ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 6వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జూన్ 6వ తేదీ. భారతదేశ చరిత్రలో స్వాతంత్ర సమరంలో అలాగే క్రీడారంగంలో విశేష ప్రాధాన్యం కలిగిన రోజు. ఈ ఉదయం మనం ముందుగా అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత, స్వాతంత్ర సమర యోధుడు అయిన గోపీనాథ్ బోర్డోలాయ్ గారి జయంతిని స్మరించుకుందాం. 1890వ సంవత్సరం జూన్ 6వ తేదీన అస్సాంలోని రాహా ప్రాంతంలో జన్మించిన గోపీనాథ్ బోర్డోలాయ్ భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అస్సాం ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలకు గాను ప్రజలు ప్రేమగా లోక్ప్రియ అనే బిరుదును ప్రదానం చేశారు ఆయనకి. భారత విభజన సమయంలో అస్సాం భారతదేశంలోనే కొనసాగేందుకు ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1946వ సంవత్సరంలో అస్సాం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1999వ సంవత్సరంలో మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇక జూన్ 6వ తేదీన భారతదేశానికి సంబంధించిన విశేషాల్లో జూన్ నెలలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు సామాజిక సంస్కర్తల జ్ఞాపకాలను స్మరించుకునే కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అలాగే దేశ ఐక్యత, సమగ్రత కోసం సేవలందించిన మహనీయులను గుర్తు చేసుకునే సందర్భం కూడా ఇదే. క్రీడారంగం విషయానికి వస్తే భారత హాకీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే. 1936వ సంవత్సరంలో జరిగిన బెర్లిన్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ నాయకత్వంలో భారత జట్టు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ విజయం భారత క్రీడా చరిత్రలో అత్యంత గర్వకారణమైన ఘట్టాలలో ఒకటిగా నిలిచింది. జూన్ 6వ తేదీన భారత క్రీడా చరిత్రలో ఇంకొన్ని మధుర జ్ఞాపకాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. 1999వ సంవత్సరంలో జూన్ 6వ తేదీన భారత టెన్నిస్ దిగ్గజాలు అయిన లియాండర్ పేస్ మరియు మహేష్ భూపతి జంటగా ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్స్ను కైవసం చేసుకుని గ్రాండ్ స్లామ్ గెలిచిన తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించారు ఇదే రోజున. ఈ విజయం భారత టెన్నిస్కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అలాగే 2024వ సంవత్సరం జూన్ 6వ తేదీన భారత షూటర్ సర్బజోత్ సింగ్ మ్యానిక్ ప్రపంచకప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశానికి గర్వకారణమయ్యాడు. అదే రోజు భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ ఇండోనేషియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకుని భారత జెండాను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. ఇలాంటి విజయాలు భారత యువతకు స్ఫూర్తినిస్తూ భారత క్రీడాకారులు నేడు క్రికెట్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చెస్, షూటింగ్ వంటి అనేక విభాగాల్లో ప్రపంచ స్థాయిలో దేశ జెండాను ఎగరవేస్తున్నారు. కష్టపడితే విజయం సాధించవచ్చని మన యువతకు వారు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శ్రోతలారా, లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలాయ్ గారి సేవలను స్మరించుకుంటూ దేశం కోసం త్యాగం చేసిన మహనీయులకు నివాళులు అర్పిద్దాం. వారి ఆదర్శాలను మన జీవితాల్లో ఆచరిస్తూ దేశాభివృద్ధికి మనవంతు సహకారం అందిద్దాం. ఇదే జూన్ 6వ తేదీకి ఉన్న ప్రత్యేకత. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. మీ నరసింహ. శ్రోతలు, ఇప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం విన్నారు. సమయం 5:59 కావస్తుంది. ఈ ప్రభాత సమయాన ఒక మంచి దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు ఇప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్జ్ పై శ్రోతలు, ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. సమయం 6:32 అవుతుంది. ఇప్పుడొక చిన్న ప్రకటన అనంతరం కేకేఎస్ రాజలక్ష్మి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పుష్పార్చన. పరమాత్ముణ్ణి పుష్పాలతో అర్చించి ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అనే పూజకి అర్థం ఏమిటి అంటే, ఓ నారాయణ, ఓ కేశవ, ఈ పూజ వలన వచ్చేటువంటి ఫలితం నాది కాదు, నీది అని చెప్పడమే పూజ అంతరార్థం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. పని చేసిన వారే ఫలితం తప్పక అనుభవించి తీరాలి. అందుకే పరమాత్మ నామాలతో చేసే సహస్రనామ అష్టోత్రం అనంత కోటి యజ్ఞాలతోటి దానాలతోటి సమానం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే బచ్చ ప్రయచ్చతి తదహం పత్ర ప్రహృతం మస్నామి ప్రయతాత్మనః. ఎవరు భక్తితో పత్రమును కానీ పుష్పమును కానీ ఫలమును కానీ జలమును కానీ సమర్పించుచున్నారో ఆ నిర్మల హృదయుడు భక్తితో సమర్పించిన దానిని ప్రేమతో నేను స్వీకరిస్తాను అని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్మ మన నుండి ఆశించేది కేవలం 8 పుష్పాలు మాత్రమే. అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ. సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తదేవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. మనమంతా హింస చేయకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వభూతములయందు దయ కలిగి క్షమాగుణంతో శాంతి కలిగి శ్రీమన్నారాయణుడి నామంతో నిత్యం తపస్సు ఆచరిస్తూ ఓర్పుతో పరమాత్మనే ధ్యానిస్తూ సత్యమునే పలికే వ్రతాన్ని ఆచరిస్తూ జీవితాన్ని కొనసాగించడమే పరమాత్మకి ఎంతో ప్రీతికరం.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్జ్ పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు కేకేఎస్ రాజలక్ష్మి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా విన్నారు. సమయం 6:35 కావస్తుంది. చిన్న ప్రకటన అనంతరం పొలం కబుర్లు కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి పొలం కబుర్లు కార్యక్రమంలో బయోచార్ ఎరువు ఉపయోగాల గురించి ఉమాదేవి గారి వ్యాఖ్యానం వింటారు.
4: నేల సారాన్ని పెంచే బయోచార్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నూతన సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా పంటల సాగులో అనేక రకాల కలుపు మందులు, సస్యరక్షణ మందులు విచక్షణారహితంగా చల్లడం వల్ల పర్యావరణం కలుషితమవుతుంది. ఈ విషపూరిత రసాయనాలు మట్టిలో కలిసిపోయి నేల నిస్సారమవుతుంది. రసాయనిక మందులు పంటలపై చల్లినప్పుడు కొంతవరకే పురుగులు, తెగుళ్లు, కలుపు నివారణకు ఉపయోగపడి మిగిలినవి నేలలో, గాలిలో, నీటితో కలిసి మానవాళి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రియ మార్గంపై మన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేంద్రియ పద్ధతులను పాటించి వ్యవసాయం గనక చేసినట్లయితే నేలను, మట్టిని సుసంపన్నం చేసుకుని సంరక్షించుకుని భావితరాలకు అందించవచ్చు. ప్రకృతి వ్యవసాయం అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంచగవ్య వంటివి మాత్రమే కాదు. ప్రకృతి నుంచి లభించే వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ పద్ధతుల్లో పోషకాలు అందించేలా మార్చుకోవాలి. నేలలో ఉండే సూక్ష్మ స్థూల పోషకాలను మొక్కకు సరఫరా చేయడంలో నేలకు అవసరమైన మేలు చేసే సూక్ష్మ జీవులు పెంపుదలలో వేస్ట్ టు వెల్త్ లో భాగంగా మనం బయోచార్ను ఉపయోగించి నేలను సంరక్షించుకోవచ్చు. అసలు ఈ బయోచార్ అంటే ఏమిటి అనే విషయానికొస్తే, బయోచార్ అనేది అనేక వ్యవసాయ ప్రక్రియలలో ఉపయోగించే బొగ్గు మట్టి పదార్థం. దీనిని వ్యవసాయ వ్యర్థాల నుంచి బొగ్గును తయారు చేసుకుని తిరిగి మళ్లీ పొలంలో వెదజల్లుకోవాలి. తక్కువ ఖర్చుతో భూసారాన్ని పెంచుకోవడానికి ఇది ఒక చవకైన మార్గం. బయోచార్ను పంట భూములకు అందించడం వల్ల ఎక్కువ పోషకాలను మట్టిలోనే ఉంచి భూగర్భ జలాల కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. అధిక కార్బన్ కలిగిన ఘన వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసుకున్న బయోచార్ ఉత్తమ బల్కింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. ఇది పశువుల ఎరువుల్లో ఉండే నైట్రేన్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సాయపడుతుంది. బయోచార్ను వాణిజ్యపరంగా అనేక ఆధునిక పద్ధతుల ద్వారా తయారు చేస్తున్నారు. కానీ రైతులు తమ పొలంలోనే వ్యవసాయ వ్యర్థాలు, పంట కోతల తరువాత వచ్చే వ్యర్థాలైన అరటి కాండాలు, ఎండిపోయిన కొమ్మలు, కత్తిరింపులు చేసినప్పుడు వచ్చే వ్యర్థాలు, రాలిన ఆకులు వంటివి ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతోనే బయోచార్ను తయారు చేసుకోవచ్చు. బయోచార్ను తయారు చేసుకునే ముందు కొన్ని సూత్రాలను అనుసరించాలి. మొదటిగా, నీడ ఉండే ప్రాంతంలో 4 నుంచి 6 అడుగుల లోతు, 4 నుంచి 6 అడుగుల పొడవు వెడల్పు గల గుంతలను త్రవ్వుకోవాలి. తరువాత దగ్గరలో నీటి సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. గుంతకు పై భాగంలో కప్పడానికి రేకును ఏర్పాటు చేసుకోవాలి. బయోచార్ను నిల్వ ఉంచడానికి గోనె సంచులను ఉపయోగించాలి. పెద్దగా ఉండే వ్యర్థ పదార్థాలను అనుకూలమైనంత ముక్కలుగా కత్తిరించుకోవాలి. బయోచార్ను తయారు చేసే విషయానికొస్తే, ముందుగా ఏర్పాటు చేసుకున్న గుంతలో అడుగు భాగంలో ఒక మందపాటి రేకును అమర్చుకోవాలి. దానిపై సేకరించిన వ్యర్థాలను సుమారుగా ఒకే పొడవు వెడల్పు కలిగిన వాటిని ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి. చివరిగా పై భాగంలో మందపాటి అంటే 6 అడుగు మందంలో ఎండుటాకులను లేదా ఎండుగడ్డిని పరచాలి. చివరిగా అక్కడక్కడ పై భాగంలో మంట వెలిగించి రేకుతో కప్పుకోవాలి. రేకుకు ఒక భాగంలో పొగ పోవడానికి రంధ్రం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా 1 నుంచి 2 గంటల పాటు మండించిన తర్వాత నీటితో మంటలను ఆర్పివేయాలి. చల్లబడిన బయోచార్ను గోనె సంచుల్లో నింపుకొని నీడ ఉండే ప్రాంతంలో నిల్వ చేసుకోవాలి. 2 రోజులకు ఒకసారి నిల్వ చేసుకున్న బయోచార్పై నీటిని చల్లుకోవాలి. బయోచార్ను ఎరువులు కలిపే ముందు చిన్న చిన్న ముక్కలుగా లేదా పొడిగా తయారు చేసుకుని దానికి బెల్లం, మొలాసిస్ లేదా చక్కెర వంటి పదార్థాలను కలుపుకోవాలి. బయోచార్ను తయారు చేసుకోవడానికి సుమారుగా 10 నుంచి 15 రోజుల వ్యవధి అవసరమవుతుంది. బయోచార్ ఎరువు తయారీకి బయోచార్ 48%, పశువుల ఎరువు 48%, పుట్ట మన్ను 3 నుంచి 4% భాగాలుగా కలుపుకోవాలి. కలిపిన మిశ్రమానికి తగినంత తేమ శాతాన్ని చేర్చడానికి 100 లీటర్ల నీటిలో 1 కిలో బెల్లం వేసి కలుపుకుని మిశ్రమంపై చల్లుకోవాలి. ప్రతి 1000 కిలోల బయోచార్ ఎరువు తయారీకి దాదాపు 1 కిలో బెల్లం అవసరమవుతుంది. బెల్లం గనక అందుబాటులో లేకపోయినట్లయితే మొలాసిస్ లేదా చక్కెర వంటి పులియబెట్టిన పదార్థాలను ఉపయోగించవచ్చు. ఈ పదార్థాలను కలపడం వల్ల బయోచార్ ఎరువుల్లో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధికి సహాయపడతాయి. బయోచార్ ఎరువు ఉష్ణోగ్రతను 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంచేందుకు తరచుగా నీటిని చల్లడం లేదా మందపాటి గోనె సంచులను ఎండుగడ్డిని కప్పడం వంటివి చేయాలి. బయోచార్ సామర్థ్యాన్ని పరీక్షించే విషయానికొస్తే, బయోచార్ ఎరువు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ముందుగా తయారు చేసుకున్న బయోచార్ను కొంత తీసుకుని 1 గ్లాస్ నీటిలో వేసి 2 గంటల పాటు పరీక్షగా గమనించాలి. 95% కంటే ఎక్కువ భాగం నీటిలో గనక మునిగినట్లయితే ఆ బయోచార్ ఎరువు మిశ్రమం మంచి సామర్థ్యం కలిగిందని చెప్పవచ్చు. ఇటీవల వాణిజ్యపరంగా బయోచార్ ఎరువుతో పాటు బయో ఏజెంట్లైన రైజోబియం, అజటోబాక్టర్, మైకోరైజా, ట్రైకోడెర్మా, సూడోమోనాసిస్, బాసిల్లస్ వంటి ఉపయోగకరమైన సూక్ష్మజీవులను కలుపుతున్నారు. బయోచార్ ఉపయోగించడం వల్ల నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల నుంచి పంట మొక్కలను రక్షించుకోవచ్చని ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది. బయోచార్ ఉపయోగాల విషయానికి వస్తే, బయోచార్ అనేది ఒక సేంద్రియ ఎరువు. ఇది నేలలోనే పోషకాలను మెరుగుపరచడమే కాకుండా పోషకాలు నేల లోపలి పొరల్లోకి వెళ్లి నష్టపోవడాన్ని అంటే లీచింగ్ను నిరోధిస్తుంది. నేలలో కలిగే పోషకాలను నిలుపుకుని నీటి కాలుష్యాన్ని, నేల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి బయోచార్ ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగిస్తే ఒకసారి అందించిన ఎరువులు 8 నెలల పాటు పోషకాలు మొక్కలకు అందిస్తుంది. భారీ లోహాల కాలుష్యంతో నిస్సారమవుతున్న భూములను బాగు చేయడానికి బయోచార్ను తరచుగా ఉపయోగించుకోవాలి. బయోచార్ పంట ఉత్పత్తికి ఆటంకం కలిగించే నేల ఆమ్లాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బయోచార్ దాని పోరస్ స్వభావం కారణంగా నీటిని నిలుపుకుని మట్టిలో నివసించే ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు పోషకాలను, తేమను అందిస్తుంది. నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను కూడా నివారించడంలో బయోచార్ తోడ్పడుతుంది. నీడ కలిగిన ప్రదేశాల్లో మాత్రమే బయోచార్ను నిల్వ చేసుకోవాలి. పొలంలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంటలకు దీన్ని అందించాలి. బయోచార్ను మన దేశంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. అలాగే బయోచార్తో పాటు కొన్ని రకాల ఉత్పత్తులు, వర్మి కంపోస్ట్ ప్లస్ బయోచార్, ఎరువులు ప్లస్ బయోచార్, మైకోరైజా ప్లస్ బయోచార్ వంటివి తయారు చేస్తున్నారు. వీటి ధర తక్కువగా ఉండడం వల్ల పంట ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. అందువల్ల రైతులు తమ పొలం వద్దనే వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసుకోవాలి. దీనిని 1 కిలో నుంచి 2 కిలోల వరకు పండ్ల మొక్కలకు అందించవచ్చు. 2 నుంచి 4 టన్నుల బయోచార్ ఎరువును 1 ఎకరాకు అందించవచ్చు.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు ఇప్పటి వరకు ఉమాదేవి గారి వ్యాఖ్యానంలో పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 తిరిగి మీ ముందుకొస్తాను ప్రసార విశేషాలతో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్పై నిన్న నిర్వహించిన సమీక్షలో పర్యాటక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్దిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రే హౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, కైలాసగిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడం, బీచ్ వాటర్ స్పోర్ట్స్, వినోద ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించడం, జంతు ప్రదర్శనశాలకు ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ద క్షేత్రాలు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, యాస, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు ముంబై తెలుగు సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముంబైలో నిన్న నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: అటువంటి తెలుగు భాషకు సంబంధించి కేవలం ఆంధ్రదేశంలోనూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఎక్కడైతే మనం స్థిరపడ్డామో ఆ ప్రాంతంలో సైతం మన భాషని, మన యాసని మనం మర్చిపోకుండా 10 కాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన తర్వాతి తరాల వారు కూడా తెలుగు భాష యొక్క సొగసుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి బాధ్యతని మనం అందరూ తీసుకోవాలి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక పునాదులు, సంస్కరణలతో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.7% స్థూల దేశీయోత్పత్తి వృద్ది, అలాగే 4వ త్రైమాసికంలో 7.8% నమోదు కావటం భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రజల కృషిని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్దిని మరింత వేగవంతం చేస్తూ, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని సాధికారత కల్పిస్తున్న ఈ సమయంలో సాధించిన విజయాలు 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణ లక్ష్య సాధనలో మన సమిష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం అభివృద్దికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులను మంత్రి స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: రాష్ట్రంతో పాటు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఒక మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి పోర్ట్ కానీ, ఆక్వా కల్చర్ కానీ, మనకున్నటువంటి రోడ్డు కనెక్టివిటీస్ కానీ, రైల్వే కనెక్టివిటీస్ కానీ, టూరిజం కానీ, ఇండస్ట్రీస్, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్థానిక యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రధానంగా మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇవ్వడం, దానికి ఒక ప్రణాళిక బద్ధంగా టీం వర్క్ చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో గృహ నిర్మాణంపై సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నగరంలో 100,000 ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మెగా డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు GO 77 ప్రకారమే హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, శాప్ వైస్ చైర్మన్ భరణితో కలిసి డిఎస్సీ నియామకాలకు సంబంధించి ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ,
3: వేకెన్సీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్ కి ఈదమాషా ప్రకారం చేయాలని రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100 పాయింట్ రోస్టర్ చేయడం జరిగింది. వి స్పెసిఫై నంబర్ 1 ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి వి హ్యావ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్. దీని వల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్ కి 10%. ఈ మార్పు వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ దమాషా
0: పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో పరిశీలించారు. కార్యక్రమాల సమన్వయం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రేపటి నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ది ఏమీ జరగలేదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకై పరిమితమైందని రాంబాబు విమర్శించారు. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 3 రోజులు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

10:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 10:00 విజయవాడ కేంద్రం నుంచి వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 2:00 మిడ్ డే న్యూస్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్ ఢిల్లీ కేంద్రం నుంచి, అనంతరం 2:15 దోపహార్ సమాచార్ హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది, ప్రత్యేకించి మహిళల కోసం. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోనూ ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక మొన్న విషయాలు తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎండ్రోక్రైనాలజీ డాక్టర్ ఎంవి రామ్మోహన్ గారితో పరిచయ కార్యక్రమం సమర్పణ అభిదుసేన్, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 7:00 అలనాటి మధురు గీతం వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వేసవి అపరాలలో తెగుళ్ల యాజమాన్యం గురించి షేక్ హసీనా బానుగారి ప్రసంగం వింటారు. అనంతరం కొన్ని పొలం కబుర్లతో పాటు జానపద గీతాలు కూడా వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 8:30 విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:45 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

శ్రోతలు ఇప్పటి వరకు ఈనాటి మా ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 తిరిగి మనం శుభోదయం సింహపురి కార్యక్రమంలో కలుసుకుందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా

0: ఈరోజు న్యూ చండీగఢ్ లో ముల్లాన్పూర్ లో జరిగే మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की उसका कितना बड़ा महत्व है. 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं.
0: గడిచిన దశాబ్ద కాలంలో దామన్ అండ్ డయ్యూ ప్రధాన పరివర్తన చూస్తుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులు కేంద్ర పాలిత ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయటమే కాకుండా యువత కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
1: సూరత్ సిర్ఫ్ స్వచ్ఛతా ఔర్ సర్కులర్ ఇకానమీ తక్ సీమిత్ నహీ హై, బల్కి గ్రీన్ గ్రోత్ కే దూసరే మాధ్యమో కా భీ అభూతపూర్వ గతి సే విస్తార్ హో రహా హై. సూరత్ ఐసీ వ్యవస్థా బనానే మే జుటా హై జహాన్ సడకో పర్ చల్నే వాలీ సారీ బసే ఇలెక్ట్రిక్ హోగీ, సాథ్ హీ యహాన్ సూరత్ మెట్రో కా భీ విస్తార్ హో రహా హై. యే సారే కదమ్ హరిత్ శహర్ కే రూప్ మే సూరత్ కీ పెహచాన్ కో ఔర్ సశక్త కరేంగే.
0: లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రారంభించిన వివిధ సముద్రయాన ప్రాజెక్టుల ద్వారా బ్లూ ఎకానమీ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే దామన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించడంతో పాటు నమో హాస్పిటల్ను దేశానికి అంకితం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లో 5 కోట్లకు పైగా మొక్కలు నాటినందుకు ఆ రాష్ట ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా పోస్ట్ పంచుకుంటూ, ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంతో ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం హరిత భవిష్యత్ సాధించడంలో ఇదెంతో సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు అస్సాం ప్రజలు 1 కోటికి పైగా మొక్కలు నాటినట్టు తెలిపిన ఆ రాష్ట ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా పోస్ట్ ప్రధానమంత్రి పంచుకున్నారు. అస్సాం ప్రజలను, ముఖ్యంగా ఆ రాష్ట నారీ శక్తిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమ్మర్ యాన్యువల్ ఎడిషన్ 2026లో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహారియా మొక్క నాటారు. ఈ సందర్భంగా తోటలో అపరాజిత, గుల్ మెహందీ, రుక్మిణితో సహా దాదాపు 27 రకాల పుష్పించే జాతులు నాటుతున్నట్టుగా తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను వేరువేరు స్థానిక పేర్లతో పిలుస్తారని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడం, భారతదేశ అలంకరణ మొక్కల వారసత్వం పరిరక్షించడం, ఉద్యానవనాల అందాన్ని, పర్యావరణ విలువలను మరింత పెంచడమే ముఖ్య ఉద్దేశమని ముర్ము చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో కార్గిల్కు చెందిన విద్యార్థులు, దివ్యాంగ పిల్లల బృందంతో సమావేశమయ్యారు. జాతీయ సమగ్రతా యాత్రలో భాగంగా ఈ బృందం రాష్టపతి భవన్ సందర్శించింది. ఈ సమావేశానికి సంబంధించి కొన్ని విషయాలు రాష్టపతి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకుంటూ విద్యార్థులు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.7% జీడీపీ వృద్ధి రేటు ప్రస్తావిస్తూ, ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధానమంత్రి విధానాలతో దేశం ప్రతి సవాళ్లు అధిగమిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగం ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేలను సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17

0: వేల 800 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించి దాదాపు 6,98,000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3,700 శిక్షణ కార్యక్రమం నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొనే వారికి సముద్రీరుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని మంత్రిత్వశాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి 5వ తరం స్టిల్ట్ యుద్ద విమానం సుకోయ్ 57 ప్రతిపాదించి, ఈ ప్రాజెక్టులో భారత్ను భాగస్వామ్యం చేసేందుకు మాస్కో సిద్దంగా ఉందన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ అకాడమిక్ ఫోరంలో మాట్లాడుతూ, గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఇతర రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సుదర్శన్ చక్ర అనే స్వదేశీ రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థలు కీలక భాగం. అమెరికా ఆంక్షలు హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ $5 బిలియన్తో 5 S-400 యూనిట్లు ఒప్పందం చేసుకోగా ఇప్పటికే 4 సరఫరా అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న భారత ఐటీ రంగాన్ని పుతిన్ కొనియాడారు. పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలనే ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. 1947 జమ్మూ కాశ్మీర్ పూర్తిగా చట్టబద్దంగా భారత్తో విలీనమైనందున గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమని, పాక్ ఆక్రమిత ప్రాంతాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి ప్రాథమిక సమస్యలు ఈ ఎన్నికలు మరుగున పెట్టలేవని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు భారత్ తిరస్కరించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ఆక్రమణను దాచలేవని, ఈ భారత భూభాగాలను పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. మధ్యఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి 20,000 చేరవచ్చని అమెరికా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంప్యూటర్ నమూనాల ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రజారోగ్య చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాప్తి తీవ్రమవుతుందని సిడిసి అధికారి డాక్టర్ సతీష్ పిల్లై తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ రుజో మాట్లాడుతూ, సరైన చర్యలు చేపట్టకపోతే ఈ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని, వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా సిడిసి ప్రకారం దాదాపు 400 ధృవీకరించబడ్డ కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. ఇంకా అధికారికంగా నమోదు గల కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ మహిళల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానాములో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, తీరప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తల టెస్ట్ మ్యాచ్ ఆడిన 2018 తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతుంది. చిన్న ప్రకటన అనంతరం శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు అందిస్తుంది నరసింహ. జూనియర్ కళాశాలల పునఃప్రారంభం నేడు. వేసవి సెలవుల అనంతరం జూనియర్ కళాశాలలను శనివారం పునఃప్రారంభించనున్నారు. దీంతో విద్యార్థులు కాలేజీల బాట పట్టనున్నారు. కాగా శని ఆదివారాలు రావడంతో జిల్లాలోని మెజారిటీ కళాశాలలను సోమవారం నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఉచిత ప్రవేశానికి ఫీజులు వసూలు చేస్తే చర్యలు. జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో 12(1)(c) కింద 1వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత ప్రవేశం కల్పించిన విద్యార్థులందరికీ ఆయా పాఠశాలల్లో అడ్మిషన్ను తప్పక ఇవ్వాలని ఆదేశించారు. సంగీతాన్ని ఆస్వాదించాలి. సంగీతాన్ని వినడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, దీన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కాంక్షించారు. సంకీర్తన సుధాకర ఘరిమెల్ల అనే లకుమార్ ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరిని వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో గురువారం నిర్వహించారు. పలు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. సంగీతం అంటే కేవలం సినిమా సంగీతం కాదని, శాస్త్రీయ సంగీత లోతును తెలుసుకోవాలన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. ఎన్నికల కమిషన్ పనితీరు, ఎస్ఐఆర్పై అవగాహన శిక్షణ కార్యక్రమం నెల్లూరు పురమందిరం ప్రాంగణంలోని రేబాల లక్ష్మీ నర్సారెడ్డి స్మారక భవనంలో శనివారం జరుగుతుందని నిర్వాహకుడు మసూద్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా డాక్టర్ పరకాల ప్రభాకర్, టి రమేష్ పట్నాయక్ హాజరుకానున్నారని తెలియజేశారు. పట్టణంలోని పొదలకూరు పట్టణంలోని సచివాలయం 3 పరిధిలోని అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్ జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం పిల్లలు తల్లులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ 3 ఏళ్లు నిండిన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని తల్లులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఇందిర, ప్రవీణ పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి పేర్కొన్నారు. స్థానిక ఎస్సీ పొదలకూరు వసతి గృహంలో శుక్రవారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో డీడీ మాట్లాడుతూ హరిత వనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే అవి మనిషికి మేలు చేస్తాయన్నారు. అనంతరం హాస్టల్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ సుధామణి, వసతి గృహం సంక్షేమ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలకు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణిత భావనలపై అవగాహన కలిగి ఉంటే ఉన్నత స్థాయికి ఎదుగుతారని కోర్సు డైరెక్టర్ డిప్యూటీ డీఈఓ సనత్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయులకు గూడూరులోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో 6 రోజుల పాటు జరిగే ఎఫ్ఎల్ఎస్ ఫౌండేషన్ ఫర్ లిటరసీ అండ్ న్యూమరసీపై శుక్రవారం 2 రోజు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు కోట మండల విద్యాశాఖ అధికారులు వి మధుసూదన్ రావు, శిరీష తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చిల్లకూరు మండలం చింతవరంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు చేపట్టే కార్యక్రమంలో భాగంగా పిల్లలే మన సంపద, వారి అభివృద్ధే మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని ఐసీడీఎస్ సిడిపిఓ మహబూబి తెలిపారు. 7 నుంచి 5 ఏళ్ల బిడ్డ వరకు అంగన్వాడీ కేంద్రంలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతవరం వైద్యులు ఏడుకొండలు, అడిషనల్ సిడిపిఓ శారదాంబ సూపర్వైజర్లు శివజ్యోతి, రేణుక పాల్గొన్నారు. శ్రోతలు సింహప్రియ సమాచారం వింటున్నారు. ఉదయగిరి మండలంలోని కొండాయిపాలెం పంచాయతీ పరిధిలో మూసాయిపేటలో శనివారం నుంచి సోమవారం వరకు సీతారాముల ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. శనివారం ఉదయం ఆలయ శుద్ధి, సీతారాములకు విశేష పూజలు, సాయంత్రం గ్రామోత్సవం, ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం గ్రామోత్సవం, సోమవారం వసంతోత్సవం, పార్వేట వనభోజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మంగళవారం గ్రామదేవత పొలరమ్మకు సామూహిక పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపడుతున్న ఎస్ఐఆర్పై అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి స్వచ్ఛమైన ఓటర్ జాబితాను రూపొందించాలని ఉదయగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ అధికారి కె వెంకటరెడ్డి అన్నారు. ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు బీఎల్ఓలు ఓటర్ల సర్వే చేపడతారని తెలియజేశారు. ఆ సమయంలో ఓటర్లు, బీఎల్ఓలు అడిగిన వివరాలతో పాటు కొన్ని పత్రాలు అందించాలన్నారు. ఇప్పటి వరకు 57.7% మ్యాపింగ్ను పూర్తి చేశామన్నారు. ఈ నెల 14వ తేదీలోగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తవుతుందని తెలియజేశారు. శ్రోతలు, ఇప్పటి వరకు సింహపురి సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం స్వరార్చనలో భాగంగా చక్కని గీతం వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు, ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. సమయం 7:31 అవుతుంది. మరికొద్దిసేపట్లో మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. అంతకంటే ముందు చిన్న ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
0: మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు, మనం ప్రోమోలో చెప్పుకున్న విధంగా 7901-08-4415 అనే వాట్సాప్ నంబర్కు మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపి మన కార్యక్రమాలు ఇంకా మెరుగయ్యేందుకు దోహదపడగలరు. అండ్ ఈరోజు మెసేజెస్ అయితే వచ్చినాయి, ఎస్ ఒక్కొక్కటిగా చదివి సో కార్యక్రమం 8 వరకు అయితే కొనసాగిద్దాం. సో ముందుగా మనకి అభిప్రాయాన్ని పంపిన వారు రఘుబీర్ సింగ్ సిగ్నాభాయ్ రాధామున్నా ఏలూరు నుంచి. సో వీరేమంటున్నారంటే, ఆకాశవాణి సింహపురి కేంద్రం సంచాలకులకు సిబ్బందికి మా నమస్తే. గత శనివారం ఉదయం ప్రసారమైన మీ ఉత్తరాలు శీర్షికన శ్రోతలు వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ అబిద్ హుస్సేన్ గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందిస్తున్నా అంటున్నారు. డెఫినెట్గా అండి, మీ విషెస్ వారికి అందేలా చూసుకుంటాం. అండ్ ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు, అందుకు సిబ్బందికి మా ధన్యవాదాలు అంటున్నారు. ఎస్ అండి, ఇప్పుడు ఎక్కడ ఏ స్టేషన్ తీసుకోండి, మన ఇండియా వైడ్ ఆల్ ఇండియా రేడియో 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సో మంచి మంచి కార్యక్రమాలు అండ్ గతంలో వచ్చిన ప్రసారమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి స్టేషన్లో కూడా మనం వింటూ ఉన్నాం రోజు. అండ్ ఇంకా 8వ తేదీ వరకు గత నెలలో ప్రారంభమైంది ఉత్సవాలన్నీ కూడా, సో నెలపాటు కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ఎల్లుండి వచ్చేసి, అంటే ఎల్లుండి అంటే 8వ తేదీ చివరి రోజు, సో డెఫినెట్గా మీ అందరినీ కార్యక్రమాలు అయితే అలరిస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ కోట్లు ఇచ్చినా కొనలేనిది, మాటలతో చెప్పలేనిది, మమతలకు నిలయమైనది, తరలిపోతే మరలి రానిది, అది ఒక్కటే అమ్మ. ఎస్, సో మంచి మాట చెప్పారండి. అండ్ తర్వాత అభిప్రాయాల విషయానికి వస్తే వీరు ఏమంటున్నారంటే, 4వ తేదీ గురువారం ఉదయం ప్రసారమైన విహారీ దర్శనీయ స్థలాలు శీర్షికన సోమనాథ్ ఆలయ విశేషాలు, స్థల పురాణం, చరిత్ర, ఆ దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాల వివరాలు ఎంతో వివరంగా తెలియజేసిన శ్రీవత్సల గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే 5వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రసారమైన గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలలో భాగంగా గంగానమ్మకు బలిహారం కథ వింటుంటే సినిమా చూస్తున్న అనుభూతిని పొందాం. శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, వ్యాఖ్యానం అందించిన మంజులా పాలెటి గారికి, నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు రఘువీర్ సింగ్ గారు. ఓకే, సో సముద్ర తీర కథలు ఆ రోజు ప్రసారమైన ఆ కార్యక్రమం మీరు వింటుంటే చూస్తున్న అనుభూతిని పొందాం అనేది చాలా పెద్ద కాంప్లిమెంట్. డెఫినెట్గా ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా కొనసాగాలని అయితే మీలాగే నేను కూడా కాంక్షిస్తున్నా. అండ్ డెఫినెట్గా బాగున్నాయి స్టోరీస్ అయితే. అండ్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినసేయండి, ఓకేనా? అండ్ తర్వాత ఈ రోజు కార్యక్రమాలపై కూడా వీరి అభిప్రాయాలు మనతో పంచుకుంటున్నారు. అవేంటంటే, శుభ శనివారం. ఈరోజు ఉదయం ప్రసారమైన చరిత్ర పుటల్లో ఈరోజు శీర్షికన చక్కటి సమాచారం తెలుసుకున్నాం. ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రి గురించి, క్రీడారంగంలో జూన్ 6న సాధించిన విజయాల గురించి, ఆ క్రీడాకారుల వివరాల గురించి చక్కటి విషయాలు అందించారు. ధన్యవాదాలు వ్యాఖ్యాతకి అంటున్నారు నా రఘుబీర్ సింగ్ గారు. సో డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. భావయుక్తమైన దేశభక్తి గీతం విని ఆనందించాం. అర్చనలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించాం. అనంతరం ప్రసారమైన సూక్తి సుధలో కేకేఎస్ రాజలక్ష్మి గారు దేవుని వద్దకు పుష్పాలు తీసుకుని వెళ్లడంలో ఆంతర్యాన్ని వివరంగా మా ముందుంచిన ఆ రాజలక్ష్మి గారికి మా నమస్కారాలు అంటూ తెలియజేస్తున్నారు మన రఘుబీర్ సింగ్. సుగుణభాయ్ రాధమున హిలూరు నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ గారు. ఎండాకాలం చాలా తీవ్రమైన ఎండలో ఉన్న సందర్భంగా పశువులకి మరియు పక్షులకి వృద్ధులకు అందుబాటులో మంచినీరు ఉంచాలని కోరుకుంటున్నాను. అలాగే మన సింహపురి ఎఫ్ఎంలో వచ్చినటువంటి కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి కార్యక్రమం కూడా బాగుంటుంది. ఇంకా మరిన్ని కొత్త కార్యక్రమాలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను అంటూ ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, ఇంకా వారి ఫ్రెండ్స్ ఇస్మాయిల్, ఎస్ఎంఎస్ సర్దార్, ఎనమడుగు రవి, పోలయ్య, అండ్ హోబిలం వెంకటేశ్వర్లు, కిరాణా కొట్టు సుధాకర్, పూజారి ధనంజయ, జేసీపీ మస్తాన్, ఆకాశవాణి సినిమా కొరికి జయన్. ఓకే, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంగా, దేవుడా సింహపురి ఎఫ్ఎంకి వచ్చిన తిప్పలో సినిమా కొరికి అని రాసి పంపించున్నారు చూడండి జాకీర్ గారు. సయ్యద్ జాకీర్ గారు ధన్యవాదాలు మీకు, అండ్ మీ అభిప్రాయాలు ఇలాగే పంచుకుంటూ ఉండండి. మంచి మంచి కార్యక్రమాలు మన సింహపురి ఎఫ్ఎంలో రావాలని అయితే కోరుకుందాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు రేడియో నాగేశ్వరరావు, ఏనుగంటి సరోజని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరితనందన్, వేదాంశ్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుంచి అయితే వీరు మెసేజ్ మనకి పంపిస్తున్నారు. ఏంటంటే, ఈరోజు వినిపించిన ఓం జై జగదీష్ హరే అద్భుతమైన సాంగ్, చాలా భావం ఉంది, మనసులోని భావన, చక్కని భావం అనే అర్థం. ధన్యవాదాలు. అందుకే ఈ ప్రార్థనపై ఒక మాట చెప్పాలనుకుంటున్నాననేసి నాగేశ్వర గారు ఏమంటున్నారంటే, మనసు చేసే ప్రార్థన తర్వాత విశ్వాసం, ఇవి రెండు కూడా పైకి కనిపించవు, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల అద్భుతమైన శక్తి ఆ రెండింటికి ఉంది అంటున్నారు నాగేశ్వర. ఓకే, చాలా మంచి మాట చెప్పారండి నాగేశ్వర గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఓ, నాగేశ్వర గారు ఇంకా అభిప్రాయాలు కూడా పంపించున్నారు, అది చదవాలిగా. మరి ఈ వారం మీ ప్రసారమైన కార్యక్రమాలపై మా వాట్సాప్ సందేహాల అభిప్రాయాలంటూ 1వ తారీఖు ప్రసారమైన చరిత్ర పుటల్లో ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం, ప్రతి మనిషి జీవితానికి మణిపూసగా ఎన్నంటి అభయహస్తాల దీవెనలతో సాది సంభాలించి ఎదుగుదలకు మూల స్తంభాలై నడిపించిన ఆది గురువులు కనిపించిన తల్లిదండ్రులేనని చక్కని వ్యాఖ్యానంతో సందేశం విన్నాం. ఆ తర్వాత ప్రపంచ పాల దినోత్సవం, ఆరోగ్య సంరక్షణకు పాలు నీళ్లు ప్రతివారి నిత్యానుబంధమై శరీర ఆరోగ్య పుష్టికి, బలవర్ధకమైన ఆరోగ్యానికి ఆనవాలు పాల పదార్థాలు. వాహ్, ఏం చెప్పారండి. ఉత్పత్తిదారుల గురించి ఐక్యరాజ్య సమితి తరఫున ప్రతి 7 జరుపుకునే దినమని తెలుసుకున్నాం. ప్రభాత సమయాన వినిపించిన కాయవోయి భారతి, కాయవోయి భాయి దేశభక్తి గీతం దేశ ఔన్నత్యానికి చిహ్నం, ఎన్నో చక్కటి ప్రాయోజిత కార్యక్రమాలతో పాటు వైద్య, ఆరోగ్య, వినోదం, విజ్ఞానాన్ని అందిస్తున్న సింహప్రియ ఎఫ్ఎం వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారు ఇక్కడ మన నాగేశ్వర గారు, అదేంటంటే 90 వసంతాల సరస సమ్మేళన వినోదిని, సభోదిని, ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, సింహపురి కేంద్ర బృందానికి సర్వత కృతజ్ఞత అభివందనాలు అంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అండ్ ఎస్ అండి, ఎక్కడ విన్నా కూడా ఇప్పుడు మనం వింటున్న మాట ఒకే ఒక మాట, 90 వసంతాల ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని సో ముందుకు వెళ్తుంది మన ఆకాశవాణి. మంచి మంచి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు తిరిగి మనకు వినే అవకాశం కల్పించినందుకు సో నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ మనందరం కూడా సో ఆ కార్యక్రమాలు విని ఎంతో ఆనందించుంటాం, ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటాం. ఇంకా చెప్పాలంటే సో ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుంటా. ఒక సందర్భంలో నేను చూశానండి ఒక ఇంటర్వ్యూ చూసాను. ఇంటర్వ్యూలో ఏంటంటే, సో వన్ ఆఫ్ ది ఐఏఎస్ ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో ఐఏఎస్ అధికారి చెప్పిన మాట, సో హౌ యూ ప్రిపేర్ ఫర్ సివిల్స్, అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు ఎగ్జామ్స్కి సివిల్స్కి అంటే, సో ఒకటి చెప్పారు ఆయన, నేను రెగ్యులర్గా ఆకాశవాణిలో వచ్చేటటువంటి న్యూస్ ఫాలో అయ్యేవాడిని, డెఫినెట్గా అవి నోట్ చేసుకునేవాడిని. అంటే సో అంత ప్రాంప్ట్గా మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంఏ కాదు, ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో న్యూస్ అనేది అంత వాల్యుబుల్ అన్నమాట. సో అదొక విషయం చాలు మన ఆకాశవాణి గురించి చెప్పుకోవాలంటే. అండ్ ఎస్, ఇలాంటివి ఎన్నో కాకపోతే నాకు అది గుర్తొచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఎస్, ఈ మెసేజ్ మనకు పంపించిన వారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం పెద్దపురం గ్రామం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, కొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, కొల్లపూడి సూర్య భార్గవి. ఏంటండి పాట అడుగుతారు ఈ టైంలో? పాట కాదు కదా, ఇది మీ ఉత్తరాలు కార్యక్రమం, మీ అభిప్రాయాలు తెలియచేయాల్సిన టైం. ఓకే, తర్వాత మెసేజ్ మనకు పంపిన వారు నంద్యాల జిల్లా బాణముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, అన్ని కార్యక్రమాలు వింటున్నాం అంటున్నారు, కవిత చదవమంటున్నారు. డెఫినెట్గా టైం ఉంటే మీ కవిత చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తా. అండ్ తర్వాత మెసేజ్కి అయితే వెళ్ళిపోదాం, వెళ్ళే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు సింహపురి ఎఫ్ఎం వింటున్నారు, మీ ఉత్తరాలు కార్యక్రమం కొనసాగుతుంది. అండ్ ఎస్, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అంటూ ఉన్నారు వెంకటగిరి నుంచి శివకుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అండ్ 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి వారికి, అండ్ మీరు ఇప్పుడు తెలియచేసిన విషయం కూడా సో ఇట్ వాజ్ సో ఇంప్రెస్డ్ అండ్ మెసేజ్ పెట్టారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ మెసేజ్ మనకు పంపిన వారు విద్యానగర్ నుంచి శ్రీనివాసులు, శ్రీధర్, శ్రీలత. ఓకే, వీరేమంటున్నారంటే ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో ప్రసారం చేస్తున్న కార్యక్రమాలలో మాకు ఈ సంగతి మీకు తెలుసా, అలాగే విహారి ఈ కార్యక్రమాలు ఎంతో ఎంతో ఎంతో ఎంతో ఆనందాన్ని మాకు పంచుతున్నాయంటూ తెలియజేస్తున్నారు నా శ్రీనివాసరావు గారు ఇంకా వారి కుటుంబ సభ్యులు అండ్ మిత్రబృందం. అండ్ ఇంకా ఈ మధ్య ప్రసారం అవుతున్న సముద్ర తీర కథలు కూడా చాలా చాలా బాగుంది, ప్రతి వారం వింటూ ఉన్నాం. ఇంకా బాగా మంచి కథలు రావాలని పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, రచించిన పొట్లూరు సుబ్రహ్మణ్యం గారికి మా ధన్యవాదాలు తెలియచేయండి అంటున్నారు. డెఫినెట్గా మీ విషెస్ వారికి అందేలా చూసుకుంటా ఉండి. అండ్ సమర్పించిన మంజులా పార్లెట్టి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అండ్ ఎస్, నెక్స్ట్ మెసేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు పంపిన వారు గుడ్లూరు నుంచి వంశీకృష్ణ, శ్రీహరి, ప్రసన్న, ఇంకా సుజాత గారు. సో వీరేమంటున్నారంటే సింహపురి ఎఫ్ఎంలో ప్రసారం అవుతున్న కార్యక్రమాల వల్ల ఎంతో విజ్ఞానాన్ని పొందగలుగుతున్నాం అంటూ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి. అండ్ మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలలో విహారి కార్యక్రమం అండ్ గత వారం ప్రసారమైన విహారీ కార్యక్రమం విన్నాం, చాలా విశేషాలు ఆ కార్యక్రమం గురించి తెలుసుకున్నాం అంటూ తెలియజేస్తున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. అండ్ ఇంకా ఆ కార్యక్రమం వింటున్నంతసేపు మేము ఆలయంలో ఉన్నామా అన్న భావన మీకు కలిగిందని చెప్తున్నందుకు సో ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలండి. అండ్ డెఫినెట్గా విహారీ ప్రోగ్రామ్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటికే దాదాపుగా 200 ఎపిసోడ్కి చాలా దగ్గరలో ఉందనుకుంటా విహారీ కార్యక్రమం. అండ్ ఎస్, నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకి పంపిన వారు ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. సో వీరేమంటున్నారంటే ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వారికి శుభాకాంక్షలు. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సో ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు అంటూ చాలా పూలు పంపించారు మీరు వెంకటేశ్వరరావు గారు. సో ధన్యవాదాలు మీకు. అండ్ ఎస్, గత నెల 8వ తేదీ నుంచి ఈ నెల 8వ తేదీ వరకు నెల రోజుల పాటు మిమ్మల్ని అద్భుతమైన కార్యక్రమాలు అలరిస్తున్నాయి అని చెప్పి మీరు తెలియజేసినందుకు చాలా సంతోషం. అండ్ ఎస్, మీరు వింటూనే ఉండండి, ఇంకా మంచి కార్యక్రమాలు అయితే మనకి రాబోతున్నా. అండ్ 8వ తేదీ ఇక్కడ మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో కూడా సో ఒక చిన్న కార్యక్రమం కూడా మనం నిర్వహించబోతున్నాం. అండ్ ఎస్, నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు పంపించిన వారు సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్, తర్వాత డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, వీరందరికీ కూడా శుభోదయం అంటున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తవుల మస్తాన్ గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. సింహపురి ఎఫ్ఎంలో ప్రతి కార్యక్రమం చాలా బాగా నచ్చుతుంది నాకు. అబీద్ హుస్సేన్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారి సలహాలు చాలా బాగుంటాయి. సముద్ర తీర కథలు, విహారి యాత్ర, సహాయకారి, ఈ సంగతి మీకు తెలుసా? మొన్న 4వ తారీఖున మన నెల్లూరులో గానగాంధర్వులు, గాయకులు, మన నెల్లూరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ చేశారు. ప్రముఖులైనటువంటి ఎస్పీ చరణ్ గారు, ఎస్పీ పల్లవి గారు, ఎస్పీ శైలజ గారు, శుభలేఖ సుధాకర్, కీరవాణి, మణిశర్మ, మనో, ఇంకా మన మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య నాయుడు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇలా చాలామంది వచ్చారు ఆ కార్యక్రమంలో. నేను కూడా వెళ్ళాను అంటూ సంతోషపడిపోతూ ఉన్నారు మన తబలా మస్తాన్ గారు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అండ్ మన నెల్లూరు జిల్లాకి, నిజంగా నెల్లూరు జిల్లాకే కాదు, మన ఊరనే కాదు, మన జిల్లా అని కాదు, మన రాష్ట్రం అని కాదు, మన దేశానికే గర్వకారణం అయినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ అనేది చాలా ఘనంగా నెల్లూరులో జరిగింది. ఎన్టీఆర్ పార్క్లో అయితే దాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో నేను కూడా చూసా. సో చాలా చాలా సంతోషం అనిపించింది అలా ఆయన చూస్తుంటే. ఆయన లేరన్న బాధే కానీ ఆయన పాటల రూపంలో ఎప్పుడు బతికే ఉంటారు. సో బాలు గారు ఆల్వేస్ లివ్స్ ఆన్. ఎస్, ఇంకా మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలు తబలా మస్తాన్ గారు. అండ్ మీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. సో ఈ మెసేజ్ మనకి పంపించిన వారు ప్రవీణ్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు నెల్లూరు బాలాజీ నగర్ నుంచి అయితే ఈ మెసేజ్ మనకి పంపిస్తున్నారు. వీరు ఏమంటున్నారంటే, మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమవుతున్న కార్యక్రమాలన్నీ కూడా బాగుంటున్నాయి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో రావాలని కోరుకుంటున్నాం అంటూ ప్రవీణ్ కుమార్ గారు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అండ్ మాకు బాగా ఇష్టమైన కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా, విహారీ, ఇంకా సముద్ర తీర కథలు, మహాసేనాని గోపన్న, ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నాయి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటూ. సో మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి ప్రవీణ్ కుమార్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్కి వెళ్లే ముందు చిన్న కమర్షియల్ బ్రేక్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: శ్రోతలు, మీ ఉత్తరాలు కార్యక్రమం వింటున్నారు. సమయం 7:42 అయింది. అండ్ మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే 7901-08-4415 అనే వాట్సాప్ నంబర్కు పంపించి మీ అభిప్రాయాలు తెలియచేయచ్చు. అండ్ ఈలోపు మీరు అభిప్రాయాలు పంపుతూ ఉండండి, ఒక మంచి పాట మీకు వినిపించబోతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ ఉత్తరాలు కార్యక్రమానికి అయితే తిరిగి స్వాగతం. అండ్ ఎస్, మనం బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ వింటూ ఆయన్ని గుర్తు చేసుకున్నాం. అండ్ ధన్యవాదాలు తబలా మస్తాన్ గారు, మీకు మంచి విషయం తెలియజేశారు. అండ్ మంచి పాట వచ్చేదానికి కూడా మీ అభిప్రాయం ఉపయోగపడింది, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మనకు మెసేజెస్ అయితే వస్తున్నాయి, అండ్ ఈ మెసేజెస్ కూడా మనం పరిశీలిద్దాం. ఆకాశవాణి సింహపురి నెల్లూరు కేంద్ర డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. శుభోదయం అంటున్నారు కట్ల సతీష్ గారు. మీ ఉత్తరాలు కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు. ఈ వారం ప్రసారమైన ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో గొరిల్లాల గురించి చక్కగా వివరించారు మేడం గారు. గొరిల్ల డిఎన్ఏ మనుషుల డిఎన్ఏ దాదాపు 99% ఉంటుందని, తన గూడు కేవలం 5 నిమిషాల్లో తయారు చేస్తుందని, ఆ గూటిలో ఒకే రోజు పడుకుంటుందని, మళ్ళీ రేపు వేరే చోటుకెళ్ళి వేరే గూడు కట్టుకుంటుందని చాలా తెలియని విషయాలు తెలియజేశారు. అండ్ ఆశ్చర్యం అనిపించింది, మన జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకోవడానికే కష్టం అంటే గొరిల్లా ప్రతిరోజు ఒక గూడు కట్టుకుంటుందంట, అంటే రోజుకు ఒక ఇల్లు అనమాట. మంగళవారం ఉదయం మనోరంజన శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు కూడా బాగున్నాయి. బుధవారం రోజు డాక్టర్ గారి సలహాల కార్యక్రమం బాగుంది, ఇంకా గురువారం విహారీ కార్యక్రమం, శుక్రవారం రోజు మనోరంజన శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రాలు, గీతాలు. కొంతమంది శ్రోతల పేర్లు కొత్తగా వస్తున్నాయి, సంతోషం అంటున్నారు, కరెక్టే కదా. సో కొత్త శ్రోతలు రాయడం మనకి శుభపరిణామం. దయచేసి ఎంతో కష్టపడి ఉత్తరాలు రాస్తున్నాం అంటున్నారు, డెఫినెట్గా రాయండి. మీ ఉత్తరం కూడా డెఫినెట్గా ఏదో ఒకరోజు ప్లే అవుతుంది. సతీష్ గారు, నిన్న సాయంత్రం 5:30 కాలేజీ విద్యార్థులు ఆకాశవాణి గురించి చాలా చక్కగా వివరించారు. అవునండి, ఇక్కడ

0: మన లోకల్గా ఉన్న జూనియర్ కాలేజెస్కి వెళ్ళి ఈ 90 వసంతాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి వారు యువతకి యువత ఎలా యువత అంటే మన నిత్య జీవితంలో రేడియో పాత్ర ఏంటి, ద రోల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో అనేది చక్కగా పిల్లలైతే మాట్లాడుతుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది, ఆ విషయం మీకు కూడా నచ్చిందని చెప్తున్నారు, సంతోషం. అండ్ ఈరోజు ఉదయం చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం చాలా విషయాలు తెలియజేశారు. దేశభక్తి గీతం బాగుంది, అర్చన భక్తి సంగీతంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించాం, సూక్తి సుధలు సూక్తులు బాగున్నాయి. ఉమాదేవి గారి పొలం కబుర్ల కార్యక్రమంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటల గురించి యాజమాన్య పద్ధతులు చక్కగా వివరిస్తున్నారు, వారి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలండి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అండ్ తర్వాత మెసేజ్ మనం చూసుకుంటే ఈ మెసేజ్ మనకు పంతాడు శ్రీనివాసరావు గారు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరుపాల నుంచి పంపిస్తున్నారు. వీరేమంటున్నారంటే ప్రతి కార్యక్రమం ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంటుంది మన సింహపురి ఎఫ్ఎంలు అంటున్నారు, ముఖ్యంగా పొలం కబుర్లు విద్య వైద్య సమాచారం ఎంతో విలువైనవి అంటున్నారు మన పంతాడు శ్రీనివాస గారు. చక్కని కార్యక్రమాలను రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న సింహపురి ఎఫ్ఎం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తూ ఒక విన్నపం అంటూ ఒక విషయం తెలియజేస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి ప్రసారం చేస్తున్న ప్రసారాలు వింటూ ఎంతో అభిమానంతో తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తున్న శ్రోతలను మీ కేంద్రానికి దగ్గరలో ఉన్నా లేదా మీ అనుకూలతను బట్టి ఆకాశవాణి శ్రోతల మనోభావాలను ప్రసారం చేస్తే బాగుంటుంది అని ఆలోచన అంటూ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. నేను ఇంతకుముందు మెసేజ్లోనే చెప్పాను కదండి, శ్రీనివాసరావు గారు కట్ల సతీష్ గారు కూడా అదే విషయాన్ని మనతో పంచుకున్నారు. నిన్న ప్రసారమైన కాలేజీ విద్యార్థులు తమ మనోభావాలను వ్యక్తం చేయడం అదంతా కూడా మనం ప్రసారం చేసాం నిన్న. ఇదంతా కూడా ఈ 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గత నెల రోజుల నుంచి ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు అయితే వస్తూ ఉన్నాయి. అండ్ మీరు కోరుకున్న విధంగా ప్రసన్నలక్ష్మి గారు ఒక కార్యక్రమాన్ని కూడా సమర్పించారు. అదేంటంటే ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతల మనోభావాలన్నీ సేకరించి ఒక కార్యక్రమంలాగా గతంలో మనం ప్రసారం చేయడం జరిగింది రీసెంట్ టైమ్స్లో. సో మీరు దాన్ని బహుశా మిస్ అయి ఉంటారేమో, సో మళ్ళీ మీరు ఆ కార్యక్రమం ప్రసారం అవ్వాలి, మళ్ళీ మీరు వినాలని అయితే నేను కాంక్షిస్తున్నా. అండ్ తర్వాత మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు డియర్ సింహపురి ఎఫ్ఎం అంటూ దిస్ ఈజ్ సుధాకర్ ఫ్రమ్ వెంగళరావు నగర్ నెల్లూరు అంటూ పంపిస్తున్నారు. ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రేడియో, కైండ్లీ ఇంక్రీస్ అ క్వశ్చన్ నెంబర్స్ ఇన్ జీకే స్పెషల్ అంటున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రశాంతి గారు అంటున్నారు, మేరీ ప్రశాంతి గారు. ఎస్, యువతరంగం కార్యక్రమంలో జీకే మంచి పాపులర్ కదా మన సింహపురి ఎఫ్ఎంలో. సో ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని పంచే కార్యక్రమం నిజంగా అది. యువతకైతే ముఖ్యంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనకి అందిస్తూ ఉంటారు ఆ యువతరంగం కార్యక్రమంలో. మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అండ్ మీ ఇంట్లో పిల్లల్ని కూడా సజెస్ట్ చేయండి రేడియో వినడానికి. అండ్ దాన్ని వినడం వల్ల ఎంత నాలెడ్జ్ పెరుగుతుందనేది తెలియచేయండి. చెప్పాలంటే నిజంగా రేడియో వినడం ద్వారా వారిలో సృజనాత్మకత కూడా పెరుగుతుందండి, ఎందుకంటే కనిపించేది వేరు, వినిపించి దాన్ని మనం అనలైజ్ చేసుకోవడం మైండ్లో అది వేరు. సో ఇంకా క్లియర్గా ఈసారి టైం ఉన్నప్పుడు చెప్తా దాని గురించి, ఒక స్పెషల్ ప్రోగ్రామే చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు టైం 8 గంటలు అవుతుంది, సో 8 గంటలకు మనం మీ ఉత్తరాలు ముగించాల్సిన సమయం కాబట్టి. సో మన రోజువారీ కార్యక్రమాలు 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 చిల్లా సమాచార లెక్క ప్రసారం అవుతుంది. సో ఈ వారం అందరి మెసేజెస్ కూడా కవర్ చేస్తాం. లాస్ట్ చివరిగా పంతాడు శ్రీనివాసరావు గారు రెస్పాండ్ అయ్యారు, ఓకే సార్ థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ ఎస్ శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కోరుకున్న విధంగా అయితే కార్యక్రమాలు అయితే ప్రసారం అవుతూ ఉన్నాయి. అండ్ ఎస్, ఇప్పుడైతే 8 గంటలు అవుతుంది, సైనింగ్ ఆఫ్. మీ ఉత్తరాలు 8:35 మనం మనోరంజని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
1: भारत के गांव-गांव में छतों का रूप बदल गया है. जहां पहले छतों पर सिर्फ पापड़ और कपड़े सूखते थे, वहां पर अब बिजली बिल जीरो हो रहे हैं. गांव-गांव में लोग सोलर पैनल लगवा रहे हैं, आप भी लगवा लीजिए. 78,000 की सब्सिडी दे रही है भारत सरकार. 30 लाख से अधिक परिवार तो इसका लाभ उठा चुके हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना से जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर. हर घर सूर्य घर.
2: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा वैश्विक आर्थिक

0: ఎస్సీ ఎస్టీ బీసీ డిజేబుల్ సంక్షేమ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్ర దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు వడదెబ్బ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ కోరారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో డీహైడ్రేషన్ కారణంగా కొన్ని మరణాలు కూడా సంభవించిన దృష్ట్యా రాబోయే 4-5 రోజులు వృద్ధులు, చిన్నపిల్లలు మరియు గర్భిణీలు ఈ సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎక్కువ నీళ్లు తాగాలని, నీడ ఉన్న చోటనే ఉండాలని కోరుతూ ఇందుకోసం నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే విలేజ్ హెల్త్ క్లినిక్లలో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ సంప్రదించాలని, అక్కడ ఫస్ట్ ఎయిడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు అవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు. అలాగే ఉపాధి హామీ కూలీలు, వెజ్ సీకర్లు పనులు త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేలా ఆదేశాలు ఇచ్చామని, వ్యవసాయ కార్మికులు కూడా ఉదయం 10 గంటల తర్వాత పొలాల్లో ఉండకూడదని కోరారు. పిఠాపురం ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ పాడా పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పాడా చైర్మన్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 22వ తేదీ శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పాడా పరిధిలో పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన పలు ప్రాజెక్టు పనుల పురోగతిపై పాడా, పిఠాపురం మున్సిపాలిటీ, ఆర్ఎన్బి, పబ్లిక్ హెల్త్, డ్వామా, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో సెజ్, విద్యుత్ శాఖ, అలానే సంక్షేమ వసతి గృహాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మరియు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులతో కలిసి శనివారం ఉదయం స్థానిక గాంధీనగర్ పార్కులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్లో రాబోయే 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని, ఇది విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. నగరంలో కేవలం 780 మంది శానిటేషన్ సిబ్బంది మాత్రమే ఉన్నారని, వారితో పాటు నగరంలోని 6 లక్షల మంది ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఒక శానిటేషన్ వర్కర్గా బాధ్యతను నిర్వహించాలని పిలుపునిచ్చారు. జలధార జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ డ్వామా ఇరిగేషన్ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా జలధార జలహారతి కింద గుర్తించిన పనులు, గ్రౌండింగ్, పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఇప్పటి వరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 అవుతుంది. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వినవచ్చు. మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే పోస్ట్ కార్డ్ మీద మీరు కోరుకున్న చిత్రం, పాట పేరు రాసి నేను చెప్పబోతున్న చిరునామాకి మీరు పంపగలరు. మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, తెలుగు గంగా కాలనీ, పొదలుకూరు రోడ్, నెల్లూరు 5240004 అనే చిరునామాకైతే పంపించి మీరు కోరుకున్న పాటలు వినొచ్చు. అండ్ ఈరోజు చూద్దాం, చాలా ఉత్తరాలే ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఉత్తరాలు వినిపించి చదివి వినిపిస్తూ మీరు కోరుకున్న పాటలు అయితే వినేసేయచ్చు. అండ్ ముందుగా మనకు ఉత్తరం రాస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు అడుగుతున్న చిత్రం కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. మరొక ఉత్తరం కూడా పరిశీలిద్దాం. ఈ ఉత్తరం మనకు బాలాజీ నగర్ నుంచి రాంబాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు అయితే రాసి పంపుతూ ఉన్నారు. మాకోసం ఏదైనా ఒక మంచి పాట అంటూ పాట పేరు కూడా రాసి పంపారు. ఎస్, డార్లింగ్ చిత్రం నుంచి ఒక మంచి పాటని ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వచ్చేయబోతున్నాయి, వినేసేయండి. అంతకంటే ముందు ఒక చిన్న ప్రోమో వినేసి మీరు కోరుకున్న పాటలు అయితే వినేయచ్చు.
2: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 వందల

0: హక్కులు సాధించిన
1: దేశ మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజనీ.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. మీరు కూడా మనోరంజని కార్యక్రమంలో మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పొదలకూరు రోడ్ తెలుగుగంగా కాలనీ నెల్లూరు 524004 అనే చిరునామాకు పోస్ట్ కార్డు మీద మీరు కోరుకున్న చిత్రం పాట పేరు రాసి పంపి వినవచ్చు. సో ఇప్పుడు యువ చిత్రం నుంచి పాటను కోరిన వారు ఉత్తరం ద్వారా ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. తర్వాత ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరం మనకు విద్యానగర్ నుంచి పంపిస్తున్నారండి శ్రీనివాస్ గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మా కోసం తపస్సు చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, తపస్సు చిత్రం నుంచి మీరు కోరుకున్న ఈ పాట

0: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా కొరునసిని గీతాలు విన్నారు. సమయం 9 గంటలు అవుతుంది. చిన్న ప్రకటనల అనంతరం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: యొక్క శ్రీ చైతన్య నుండి.
1: హలో అభిరుచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మీరు కూడా మీరు కోరుకున్న పాట మన సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా వినాలనుకుంటే మీరు మాకు కాల్ చేయవలసిన మన

0: అండి, మీరు కోరుకున్న పాట అయితే వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ సార్.
0: కోరుతున్న శ్రోతలు ఉన్నారా?
1: ఉన్నారు సార్.
0: చెప్పండి.
1: పాలెం ఫాలోయ మహమ్మద్ రఫీ షాకీర్.
0: ఓకే అండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ ఎస్, మీ అందరికీ ఒక విషయం చెప్దామనుకుంటున్నా, ఏంటంటే సో మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలందరూ కూడా ఈరోజు మీ ఉత్తరాలలో వాళ్ళ అభిప్రాయాలు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి మన మీ ఉత్తరాలు కార్యక్రమంలో. అండ్ ఇప్పుడు కాల్ కనెక్ట్ అయ్యే శ్రోతలు కూడా ఆకాశవాణి గురించి మీ అభిప్రాయం అండ్ ఎలా మన నిత్య జీవితంలో ఆకాశవాణి భాగం అయిపోయింది అనేసి మీరు మాతో పంచుకోవచ్చు. అండ్ మనం లేట్ చేయకుండా మరి తర్వాత శ్రోతను అయితే పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్. మేము గణంలో రామకృష్ణారెడ్డి సార్.
0: రామకృష్ణారెడ్డి గారు నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
0: సూపర్ అండి, చెప్పండి. ఏ చిత్రం నుంచి
1: శివరంజనిలో ఒక పాట వేయాలి సార్?
0: శివరంజని నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: శివరంజని అనే పాట ఉంది సార్.
0: ఓకే, అంటే స్టార్టింగ్ ఏమొస్తుంది ఆ పాటలో? అభినవ తారవో, అదే కదా?
1: అవును సార్.
0: ఎస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు ఈ పాటను. సి నారాయణ రెడ్డి రచన, రమేష్ నాయుడు సంగీతం. ఓకే, రైట్ అండి, ధన్యవాదాలు అండి. రామకృష్ణ నాయుడు, మీరు కోరుకున్న పాట అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.
1: ఓకే సార్.

0: के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో బ్రిచ్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 0861233313100 లేదా 102 నెంబర్లకు కాల్ చేసి వినవచ్చు. అండ్ ఇప్పుడు మనం తర్వాతి శ్రోతను పలకరిద్దాం. హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: ధనలక్ష్మీపురం సయ్యద్ జాకిర్
1: సార్. సయ్యద్ జాకిర్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: పాట తర్వాత సార్ రెండు మాటలు చెప్పండి సార్.
1: చెప్పండి జాకిర్ గారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏమిచ్చి రుణం తీసుకోలేము.
1: సింహపురి ఎఫ్ఎం కాదు, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంది.
2: అదే అదే, ఆకాశవాణి 90 వసంతాలు, సారీ సార్.
1: ఓకే,
2: కానీ రుణం తీసుకునే అవకాశం వచ్చింది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఏదైనా పని మీద నెల్లూరుకి వెళ్తే వచ్చేటప్పుడు ఆడ ఆగాలన్నా కూడా చెట్లు లేవు సార్.
1: అయ్యో,
2: ఎండకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రతి ఒక్క మొక్క నాటితే చాలా బాగుంటుందని మన 90 వసంతాలు పూర్తి చేసుకున్నా ఆకాశవాణికి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ మా డైరెక్టర్ గారు కమలం నాగేశ్వరరావు గారికి మీకు పేరున
1: ఫెంటాస్టిక్ అండి. జాకిర్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఆకాశవాణి 90 వసంతాలు
2: షాపులు కనిపించడం లేదని, చెట్లు కొట్టేస్తున్నారు సార్, వాళ్ళ వ్యాపారం పోద్దని.
1: అదేలేండి,
2: వాళ్ళ ఆరోగ్యం పోతుందని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవటంలే.
1: ఓకే జాకిర్ గారు, చాలా చక్కని మాట చెప్పారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలా అనేది జాకిర్ గారి అభిప్రాయం. ఎక్సలెంట్ జాకిర్ గారు. అండ్ మీరు పాట తర్వాత ఫస్ట్ మంచి మాట చెప్పాలని చెప్పేసి చెప్పడం చాలా సంతోషం. సో మరొక శ్రోతకు అవకాశం ఇద్దామా? మరి అది ఓకే, అది వాట్సాప్ సాంగ్స్ లో ఓకే. వాట్సాప్ సాంగ్ మీరే చెప్పారు కదా, పాట తర్వాత ఫస్ట్ మాట నాకు ముఖ్యం అనేసి. సో వాట్సాప్ అలాగే అండి, రైట్ అండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. మరొక శ్రోతతో మాట్లాడదాం.

0: హలో సార్.
1: హలో,
0: నమస్తే సార్.
1: నమస్తే అండి, చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
0: కట్ల సతీష్ సార్, రాంపురం గ్రామం.
1: ఓ, సతీష్ గారు చెప్పండి.
0: ముందుగా మన వింటున్న వారందరికి నిన్న పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కోసం జనతా గ్యారేజ్లో ప్రణామం.
1: ఫంటాస్టిక్.
0: ప్రణామం ప్రణామం పాట వినిపించండి.
1: ఏంటో
0: అంటే ఈరోజు మీ ఉత్తరాలు నాకు సమయ భావం వల్ల నేను మెసేజ్లు చాలా మిస్ అయిపోయినా. అంటే మొన్న డాక్టర్ గారి సలహాల్లో కూడా మంచి మేడం గారు కూడా ఒక ప్రోగ్రామ్ చేశారు, అది గ్రామదర్శిలో విన్నాను.
1: ఓకే,
0: మంచి కథానికలు కూడా వస్తున్నాయి. కథానికలు కూడా అసలు ఆలోచింపజేసే విధంగా వాస్తవానికి దగ్గరలో ఉన్నాయి కథానికలు అనేవి.
1: అవునండి సతీష్ గారు, ఈ మధ్య కాలంలో ఈరోజు శ్రోతలందరూ కూడా 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అభిప్రాయాలు కూడా తెలియజేశారు. అండ్ పర్యావరణం,
0: మేము కూడా శ్రోతలందరం కూడా మా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ లో రేపు గగన విజయం అని హైదరాబాద్ లో జరుగుతుంది ప్రోగ్రామ్, దానికి కూడా అటెండ్ అవుతున్నాము. గంగు మహేందర్, నాగనాథ్ గుప్తా గారు,
1: కాకపోతే
0: మన తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా శ్రోతలు ఇదివరకు ఓన్లీ ఫోన్లలో మాట్లాడుకునేది, కానీ ఇప్పుడు వాళ్ళని చూడటం కూడా అదొక అనుభూతి లాగా ఉంది. ఎప్పుడెప్పుడు శ్రోతలు కలుద్దామా అన్న ఉత్సాహంతో ఉన్నాం అందరం.
1: ఓకే ఓకే, ఫెంటాస్టిక్, మంచి గ్యాదరింగ్ ఉండబోతుంది. అయితే
0: గ్యాదరింగ్ ఉంది సార్, కూడా అక్కడ సందీప్ విజయ భారతి హైదరాబాద్ కేంద్రం, ఆయన కూడా ఆకాశవాణి మీద ప్రోగ్రామ్ చేస్తే ఆకాశవాణితో అనుబంధం కూడా ఇప్పుడు చాలా, ఇప్పుడు మనకు రాత్రిపూట ఎనిమిది పావు కూడా వస్తుంది ఆకాశవాణితో నా అనుబంధం అని రీసెంట్ గా నేను కూడా విశాఖపట్నం.
1: ఓకే అండి, అది ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను. సో మీరు కోరుకున్న పాట అయితే వచ్చేస్తుంది. అండ్ శ్రోతలందరూ చాలా మంది ఎదురు చూస్తున్నారు. సతీష్ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. ఓకే అండి, ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాట ఆల్రెడీ ప్లే అయిపోతుంది, వినేసేయండి. యా.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా ఎవరు కోరుకున్న సినీగీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ మనం కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
6: నమస్కారం సార్.
5: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బిట్రగుంట నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారండి? సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి. ఏ పాట విన్నా? మీను సాంగ్ కావాలా? కరుతున్న శ్రోతలు ఉన్నారండి. ఓకే, డెఫినెట్ గా అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది కదా, సో ఏదైనా శ్రోతలతో మీ అభిప్రాయం నేను పంచుకుంటారా? ఓకే, ఎప్పటి నుంచి వింటున్నారు రేడియో మీరు, ఏ వయసు నుంచి? సింహపురి ఎఫ్ఎమ్మా. ఓకే, వెరీ గుడ్ అండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే అండి, మీరు కోరుకున్న చిత్రం నుంచి పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా? థ్యాంక్ యూ.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండి వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా ఎవరు కోరుకున్న స్నేహితులు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ కార్యక్రమంలో మనం నెక్స్ట్ కలర్తో మాట్లాడదాం. హలో హలో
1: నమస్తే సార్, మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను ఖాదర్ బాషా సార్, రేడియోతో మా అనుబంధం చెప్తాను సార్.
0: చెప్పండి చెప్పండి.
1: మా నాన్నగారు బోగోలు మండలం ముంగమూరు అనే గ్రామంలో పంచాయతీ బోర్డులో మైకా పెట్టారు సార్.
0: ఓకే అండి.
1: నేను మా నాన్న పెట్టేది, మళ్ళా పోయి క్లోజ్ చేసేది 10:30 కట్ట. అప్పటి నుంచి మాకు రేడియో అంటే ప్రాణం. ఈ రేడియో అంటే అంత అనుబంధం ఉంది మేడం సార్ మాకు.
0: వెరీ గుడ్ అండి.
1: 90 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా మాకు ఆకాశవాణికి మా ధన్యవాదాలు.
0: డెఫినెట్ గా అండి, శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు మీరు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఖాదర్ బాషా గారు.
1: మంచి సార్, మొన్న వచ్చాను సార్ నేను.
0: అవునా?
1: బాలాజీ గారు ఉన్నారు, బట్టలు ఇచ్చాను. మీరైతే బయటికి పోయి ఉన్నారంట.
0: ఓకే.
1: అలా నరసింహరావు సార్ లేరంటే ఇప్పుడు వెళ్ళారు అన్నారు.
0: ఓకే ఓకే అండి.
1: ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశా, రాలే మీరు.
0: ఓకే అండి. సో డెఫినెట్ గా కాల్ చేసినందుకు ధన్యవాదాలు ఖాదర్ బాషా గారు. ఎండలకు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా రేడియో వింటూ ఎంజాయ్ చేయండి. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. శ్రోతలు ఇప్పటి వరకు హలో అభిరుచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమం విన్నారు. మరికొద్దిసేపట్లో ఒక చిన్న ప్రకటన అనంతరం హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పుడు వింటున్నారు. హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమం. అండ్ మనకైతే చాలా మెసేజెస్ వచ్చినాయి. అండ్ తబలా మస్తాన్ గారు పంపించారు, ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ. డెఫినెట్గా అండి, ప్రయత్నిద్దాం. అండ్ తర్వాత వచ్చేసి ఒక మెసేజ్ ఇంగ్లీష్లో పంపించున్నారు, చదువుతాం అది కూడా. అండ్ పృథ్వీ చంద్ర రమ్య బెహరా సుధా జీవన్ ఆలపించినటువంటి చాణక్యుడు చిత్రం నుంచి ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. సందాల మహిర అలరించే సఖియ అంటూ పంపించారు, చాణక్యుడు చిత్రం నుంచి పాట కావాలంటున్నారు. షేక్ అబ్దుల్ అలీ, నికర్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్. అండ్ తర్వాత ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి వర్షం సినిమా నుంచి పాట అడుగుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. స్వీట్ వాయిస్, చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మీ వ్యాఖ్యానం వింటూ ఉంటే అంటూ పంపిస్తున్నారు. పాసిబుల్ అయితే ఈ సాంగ్ ఏంటి అంటున్నారు. సో ఖచ్చితంగా ఆ పాటను ప్రసారం చేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతాప్ గారు. అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకు ఎస్ ఇంగ్లీష్లో పంపించారని చెప్పా కదా. గ్రీటింగ్స్ టు ద వండర్ఫుల్ టీమ్ ఆఫ్ మీరు కోరిన పాటలు. దిస్ ఈజ్ జయకుమార్ ఫ్రమ్ మాగుంట లేఅవుట్ Lecturers Colony. I sincerely appreciate your delightful musical program and the effort you put into the entertaining listeners every day. I would be grateful if you could play the melodious song from movie America Ammai. Song name is Vakavenuvu. And thank you for your remarkable presentation and warm hospitality to music lovers. And chaala kashtapadi pampincharu Jay Kumar garu, fantastic. And meeru korina vidhanga America

మై చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటున్నారు డెఫినెట్గా. అండ్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు అండ్ ఇంకా కార్యక్రమాలు అండ్ మ్యూజిక్ లవర్స్ కోసం మంచి మంచి పాటలు ప్రజెంట్ చేస్తున్నారు అంటూ మీరు మెసేజ్ పంపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కోరిన పాట విని ఆనందించండి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

సింహపురి ఎఫ్ఎం 102.7 మెగా హెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ ఇంకా మనకి ఒక 3 పాటలు అయితే అవకాశం ఉంది. అండ్ మెసేజెస్ అయితే 30కి పైగానే ఉన్నాయి. అండ్ ప్లీజ్ ప్లే ద సాంగ్ ఫ్రమ్ ద మూవీ బుజ్జితల్లి సాంగ్ కావాలి మాకు అంటూ లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు. ప్రయత్నిద్దామండి. అండ్ సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి మంచి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ మూసపేట మహబూబ్ నగర్ జిల్లా మూసపేట నుంచి నరేష్ మిర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ సక్కుబాయి ఎదుచే సోనిక లక్ష్మీ వర్మ లడ్డు బాబా మూసపేట నరేష్ గారు ఇంకా వారి గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ పాట అడుగుతున్నారంట. సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాట అంటూ సో ప్రయత్నిద్దామండి. ఆ పాట పేరు కూడా మీరు రాసి పంపించారు సో ప్రయత్నిద్దాం డెఫినెట్గా. అండ్ మరికొన్ని మెసేజెస్ అయితే కవర్ చేద్దాం, ఆ తర్వాత పాట విందాం. కడప నుంచి పంపిస్తున్నారు కడప జిల్లా చెన్నూరు మండలం సుబ్బారెడ్డి చిత్రం ఆత్మీయులోని చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. ప్రయత్నిస్తామండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు మేము కూడా వింటున్నాం సార్ అంటూ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ గంగాధర శ్రీనివాస్ పున్న వెంకటేశం సో వీరందరూ అడుగుతున్నారు. అందాల రాముడు చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ ఓకే ప్రయత్నిద్దాం. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ మా కొరకు నేరం నాది కాదు ఆకలి మనిషిని సమాధి చేస్తారా అనే పాటను వినిపించండి సార్ అంటూ పాట కన్నా ముఖ్యంగా మీ వాయిస్ బాగుంటుంది అదే ముఖ్యం అంటున్నారు సర్దార్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే మనం వినేద్దాం మూసపేట మహబూబ్నగర్ జిల్లా మూసపేట నుంచి అడిగారు కదా నరేష్ గారా, కాదు ఈయన పేరు ఎస్ నరేష్ గారు, ఇంకా వారి గ్రామ ప్రజలందరి కోసమంట ఈ పాట వినేద్దాం.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాత పాటను కోరుతున్నవారు, ఎస్, మీరు సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి అబ్దుల్ అలీ నిగర్ పర్వీన్ ఇంకా వారందరూ ఒక పాట అడిగారు, అది ప్లే చేయడం జరిగింది. మళ్ళీ మీరు పంపిస్తున్నారు, ఆల్రెడీ ప్లే చేస్తాం ఆ పాట. అండ్ ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ ఫ్రమ్ ది ఫిల్మ్. మణశంకర్ వరప్రసాద్ గారి నుంచి అడుగుతున్నారు. శ్రీకృతి తేజస్వి ఫ్రమ్ నిమ్మతోట నార్త్ రాజపాలెం నెల్లూరు నుంచి. ఓకే, తర్వాత వనపర్తి డిస్ట్రిక్ట్ ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధనరావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరామ్మార్, మోతిభాయ్ వీరందరూ అడుగుతున్నారు పోకిరి చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ. ఓకే, డెఫినెట్గా అండి, ట్రై చేద్దాం. రాబోయే అతిథిలో మా కోసం పాట వినిపించిన, ఇప్పుడే మీ పాట వినిపించాను కదా, మళ్ళీ అడుగుతున్నారా? ఓకే, నమస్కారం, గుడ్ మార్నింగ్ అంటూ మేము కోరిన పాట తప్పకుండా వినిపిస్తారని అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం సార్. 9:12 వాట్సాప్ మెసేజ్ పంపించాను సార్ అంటూ పంపిస్తున్నారు. ఓకే, మా అన్నయ్య చిత్రంలో నుంచి మా అలోగిలిలో పండేదంతా పుణ్యమైన పాటను అడుగుతున్నారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ పను జైనుద్దీన్, అభిద, ఐషా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అండ్ డెఫినెట్గా అండి ట్రై చేద్దాం. అండ్ చివరిగా మెసేజ్ పంపించారు మనకు, ఒక్క నిమిషం, ఇది ఆత్మకూరు నుంచి పంపిస్తున్నారు శ్రీనివాసులు, ఇంకా రామకృష్ణారెడ్డి, ఆసిఫ్, అలీ, రమ్యప్రియ వీరందరూ అడుగుతున్నారు బుజ్జిగాడు చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటే. డెఫినెట్గా అండి, బుజ్జిగాడు చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్, మీ అందరి కోసం విని ఆనందించండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:59 దాటి 18 సెకండ్లు అయిపోయింది. అండ్ 10 గంటలకు విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. ఈరోజు కార్యక్రమాలు మిమ్మల్ని అలరించాయని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.

0: ആകാശവാണി
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వార్తా సంస్థ పాడ్కాస్ట్లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్లో తుది నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మొస్తబా ఖమీనీయే అని భావిస్తున్నానని చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆయనను భవిష్యత్తులో కలుస్తానని చెప్పారు. మరోవైపు ఇరాన్తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నాయని చెబుతూనే తుది ఒప్పందం కుదురుతుందనే హామీ మాత్రం ఇవ్వలేనన్నారు. హార్మో జలసంధి తిరిగి తెరుచుకోవడంపై కూడా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరిన వెంటనే సముద్ర మార్గం తిరిగి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సముద్ర భద్రత కోసం అమెరికా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకోవాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. లెబనాన్ లో కొనసాగుతున్న సైనిక చర్యల విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేశానని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. పశ్చిమాసియాపై ఇజ్రాయెల్ చర్యల కారణంగానే తమ దేశం పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి అసంతృప్తిని వ్యక్తం చేశానని చెప్పారు. ఇరాన్ అమెరికా దేశాల మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో లెబనాన్పై దాడులు కొనసాగితే అమెరికాతో దౌత్య ప్రక్రియలకు అంతరాయం కలగవచ్చని ఇరాన్ హెచ్చరించిన మేరకు ట్రంప్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు.
2: Constantly fighting with Lebanon, you know, at some point they said, BB, we got to stop this, we got to stop it. But I have a very good relationship. We've done well together. He always says, we could never have done it, but everybody knows that we could have never done it without the United States. But I've worked very well together. I like BB a lot, and I've worked very well with him. We had a, you know, where he, I'm a wartime president, he's a wartime president.

0: స్పందించారు. అమెరికాతో సందేశాల మార్పిడి జరుగుతోందని అంగీకరించినప్పటికీ చర్చిల్లో మాత్రం గణనీయమైన పురోగతి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజల హక్కులకు హామీ, లెబనాన్లో యుద్దానికి ముగింపు, ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపు వంటి అంశాలు నెరవేరితేనే ఇరాన్ అధికారిక చర్చలకు తిరిగి వస్తుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అరాగ్చి హెచ్చరించారు. అవసరమైతే ఇరాన్ సాయుధ బలగాలు ఇజ్రాయెల్పై ప్రతిదాడులకు కూడా సిద్దంగా ఉన్నాయని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో నిన్న జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదన ఆధారంగానే యుక్రెయిన్తో ఒప్పందం ఆధారపడి ఉంటుందన్నారు. ఒప్పందం చేసుకోవడానికి రష్యా సిద్దంగా ఉందని చెబుతూనే యుక్రెయిన్ కొన్ని అంశాల్లో రాజీ పడేందుకు కూడా సిద్దంగా ఉండాలన్నారు. అలాగే ఈ యుద్ద రంగంలో రష్యా బలగాలు పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని పుతిన్ చెప్పారు. యుక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి రష్యా తన గగనతల రక్షణను బలోపేతం చేస్తోందని తెలిపారు. యుద్దాన్ని శాంతియుతంగా ముగించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బహిరంగ లేఖ రాశారు. యుక్రెయిన్ రష్యాల మధ్య ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా మాత్రమే శాంతి సాధ్యమవుతుందని జెలెన్స్కీ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపేందుకు పూర్తి కాల్పుల విరమణకు జెలెన్స్కీ ప్రతిపాదించారు. ఇందుకోసం ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావాలంటూ ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే జెలెన్స్కీ ప్రతిపాదనను వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించారు. ఈ సమావేశంతో తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమావేశంగా మాత్రమే మిగిలిపోతుందన్నారు. అలాగే రష్యా అధ్యక్ష పదవిపై ఎదురైన మరో ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగడంపై ఇప్పుడే చెప్పలేనన్నారు. తదుపరి ఎన్నికల గురించి ప్రస్తుతం తాను ఆలోచించడం లేదని, రష్యా ముందున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంపైనే తన దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఇక భారత్ గురించి మాట్లాడుతూ, స్టెల్త్ సామర్థ్యం కలిగిన Sukhoi 57 యుద్ద విమానాలను భారత్తో కలిసి నిర్మించేందుకు రష్యా సిద్దంగా ఉందని పుతిన్ ప్రకటించారు. Sukhoi 57 యుద్ద విమానాలను భారత్కు సరఫరా చేయడంతో పాటు సంయుక్తంగా ఈ ఫైటర్ జెట్లను అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా Sukhoi 57 కు సంబంధించిన కీలక సాంకేతికతను భారత్కు బదిలీ చేస్తామన్నారు. అయితే దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న పాత్రికేయుల సమావేశంలో స్పందిస్తూ, భారత వైమానిక దళానికి 5వ తరం విమానాలను సమకూర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక Sukhoi 57 విషయానికొస్తే, భారత రష్యా దేశాల మధ్య చాలా కాలంగా బలమైన రక్షణ సంబంధాలున్నాయని, ఈ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర సమాచారం కూడా రక్షణ శాఖ నుండి లభిస్తుందని చెప్పారు. మరికొన్ని వారాల్లో ఎల్నినో ప్రభావం ప్రపంచ వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ ఎల్నినో కారణంగా ప్రపంచ వాతావరణంలో విపరీతమైన మార్పులు ఉంటాయని, ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై ఎల్నినో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన ఈ ఏడాది కాలంలో ఎల్నినో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో అతిపెద్ద వాతావరణ ముప్పును ఎదుర్కోబోతున్నామని ఖచ్చితంగా చెప్పగలమని, ఇది బహుశా రికార్డు స్థాయి ఎల్నినో కావచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చెప్పారు. వాతావరణ మార్పులతో ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు ఈ ఎల్నినోతో మరింత పెరుగుతాయని
1: The science is clear. El Niño is arriving on our doorstep in the coming months with 90% certainty. The world must treat it as the urgent climate warning it is. El Niño conditions will pour fuel on the fire of a warming world. Impacts will hit even harder, travel even further, and cross borders with devastating speed. The only effective response is climate action equal to the crisis, ending the addiction to fossil fuels, accelerating the shift to renewables, protecting the most vulnerable, and delivering early warning systems for all.
0: పసిఫిక్ మహాసముద్రంలో వేడి గాలుల కారణంగా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటాన్నే ఎల్నినో అంటారు. శాస్త్రవేత్తల తాజా అంచనాల ప్రకారం పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో నీటి ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఆ మహాసముద్రంలో భారీ ఉష్ణ తరంగాలు ప్రస్తుతం తూర్పు దిశగా వేగంగా కదులుతున్నాయి. మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గాయపడగా పేలుడు ప్రభావంతో 100కు పైగా ఇల్లు ధ్వంసమయ్యాయి. మయన్మార్ షాన్ రాష్ట్రంలోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలో ఉన్న కౌంటప్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చైనా సరిహద్దుకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం టాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ TNLA నియంత్రణలో ఉంది. స్థానిక అధికారులు తెలిపిన సమాచారం మేరకు

0: గనుల తవ్వకాలు, రాతి గనుల కార్యకలాపాలకు ఒక భవనంలో భారీగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 6 చిన్నారులు కూడా ఉండటం ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నేపాల్ భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ప్రకటించారు. బాలేంద్ర షా ఆ దేశ పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై స్పందించారు. భారత్ తమ భూభాగాన్ని ఆక్రమించిందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ నేపాల్ ప్రభుత్వం అధికారికంగా దౌత్యపరమైన సందేశం పంపిందని, దానికి భారత్ నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలపై నెలకొన్న భూ వివాదాన్ని దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు. చారిత్రక ఆధారాలు, సర్వే రికార్డులు, నిపుణుల నివేదికలను పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు బాలేంద్ర షా వెల్లడించారు. భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబారి ఇటీవల కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్లో ఒకేషనల్ ట్రైనింగ్, హాస్పిటాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాలలో భవిష్యత్ పెట్టుబడుల అవకాశాలను అన్వేషించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే భారత్లోని స్విజ్ రాయబారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించడంపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, అక్కడ స్విజ్ రాయబారి పర్యటించి పెట్టుబడుల గురించి మాట్లాడడం ద్వారా ఆ ప్రాంతాన్ని భారత సార్వభౌమ భూభాగంగా గుర్తించినట్లు సంకేతాలిస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మీడియా ప్రతినిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న పాత్రికేయుల సమావేశంలో బదులిచ్చారు. భారతదేశంలో గుర్తింపు పొందిన ఏ దేశ రాయబారికైనా, దౌత్యవేత్తలకైనా జమ్మూ కాశ్మీర్లో పర్యటించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరాని భాగమని రణధీర్ జైస్వాల్ ఉద్ఘాటిస్తూ,
1: We would like to say that we categorically reject such unwarranted references in the joint press communique on matters internal to India. The union territories of Jammu and Kashmir and Ladakh are integral and inalienable parts of India. Those who have no locus and standi on such matters should desist from making any comment on them.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 2027-28 కాలానికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఆస్ట్రియా, కిర్గిస్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే దేశాలు ఎన్నికయ్యాయి. 193 దేశాలతో కూడిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ బుధవారం ఈ దేశాలను ఎన్నుకుంది. ఈ ఏడాది చివరి నాటికి పదవీ కాలాన్ని ముగించుకోనున్న డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జర్మనీకి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. పశ్చిమ ఐరోపా దేశాల గ్రూపుకు కేటాయించిన 2 సీట్లకు అది పోటీ పడగా 104 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. 134 ఓట్లతో పోర్చుగల్, 131 ఓట్లతో ఆస్ట్రియా ఆ స్థానాలను దక్కించుకున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్దంలో తాము యుక్రెయిన్కు మద్దతు ఇవ్వడం కారణంగానే ఈ ఎన్నికలో ఓటమి పాలయ్యామని జర్మనీ విదేశాంగ మంత్రి యోహాన్ వాడెఫుల్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కొత్తగా ఎన్నికైన దేశాలకు భారత్ శుభాకాంక్షలు తెలిపింది. 2028-29 కాలానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ పోటీ చేయనుందని ప్రకటించింది. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ నూతన అధ్యక్షుని కూడా ఎన్నుకున్నారు. బంగ్లాదేశ్కు చెందిన మాజీ విదేశాంగ మంత్రి ఖలీలుల్ రెహమాన్ 81వ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: As you know, the elections have taken place and I was declared winner and I have accepted the responsibilities with humility and respect. The 81st session of the United Nations General Assembly will be a consequential one as the Assembly will be called upon to address UN reform, preparations for the next generation of the global development agenda, the transition in the leadership of the United Nations with the selection of the next Secretary General and similar issues. These will unfold alongside urgent global challenges already before us, including climate change, geopolitical tensions, energy insecurity, and widening development divides.
0: ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి 19 వరకు మొత్తం 39 రోజుల పాటు ఈ ప్రపంచ కప్ జరగనుంది. అమెరికాతో పాటు మెక్సికో, కెనడా దేశాలు ఈ ప్రపంచ కప్ కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మొత్తం 48 జట్లు ఈ ప్రపంచ కప్ ఎడిషన్ లో పాల్గొనున్నాయి. ఇది వరకు కేవలం 32 జట్లు మాత్రమే ఫుట్బాల్ ప్రపంచ కప్ లో పాల్గొనేవి. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రామోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సీతారామయ్య గారి మనోరాలు ఈ చిత్రానికి చిత్రగానం కోరిన శ్రోత పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగా, శంకర్, మోహన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: ప్రేమైన నీకు ఈ చిత్రానికి చిత్ర పాడిన పాట. కోరిన శ్రోతలు, విశాఖపట్నం నుంచి లక్ష్మి, విశాల్, గోపిక.

0: వినబోతున్న పాట తాజ్మహల్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.
1: కోరిన శ్రోతలు, నల్లకొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

తలంబ్రాలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా గానం. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా ఆయేషా.

0: ముక్కు పుడక.
1: ఈ చిత్రానికి
0: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను. ముక్కు పుడక. ఈ చిత్రానికి మహాదేవ్ పెద్ది, పి సుశీల గానం. కోరిన శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

గులేబకావళి కథ. ఈ చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి గానం. కోరిన శ్రోతలు, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

అనురాగ దేవత ఈ చిత్రానికి పి సుశీలగానం. కోరిన శ్రోతలు భట్టిప్రోల నుంచి మురళి, సుమన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: వర్షం ఈ చిత్రానికి ఎస్పి చరణ్ సుమంగళి గానం. కోరిన శ్రోత ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్నె తగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
1: ఫోన్స్ 0402321516323215164.
2: రామోయి అతిథి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు కోరిన ఫిలింగ్ గీతాలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం ఈనాటి కార్యక్రమంలో విలింగీతాలు వింటారు. ఆపత్ బాంధవుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రగానం సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు.
1: ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల చిత్రం నుంచి, సీతారామ శాస్త్రి రచన.

గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆడదే ఆధారం చిత్రం నుంచి ఈ పాట, వేటూరి సుందరరామ్మూర్తి రచన.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ అసలు ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన బొబ్బిలి రాజా చిత్రం నుంచి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రపాడిన నేనున్నాను చిత్రం నుంచి ఈ పాట సిరివెన్నెల రచన.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
1: వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుంచి, దాసరి నారాయణరావు రచన.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా టెక్నాలజీ మారినా
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట శంకర్ మహాదేవన్ పాడిన సత్యం చిత్రం నుంచి, కందికొండ రచన.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఏమండు భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రపాడిన సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి ఈ పాటకు రచన వేటూరి సుందర్ రామ్మూర్తి.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మాధవ పెద్ది పాడిన మాయాబజార్ చిత్రం నుంచి ఈ పాట పింగళి రచన.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట పిఠాపురం పాడిన లక్ష్మీ నివాసం చిత్రం నుంచి ఆరుద్ర రచన.
2: తోడా తోడా ఆంధ్ర తోడా గోలి తోడా జిల్ జిల్ తోడా తోడా తాకు తెలుగుడా చల్లని తోడా దేని మహిమ చెప్పలేడు దేవుడు కూడా తోడా తాకు తెలుగుడా చల్లని తోడా దేని మహిమ చెప్పలేడు దేవుడు కూడా తోడా తోడా ఆంధ్ర తోడా గోలి తోడా జిల్ జిల్ తోడా.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు కే బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల U18 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: వర్ష 2025-26 మే భారత్ నే 7.7% కి గ్రోత్ రేట్ హాసిల్ కియే ఔర్ పిఛలా క్వార్టర్ జో 31 మార్చ్ కో ఖత్మ హువా ఉస్మే భీ భారత్ కి గ్రోత్ 7.8% రహీ హై ఔర్ యే దునియా మే తేజ్ గతి సే ఆగే బడ్నే వాలీ బడీ ఇకానమీ హై.
0: అంతకుముందు స్థూరత్తులో 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, భారతదేశపు మొత్తం 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఒక్క గుజరాత్ నుంచే 50 గిగావాట్ల సహకారం అందుతోందని గుర్తు చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మగౌరవం, సుపరిపాలన, దేశరక్షణ అనే ఆదర్శాలతో పాలనా వ్యవస్థ నిర్మించారని, ఇది భారతీయ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. స్వరాజ్యం, స్వసంస్కృతి, స్వధర్మాల పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం, ధైర్యసాహసాలే బాల శివాజీని ఛత్రపతిగా మార్చాయని సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేసి మొఘలులకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటికీ కోట్లాది మంది యువకుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని నింపుతూ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగాన్ని ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించటం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా 6,98,000 మంది రైతులు చేరువయ్యాయని, దీనితో పాటుగా సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సమతుల్య ఎరువుల వినియోగం, భూమి ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం

0: సమగ్ర పోషక నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు 8,850కి పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు మార్కుల వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని జూన్ 7వ తేదీ వరకు పొడిగించింది. విద్యార్థులు రేపు అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని బోర్డు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించేందుకు వారి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయడం చూస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తించాలని తెలిపారు.
1: I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless, devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time or the wider UN membership, I would not delve any further into this.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిమ్స్టెక్ దినోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో సంయుక్త శ్రేయస్సు, అనుసంధానం, స్థితిస్థాపకత బిమ్స్టెక్ పెంపొందిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పరస్పర సహకార స్ఫూర్తితో సభ్య దేశాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనే ఈ ప్రాంతీయ సంస్థ ఏర్పాటైందన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టే ఎఫ్పిఐలకు కొన్ని పరిమితులు తొలగించడం వల్ల మరింత సులభమవుతుంది. అలాగే ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ప్రస్తుతమున్న జనరల్ లాంగ్ టర్మ్ పెట్టుబడి విభాగాలు ఆర్బీఐ విలీనం చేస్తుంది. సవరించిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకొచ్చాయి. భారత్ అమెరికా ఆర్మీ టు ఆర్మీ స్టాఫ్ టాక్ సర్వే 9వ సదస్సు హవాయిలో జరిగింది. దీనికి భారత సైన్యానికి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, యుఎస్ ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జోయెల్ ఓవెల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలకు మద్దతుగా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయటం, పరస్పర కార్యాచరణ మెరుగుపరచడం, వృత్తిపరమైన మార్పిడి విస్తరించడం, సైనిక సహకారం మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న భాగస్వామ్య పరిధిని ఇరుపక్షాలు అభినందించాయి. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన ప్రారంభించింది. ఈ ప్రదర్శన వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కట్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. 2003లో లభించిన భౌగోళిక గుర్తింపు ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గత 2.5 ఏళ్లలో చేనేత రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం 1,400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ నేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేత నెలకు ఆధునిక డిజైన్లు, సరికొత్త సాంకేతిక శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలు నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పోచంపల్లి నేత కార్మికులు ప్రశంసించారు. ఈ ప్రతిభే ఈ పట్టణానికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చిపెట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 12,000 మంది చేనేత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేత కార్మికులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒక చేనేత ఉత్పత్తిని కొనడం అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డమేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగ్వినేని రమేష్ ను ఆ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. రమేష్ ఈరోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 2015 నుంచి జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈ రోజు కేరళ మాహే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈరోజు ఈశాన్య భారతదేశం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్ 19 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన 2వ సెమీఫైనల్లో భారత్ 5-3 తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావ్ అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సి కిరణ్మయీ గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు.

0: మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సి కిరణ్మయి గానం చేసిన లలిత గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా టెక్నాలజీ మారినా
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.

0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ఇప్పుడు ముందుగా మనో ఎస్ జానకి పాడిన రావుగారిల్లు చిత్రం నుంచి వేటూరి సుందర్రామ్మూర్తి రచన.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మురుగునీరు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వార్తల వివరాలు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఎల్లమ్మవారి దిన్నెలో జరుగుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆయన ఈరోజు పరిశీలించారు. ఇంటింటి సర్వేలో పాల్గొని బీఎల్ఏ, బీఎల్ఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సర్ ప్రక్రియ వల్ల స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందన్నారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్రతో కలిసి ఆయన ఈరోజు సమృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ
1: గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ సేవలన్నీ కూడా ఒకే ఒక ప్లేస్ లో తీసుకొచ్చేటువంటి ముఖ్య ఉద్దేశం. మొట్టమొదటిగా తీసుకుంటే ఆరోగ్యం, అభివృద్ధి చెందినటువంటి గ్రామం. దాదాపు 60 టెస్టులు బయట ల్యాబులతో పోలిస్తే కనీసం 30-50% రేటు తక్కువతో ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ. ఆ టెస్టులు చేయడానికి ఒక ట్రైన్డ్ నర్సు ఉంటుంది. ఆ నర్సు ఆ టెస్టులు చూసుకొని మీ బీపీ షుగర్ చెక్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసేటువంటి విధానం ఇందులో వచ్చింది.
0: అమరావతిలోని హైకోర్టు శాశ్వత భవన అభివృద్ది పనులకు రాష్ట ప్రభుత్వం 547 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను హైకోర్టు భవన బాహ్యవలయ అభివృద్ది, ఇతర పనుల కోసం ఖర్చు చేస్తారు. పనుల పర్యవేక్షణ, తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులను మంత్రిమండలి సిఫార్సుల మేరకు మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో 118ని జారీ చేసింది. 94.90 కోట్ల వ్యయంతో అదనపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి శుక్రవారం ఇంధన పొదుపు కోసం నో వెహికల్ డేగా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి అమరావతి సచివాలయానికి మంత్రి నిన్న సైకిల్ మీద వెళ్లారు. సచివాలయంలో పనులు ముగించుకుని తిరిగి రాత్రి విజయవాడకు సైకిల్ మీద చేరుకున్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ
2: చంద్రబాబు నాయుడు గారు 2 పిలుపులు ఇచ్చారు. ఒకటి, ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డేగా పొదుపు పాటించాలి, ఇంధనం ఖర్చును తగ్గించాలి అనేటువంటి. రెండవది, పర్యావరణ దినో పొల్యూషన్ లేకుండా సైకిల్ మీద ప్రయాణించండి అని ఎదుగుతే చంద్రబాబు నాయుడు గారు పిలిచారో దానిని అనుసరించే కార్యాలయం దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ తిరిగి కష్టం కూడా ఇష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక చిన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చిన్న ప్రయత్నం, రేపు ఈ సమాజంలో పెద్ద మార్పుని తీసుకొస్తున్నప్పుడు కోరుతున్నాను.
0: భారతదేశంలోని పారిశ్రామిక వాడల్లో రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకుని తక్కువ ఉద్గారాలు విడుదల చేసే అల్యూమినియం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన రూసాల్ అల్యూమినియం సంస్థను కోరారు. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రూసాల్ సంస్థ ప్రతినిధులతో సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భారతదేశంలోని డీప్ వాటర్ పోర్టుల వద్ద ఉన్న ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్తులు, క్రమబద్దమైన కస్టమ్స్ క్లియరెన్స్లను ఉపయోగించుకుని ఒక కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ, బాక్సైట్ దిగుమతి హబ్ను అభివృద్ది చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ది పనులపై ఈరోజు అమరావతి నుండి దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ఫైలేరియాతో పాటు డెంగ్యూ మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగునీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సమగ్ర శిక్ష కార్యక్రమం అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న ఈ కేంద్ర నూతన భవన నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో మొదటిసారిగా రాష్ట్రంలోనే వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, రాష్ట్రంలో ప్రత్యేక అవసరాల పిల్లలు 90,000 మంది వరకు ఉన్నారని తెలిపారు. పరీక్షలు నిర్వహించి ఆటిజంతో బాధపడుతున్న వారిని ఇందులో చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆటిజం థెరపీ సెంటర్లో ప్రత్యేక వైద్యులతో కూడిన 7 పర్యవేక్షకులు అందుబాటులో ఉంటారని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ఇండియా టుడే సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 15 గోవాలో జరిగే అవార్డుల కార్యక్రమంలో పురస్కారం అందుకోవాలని ఇండియా టుడే సంస్థ రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను ఆహ్వానించింది. విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్దిని మరింత ముందుకు తీసుకువెళ్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతులలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు అమలు చేస్తున్న కిషోర్ బాలికా వికాస పథకం సత్ఫలితాలనిస్తోంది. తిరుపతి జిల్లాలో ఈ పథకం అమలు తీరును శ్రీకాళహస్తి డివిజన్ మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతిదుర్గ వివరిస్తూ,
3: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు కిషోరి వికాస్ కార్యక్రమాన్ని 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళందరూ కూడా, బాలికలు, బాలురు ఇద్దరికి కూడా జీవన నైపుణ్యాలు, అదేవిధంగా విద్య, ఆరోగ్యము, ఆహారము, మొబైల్ వాడకాన్ని తగ్గించడము, హెల్దీ డైట్ తీసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడము, ఇలాంటి అంశాలన్నీ పెట్టుకొని వారికి మేము డెమోస్ చేసి కొన్ని గ్రామాలలో ఈ ర్యాలీస్ రూపంలో, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్, అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు చేసి కిషోరి బాలికలు హెల్దీగా ఉండాలి అనే ఉద్దేశంతో అవగాహన ఇస్తున్నాము.
0: మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తే సంచలనాలు సృష్టిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం పట్ల మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. మహిళల అభివృద్ది కుటుంబాల పురోగతికి, సమాజ శ్రేయస్సుకు మూలాధారమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుందని మనోహర్ తెలిపారు. ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యతను ఇస్తూ అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. సుమారు 25,000 మందితో రాష్టస్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 21న కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధానంగా నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మురుగునీరు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో

0: 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇందులో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ವನಿತಾವಾಣಿ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: పోలీస్
3: మిస్ సీమా
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
2: కానీ నేను
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: RBI అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా నా జీవిత ప్రయాణంలో ఆకాశవాణితో అనుబంధం శ్రీమతి వట్టూరి రజనకుమారి గారితో పరిచయం వింటారు.
9: చిన్నతనం నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి రేడియోతో అనుబంధం పెంచుకుంటూ పెరిగిన శ్రీమతి వట్టూరి రజనీకుమారి గారి గురించి ఆమె మనోగతాన్ని తెలుసుకుందాం. వట్టూరి రజనీకుమారి గారు నమస్కారం అండి.
10: నమస్తే అండి.
9: రజనీకుమారి గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి కొంచెం.
10: మా నాన్నగారు వట్టూరి నాగేశ్వరరావు గారు అండి. ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో చేశారు. 12 మంది సంతానికి 6 మిగిలాం మమ్మకి. అయితే చాలా క్రమశిక్షణగా పెంచేవారు, కానీ ఎప్పుడు కొట్టడం తిట్టడం లేదు. స్కూల్స్కి వెళ్ళేప్పుడు కూడా ఒక జామెంట్రీ బాక్స్ కొంటే ఆఖరివాడికి కూడా అదే. అంత అంటే ఉన్న రూపాయలు అన్నీ చేయాలి కాబట్టి వస్తూ జాగ్రత్తగా వాడటమని నాన్నగారు చెప్పేవారు అనమాట. చదువుకోమని కానీ కోపడటం కానీ కొట్టడం కానీ ఎప్పుడూ లేదు మాకు. మా అంతటా మేమే చేపలు వేసుకుని కూర్చుని చదువుకునేవాళ్ళం.
9: మీరు ఎన్నోవారండి, మీ నాన్నగారు సంతానాలు?
10: ఇద్దరు మగపిల్లతో ఆడపిల్లని పుట్టాను. అమ్మకి ఎంత సంతోషంగా ఉంటుంది, ఆడపిల్ల పుట్టింది మళ్ళీ మగపిల్లవాడే అనుకోకుండా. ఆ సంతోషం నేను ఇప్పటికీ మిగిల్చాను నేను అనుకుంటా. మా అమ్మ చనిపోయినా సరే చిన్న మంచి పని చేసినా నాకు వచ్చే అవార్డులన్నీ మా అమ్మకే. నేను అలా ఫీల్ అవుతాను, అమ్మ ఎక్కడున్నా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం నేను ఒక చిన్న పాట పాడవచ్చా?
9: మీరు
10: బంగారు పాపాయి బహుమతులు పొందాలి, మా పాప చదవాలి మా మంచి చదువు. ఈ పాట రేడియోలది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇట్లాగే నాకు ఎంత ఆనందం అంటే ప్రతి పాట కూడా ఆణిముత్యమే. చెప్పడానికి కూడా నాకు మాటలు చాలవేమో అనిపిస్తుంది నాకు.
9: రజనీకుమారి గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు?
10: నేను SSLC పాస్ అయిన తర్వాత తప్పుతాను అనుకున్నా పాస్ అయ్యేప్పటికి నాన్నగారికి దిగులు వచ్చింది. ఎట్లాగా అనుకుంటే మానిపించేద్దాం అనుకుంటే మా నాన్నగారు మేనత్తను సలహా అడిగారు.
9: నాన్నగారు
10: ఆ రోజుల్లో సలహా అడిగేవాళ్ళు. మానిపించేద్దాం అనుకుంటే కాదురా, టీచర్ ట్రైనింగ్ చెప్పించు, ఒక 10 రూపాయలన్నా ఇంట్లో పిల్లలకు ప్రైవేట్ చెప్పుకుంటే భర్తను ప్రతి దానికి ఆడకుండా ఉంటుంది, చాలా బాగుంది.

0: ఉంటుందయ్యో మాన్పించొద్దు అంటే అప్పుడు చేర్పించారు 2 ఇయర్స్ ట్రైనింగ్.
1: అంటే ఆ రోజుల్లోనే వాళ్ళు ఎంత ముందు చూపుతో ఆలోచించారో చూడండి. మనం ఇవాళ అనుకుంటాం ప్రతిదానికి అలా డిపెండ్ అవ్వకూడదు.
0: మేనత్త పిల్ల ఒక ఆమె వచ్చేసింది కుటుంబం వదిలి, శాంతం భారం అయిపోయింది. అలా కాకుండా చదువుకుని ఏదో చేసుకుంటే 10 రూపాయలు.
1: ఇండివిజువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్.
0: ధైర్యం వస్తుంది, అది
1: ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసరికి వాళ్ళల్లో వాళ్ళకి ఒక తెలియని ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది చదువు అనేది. చదువుతో పాటు ఏదో ఒక సంపాదన మనదంటూ మనకు ఒక రూపాయి అనేది వస్తే మనం చాలా ఎంతో సంతోషంగా ఉంటాం.
0: పాస్ అయి వచ్చిన వెంటనే నాకు ఉద్యోగం వచ్చింది.
1: మీకు వివాహం ఏ వయసులో అయిందండి?
0: నాకు ట్రైనింగ్ పూర్తవ్వగానే నాకు ఉద్యోగం వచ్చేసిందండి. 18కి నాకు ట్రైనింగ్ పూర్తయింది, వెంటనే ఉద్యోగం వచ్చింది. 19లో వివాహం అయింది. నాకు ఇద్దరు అమ్మాయిలు.
1: మీ పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు?
0: నా పిల్లలు డిగ్రీ వరకు కూడా గుడివాడ, అక్కడి నుంచి చక్కగా వాళ్ళు ఎంసీఏ చదివారు ఇద్దరు కూడా. వాళ్ళ అమ్మాయిలనే చేసుకోవాలని అల్లుళ్ళు కూడా అలాగే వచ్చారు. వాళ్ళ అమ్మాయి కావాలి, వాళ్ళ అమ్మాయి కావాలని. వాళ్ళ ఇది ఇప్పుడు తల్లిదండ్రులు ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉంటే కుటుంబాలు బాగుంటాయి. చిన్న చిత్తగా ఉంటే వాళ్ళు అలిగినా వాళ్ళే సర్దుకోవాలి.
1: ఇప్పుడు మనిషికి మనిషికి అభిప్రాయాల్లో తేడా అనేది ఎక్కడోక్కడ కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యలో ఒకళ్ళు చెప్పిన మాట ఒకళ్ళకి నచ్చదు. మరి అలాంటిది వేరే కుటుంబంలో పుట్టిన మనిషితో మనం మనుగడ సాగిస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయానికి మన అభిప్రాయానికి కొంచెం తేడా అనేది ఉంటుంది. కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం భూతద్దంలో చూడటం, అలాగే మన అమ్మ వాళ్ళల్లో చేరేయటం, ఆడపిల్ల కానివ్వండి మగపిల్ల కానివ్వండి, అలా ప్రతి విషయాన్ని ఇప్పుడు అబ్బాయి అమ్మాయి మీద చెప్పటం, అమ్మాయి అబ్బాయి మీద చెప్పటం అనేది దాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి వీళ్ళ మధ్యలోకి రావటం వల్ల ఇప్పుడు
0: దానివల్ల ఇప్పుడు గొడవలు.
1: ఇప్పుడున్న వాతావరణంలో అసలు మెయిన్ ఈ విడాకులు వాటికి అలాంటివే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
0: ఇంకా విచిత్రం చెప్పమంటారా, మా వారికి చూపించకుండా నాకు పెళ్లి నిశ్చయం చేస్తారు. ఆ రోజులు అంతే.
1: అవునండి,
0: తండ్రి వచ్చి చూసేవాడు, దశరథ మహారాజు రావాలని చెప్పారే శ్రీరామచంద్రమూర్తి,
1: అవును
0: తాళి కట్టేవి అంటే అట్లా కదా. మా తండ్రి దశరథ మహారాజు వచ్చి చూసిన తర్వాత ఓకే అన్న తర్వాత అని చెప్పారు శ్రీరామచంద్రమూర్తి కదా. అలాగే మా మామగారు వచ్చి చూసుకున్నారు, వచ్చి తాంబూలాలు పెట్టేశారు. చూపించడం అనేది లేదు ఆ రోజుల్లో. కొడుకు తండ్రి వచ్చి ఈ కుటుంబం పిల్ల తీరు పొందిక, ఆడపిల్ల తండ్రి ఎలా ఉంటాడు, సంప్రదాయం కానీ డబ్బు జాగ్రత్త చేయటం కానీ పొదుపు కానీ వాటి మీద ఆలోచించేవాళ్ళు. అది కూడా నిశ్చితార్థంలో అరటిపళ్ళు చీర తాంబూలం, ఒక డజన్ అరటిపళ్ళు చీర తాంబూలం, ఒక పాత ఉంగరం పెట్టేవాళ్ళు. పాతకాలం నాటిది అత్తగారిది, పాతకాలం అదే కానాచి లేమితనంలో అలా చేసుకునేవాళ్ళు. పెద్దగా నగనట్టు ఉండవు,
1: సాంప్రదాయంగా తరతరాల మట్టి వస్తున్న నగ పెట్టేవాళ్ళు.
0: అంటే సాంప్రదాయము లేమితనం కూడా,
1: అది
0: బంగారం పెద్దగా ఉండవు కదా.
1: ఇప్పుడు మీరు చిన్నతనం నుంచి మీకు రేడియోతో అనుబంధం ఉంది అన్నారు కదా, అది ఏంటి, ఎలా ఉంది, మీ నాన్నగారు మీకు ఎలా అలవాటు చేశారు, మీకు రేడియోలో నచ్చిన ప్రోగ్రాంల గురించి మా శ్రోతలకు చెప్తారు?
0: నాన్నగారు చిన్నప్పుడే బాలానందం వింటూ అలవాటు చేసేసారు. అందులో పాటలు మేము చాలా నేర్చుకున్నాం. మేము ఆ పాటలు చాలా బాగుంటాయి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పాట పాడమన్నప్పుడు కూడా

0: మనసు మంచి గంధము, ఇది శుభలక్ష్మి చెల్లకి పాడేవారండి. వాళ్ళంతా మీకు తెలియరు. ఇంటర్వ్యూలో పాడిన ఫస్ట్ పాట కూడా ఇదేనండి.
1: మీరు ఇంకేం కార్యక్రమాలు వినేవారు?
0: ఇవి వినేదండి, పసిరి పంటలు, వనితా వాణిత. మధ్యాహ్నం భోజనానికి వచ్చి నాకు ఒక గంట టైం ఉంటుంది బ్రేక్, కొంచెం నడుము అలుచుకుని పక్కలో ట్రాన్సిస్టర్ పెట్టుకుని, అదే రేడియో పెట్టుకుని వినేదాన్ని. మహిళా వనరుల కార్యక్రమాల్లో వనితావాణి అంటారు, దానిలో ఆఖరి మంగళహారతి పాటలు వస్తాయండి. ఒకటి చాలా బాగుంటాయండి, వింజమూరి లక్ష్మి గారు, శ్రీరంగం గోపాలరత్న గారు, వీళ్ళందరు పాడిన పాటలన్నీ కూడా మనసు హత్తుకుని, ఇంకా అంతకన్నా ఐశ్వర్యం ఏం లేదు నాకు, అంత బాగుంటాయండి. అట్లా పక్కలో పెట్టుకుని వింటూ ఉండేదాన్ని. ఆ ఐశ్వర్యం పంచవటి కాలనీలో ఉండితే కూడా అందరు కూడా చాలా సంతోషించేవాళ్ళు. నీ రేడియో పెట్టామా, శుభ్రంగా పని చేసుకుంటే అందరు గలాటాలు ఉండేవి, సంతోషం ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఊరు వెళ్తే గోలగా ఎక్కడికి వెళ్ళామమ్మా, అసలు సందడి లేదు, మంచి పాట వచ్చింది సౌండ్ పెట్టమని అడిగేసేవారు, సౌండ్ పెట్టనేవాళ్ళు. అట్లా ఆనందించాము నలుగురు కలిసి. ఒకళ్ళకి తెలియని విషయాలు ఒకళ్ళు నేర్చుకుంటూ, పాటలు వింటూ, కథానికలు వింటూ. గవర్నమెంట్ వాళ్ళు డిఏ పెంచుతారు కదా, అది కూడా మాకు ఆనందంగా ఉండేది, 2 రూపాయలు పెరిగినాయి అంటారు. అట్లా చాలా మాకు అనుబంధం. ఇంకా విడదీయుల అనుబంధం ఐశ్వర్యం ఏంటంటే రేడియోనే అమ్మా, ఆల్ ఇండియా రేడియో వాళ్ళ వస్తువు గొప్ప కానుక, అదొక అదృష్టమే. నాకు ఉద్యోగంలో నా స్కూలు వాతావరణం, నేను పిల్లలకి చెప్పే విధానం కూడా చూసి యూనిసెఫ్ వాళ్ళు నాకు ఒక రేడియోని బహుమతిగా ఇచ్చారండి. అదే నాకు నిజంగా భగవంతుడు నాకున్న సంతోషంలో కోరికలు కోరుతారు కదా, ఆ కోరిక సమంజసమో కాదో చూస్తాడు దేవుడు. నాకు గమనించే అలాగ యూనిసెఫ్ వాళ్ళు నాకు ఇచ్చారంటే చాలా సంతోషం. రిటైర్ అయ్యే వరకు కూడా నా స్కూల్లో వెళ్ళగానే దేవుడి దండం పెట్టుకుని పెట్టేసేదాన్ని. మంచి మంచి కార్యక్రమాలు, పాటలు, అసలు పాటలు సాహిత్యం అండి, మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. నా అనుభవం అది. మనం కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్నతనంలో కూడా తప్పులు ఉంటాయి కదా, చిచి ఇలా ఉండకూడదు. ఆ పాట చూడు ఎంత బాగుందో. మొన్న నాకు ఒక పుట్టినరోజు అయిందండి, 80 సంవత్సరాలు పూర్తయ్యి 81లోకి వచ్చాను. పిల్లలు హ్యాపీ బర్త్డే పాడతానన్నారు, అలా కాదు, ఆ కేక్ కట్ చేసి ఆ దీపాలు ఆర్పటం అట్లా చేయకండి, కట్ చేయటం, అంతవరకే నేనే పాడుకుంటాను నా పాట అన్నాను.

0: రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ అందరికీ. మొన్న నాది 25వ తారీఖు పుట్టినరోజు అయిపోయిందండి. ఏదో సడన్ గా వచ్చి చీర తీసుకొచ్చి
1: మీ పుట్టినరోజు పాట మీరే పాడుకున్నారు.
0: అంటే హ్యాపీ బర్త్డే పాడొద్దు అన్న, హ్యాపీ బర్త్డే పాడొద్దు, నా పాట నేను పాడుకుంటాను.
1: రిటైర్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తున్నారు?
0: రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఈ ట్రాన్సిస్టర్ పెట్టుకుని అన్ని వింటూ పని చేసుకోవటం అలవాటు. తర్వాత వంటగదిలో ఒక పుస్తకం పెట్టేసుకున్నాను, పెన్ కూడా. నాకు ఏ మతం అయినా కూడా ప్రాణంతో సమానం. గురునానక్ టెంపుల్కి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, చర్చెస్కి వెళ్తాను, అన్నిటికి. మా అమ్మమ్మ అలా చెప్పేది, అన్ని మతాలు వినండి చక్కగా, మీరు మీకు ఇంకా తెలియని విషయాలు వేరే మతంలో మీరు తెలుసుకోవచ్చు అలా చెప్పేవారు. తర్వాత నాకున్న సంతోషం ఏంటంటే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలండి. మనం డబ్బిచ్చి కాదు, నగలిచ్చి కాదు, అట్లా కాదు, చిన్నపాటి సహాయం అన్నా చేస్తే కళ్ళల్లో ఉన్న తృప్తిని కోట్లలో కూడా కొనుక్కోలేము. ఎందుకంటే కొనుక్కోడానికి డబ్బుంటే అన్ని కొనుక్కోవచ్చు, కానీ కొన్ని కొనలేని ఉంటాయి. అది ఏంటంటే ఆ తృప్తి,
1: ఎంత డబ్బులు ఇచ్చినా కొనలేనిది తృప్తి.
0: ఇప్పుడు మామూలుగా ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు గబ్బుకుని, వాళ్ళు ఏదో మనకు ఆత్మీయులు వచ్చు, స్నేహితులు వచ్చి, పాత చిన్నప్పుడు స్నేహితులు కూడా నాకు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కొంచెం సిక్ అయ్యి బెడ్రిడ్డన్ అయి పడుకున్నారు అనుకోండి, కొంతకాలం చాలా దిగాలుగా ఉంటారు, ఏదో చేసి ఏదో పోయినట్టుగా. వాళ్ళకి ఒక చిన్నపాటి రేడియో కొనుక్కొని వెళ్ళి ఇచ్చేది, బ్యాటరీది ఇస్తే ఎంత సంతోషపడిపోయేవారు అంటే, అది పెట్టుకుని వింటూ ఉంటే అసలు ఈ ట్రీట్మెంట్ కానీ ఆ మందులు వేసుకోవడం కానీ ఏమి ఉండదు, తొందరగా కోలుకునేవారు. అది నా
1: ఎందుకంటే ఒక మనసుకి తృప్తి అనేది మనసుకి ఆహ్లాదంగా అనిపించింది వింటూ ఉంటే. ఇప్పుడు మనం కూడా ఏదైనా జలుబు దగ్గు మూలుగుతున్నా గానీ పక్కన మంచి పాట ఏదైనా వస్తుంది అనుకోండి, మనం ఆటోమేటిక్ గా
0: లేస్తాం.
1: అవును,
0: మన శరీరానికి ఇప్పుడు అమ్మ నాకు జ్వరం వచ్చినే లేవలేను అలా కాదు, అసలు అది ఉందని కూడా తెలియదు, అలా మర్చిపోతాం. పేషెంట్లు కూడా త్వరగా కోలుకుంటారు, అసలు వాళ్ళ పేషెంట్లు అనుకోరు. నేను అలాగా, నేను చాలా మందికి ఎప్పుడో ఒక స్నేహితురాలు, ఆవిడ బీఈడి టీచర్ అంట, టెంపుల్స్ కలిశారు, రా రజని మా ఇంటికి అన్నారు, ఏం పట్టుకెళ్ళిన పళ్ళు పండ్లు ఎవరు రెండు రోజులు తినేస్తారు, గబ్బుకుని ఒక చిన్నపాటి రేడియో కొనుక్కొని బ్యాటరీ పెట్టి ఇట్లా పెట్టి పట్టుకెళ్ళి వెళ్ళాను. వెళ్ళేప్పటికి వాళ్ళ హస్బెండ్ వచ్చి దారి చూపించి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఏంటి రజని వచ్చామంటే, వెళ్ళే రావాలనిపించింది వచ్చాను అని చెప్పాక నా గిఫ్ట్ పెట్టి తీశాను. ఏంటంటే ఒక రేడియో తెచ్చాను అనేప్పటికీ ఆయన అన్నారు, ఇవన్నీ ఎందుకండి మాకు లేనిపోని ఖర్చు మీకు అని. ఏమండి డబ్బుతో కొనలేని ఎన్నో ఉంటాయండి, ఇది మట్టికి మర్చిపోలేరండి ఎవరును, తీసి పెట్టండి అన్నాను. మా ఫ్రెండ్ ఇప్పుడు రుక్మిణి గారు, రజని ఎంత మంచి గిఫ్ట్ అవు, ఆయన చక్కగా ఆయన వరండాలు పెట్టి ఆన్ చేసి వెళ్ళిపోతారు, వింటూ ఉంటాను హాయిగా అనుకున్నారు. అంతకన్నా ఐశ్వర్యం ఉంది, ఆవిడేం పేషెంట్ కాదు, టెంపుల్లో పరిచయం ఆత్మీయురాలు. అలాగే ఆత్మీయుల్ని సంపాదించుకోవాలి, ఆస్తి ఎలాగో ఉంటుంది కొద్ది గొప్ప, ఆత్మీయులు సంపాదించుకోవడమే గొప్ప కదమ్మా.
1: ఇప్పుడు సంపద అనేది ఏదో మనం కష్టపడుతూ ఉంటాం వస్తూ ఉంటుంది ఉంటుంది, అది కాదు కదా, మన పెద్దవాళ్ళు ఇచ్చింది ఉంటుంది, మనం కష్టపడిన దానికి ఉంటుంది. ఆత్మీయులు అనేది అది మనకి మనం ఏర్పరచుకునేది, మన ప్రవర్తన, మన మానసిక పరిస్థితి, మనం చేసే సహాయం కానీ ఏదైనా మన పలకరింపు కానీ వీటితో ముడిపడి ఉన్నది ఆత్మీయులు.
0: నేను ట్రైన్లో కూడా పాట పాడేస్తాను, ఎందుకంటే ట్రైన్లో కూర్చున్నానంటే కూర్చోవడమే పాపం, పక్కన వాళ్ళందరూ పరిచయం అయిపోతారు మీరు ఎక్కడికి వెళ్తున్నా అంటే. ఇప్పుడు ఒక యాత్రకి వెళ్ళాలంటే నేనే టిక్కెట్ కొనుక్కుని నేనే ఎక్కేస్తాను, పిల్లలకి చెప్పను, వెళ్ళేస్తుంటాను. అలా కూర్చున్నప్పుడు శృంగేరి వెళ్తూ కూర్చున్నాను, కూర్చున్నప్పుడు అందరూ కూర్చుంటారు కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తారు, పరిచయం చేసుకున్నారు, ఓ చిన్న పాట పాడండి అని అనుకుంటాను. ఆవిడే పాడతారు, నేను పాడతాను, అది ఎంత ఆనందం అంటే ఆ ఉన్న టైంనే ఆహ్లాదం. మళ్ళీ దిగిపోయేప్పుడు ఎవరికళ్ళు అయ్యో వెళ్ళిపోతున్నారా, ముందు మా తర్వాత మీరు దిగుతారు, మీ తర్వాత మీరు లగేజ్ అందించడం, ఒకరికి ఒకళ్ళు సహాయం, ఆ సంతోషంలో. ఇప్పుడు ఈ లోపల టీలు అమ్మేవాళ్ళు వాళ్ళు వస్తే అదొక సరదాగా కాస్త చేసుకుని తాగుతూ ఉంటుంటాం కదా, అవి ఆనందం. ఆ కాసేపుడే ఎంత అనుబంధం ఉంటుంది చూడండి, ఆ సంతోషం కుటుంబ సభ్యులతో ఉంటుంది, దానికన్నా ఇది ఎక్కువ.
1: ముక్కు మొహం తెలియని వ్యక్తులతో మనం పరిచయం పెంచుకుని వాళ్ళతో మాటలు కలిపి అనుబంధం పెంచుకోవడం కదా.
0: లేకపోతే ఇక్కడ నా బత్తిదే కాబట్టి నువ్వు కాళ్ళ దాపు కూర్చుంటాను, ఇక్కడ కూర్చోవద్దు అలాంటివి నాకు ఇష్టం ఉండు. ఒకసారి నేను ట్రైన్లో కూర్చున్నానండి, అంతా కూడా మామూలు హిందీ వాళ్ళు కూర్చున్నారు, నాది రిజర్వేషన్, నాకు ఫస్ట్ క్లాస్ ఇది కూడా ఇస్తారు, కాకపోతే ఫస్ట్ క్లాస్ వద్దంటాను, ఎవరు ఉండరు అక్కడ, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, థర్డ్ ఏసీ అట్లా బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు బీహారీ వాళ్ళు కూర్చున్నారు, వచ్చారు, ఇది మాదమ్మ అన్నారు. ఓకే పర్లేదు, ఇక్కడ కూర్చోవచ్చా అన్నాను. కూర్చోండి, హిందీ కొంచెం వచ్చు కదా నాకు, కూర్చోవచ్చన్నారు. కూర్చున్న తర్వాత ఏదో మాట్లాడుతా, నేను కొంచెం చిన్నగా మాట్లాడాను. తర్వాత ఈ లోపల టీసీ వచ్చారు. వచ్చేప్పటికి వాళ్ళందరేమో అనాథరీగా కూర్చున్న వాళ్ళు, నాదేమో రైల్వే పాసు సారీ అంటే అని చెప్పారు అనమాట. ఇట్స్ ఓకే అని టీలు వచ్చాయన్నమాట. ఈ లోపల అందరికీ టీలు ఇప్పించాను. ఒక అతను సే థ్యాంక్ యూ టు ఆంటీ ఆంటీ అని నన్ను వదలలేదు వాళ్ళు. కాసేపట్లో నా అనుబంధం ఏర్పరచుకోవాలి మనం,
1: అంతే.
0: ఏముంటుంది పట్టుకెళ్ళేది, వాళ్ళు ఇది నాది భర్త నువ్వు కూర్చోవద్దంట లేదు, అది అనొచ్చు పడు అసహ్యంగా ఉంటుంది. కాసేపట్లో ఏం పోతుంది, వాళ్ళు ఇది మాది అన్నారు, ఓకే మీద అప్పుడు నేను కూర్చోవచ్చా అన్నాను. వాళ్ళు అన్న పర్లేదు కూర్చోండి అన్నారు, ఏదో వాళ్ళు ఇచ్చినట్టుగా. సరే నేను కూర్చో, టీసీ వచ్చేప్పటికి నా రైలు పాస్ చూసి సంతకం పెడితే వాళ్ళకి ఏమో బిత్తపో చూపిస్తున్నారు. ఇట్స్ ఓకే అని నేను చెప్పినాను. తర్వాత అందరం మాట్లాడుకున్నాము. అసలు వాళ్ళు వదలలేపారు, వాళ్ళ ఫోటోలు చూపించి. ఎందుకు వస్తున్నారంటే 2 సంవత్సరాల పని మీద మగ్గం వర్కులకు వస్తున్నారంట. మరి ఫ్యామిలీ ఎట్లా అన్నానంటే ఇట్లాగే కష్టపడుతున్నాం ఆంటీ అన్నారు. ఎంత ఆప్యాయత పంచుకున్నాను చూడండి.
1: అది
0: మన స్నేహితులు అన్నదమ్ములు ఎక్కువ ఉండరు, 3-4 ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు ఎటు. మధ్యలో వచ్చిన వాళ్ళు ఆత్మీయులాగా కోకోలాలు నాకు.
1: అందుకే పూర్వకాలం పెద్దవాళ్ళు అనేవాళ్ళు, కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇరుగు పొరుగుతోనే మంచిగా ఉంటే మనకి ముందు ఏదొచ్చినా
0: కష్టం సుఖం వచ్చినా
1: అది దేనికైనా మన మనసులో మాట చెప్పుకోవాలన్నా మన భావం పంచుకోవాలన్నా మనకి కష్ట సమయంలో ఆదుకునేది కూడా ఇరుగు. అందుకని ఎప్పుడు ఇరుగు చల్లన పొరుగు చల్లన అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు.
0: గొడవలు పెట్టుకోవడం అనేది నాకు లేదండి. నేను ఇంకా మా పెద్ద వాకిలి. ఇప్పుడు మా అమ్మమ్మ ఏం చెప్పండి, భూదేవిని ఎంత శ్రద్ధగా మీరు శుభ్రం చేసుకుంటారు మీకు ఒక అంగుళం నేల వస్తుంది అని చెప్పేది. అంటే తిట్టుకుంటా చేసుకుంటాను చూడండి, చేయలేక వస్తున్నాము, ఇదంతా ఓడవలేక వస్తున్నాం, అలా కాదు. పెద్ద వాకిలు నాకు ఇప్పుడు కూడా ఈ చివరి నుంచి ఆచి కూర్చి మెత్తగా మట్టి అంతా ఇటువైపుది కూడా లాగి అటువైపుది కూడా లాగి బకెట్లోకి తీసుకుని లోపలికి వెళ్తాను. ఇటు తొయ్యటం కానీ అలా తొయ్య, అదేంటంటే పాసి పగ కోరుతుంది అనేది ఒక శాస్త్రం పెద్దవాళ్ళు చెప్పేది. తెల్లారిపాటికి అలాగో చేసుకుంటే నెక్స్ట్ తగాదాలు అవుతాయి కదా, అవి అవసరమా చెప్పండి. అటువంటి లేకుండా ఉంటే స్నేహభావంతో ఉంటే ఎక్కడున్నా మర్చిపోకుండా ఉంటాను. ఇలా మాట్లాడటం
1: మీకు రేడియోలో నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి చెప్పండి.
0: నాకు ఎక్కువగా నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే పసిడి పంటల కార్యక్రమం వస్తుంది. నేను అనుకుంటాను ఎంత కష్టపడి పండిస్తున్నారా, ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు ఎలా చేయాలి. ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంటే, ఇంత కష్టపడి ఇంత జాగ్రత్తగా చేసి ఆ తెగుళ్ళు నివారణ దాన్ని జాగ్రత్తగా పంటను తీసుకొచ్చి మళ్ళీ ఆరబెట్టుకుని దాన్ని ఇలా మార్కెట్లోకి వస్తే మనం ఇలా వాడుకుని కొనుక్కొని పడేస్తున్నాం, తినేసి సగం తిని సగం పడేస్తున్నాంగా. మనం కూడా అంతే కదా, ఫ్రిడ్జ్లు వచ్చాక అంతకుముందు ఏ పూట అప్పుడు వండుకునేవాళ్ళు తృప్తిగా తుడిచి ఇంత ముద్ద మిగిలిందంటే తుడిచి తల కాస్త వేసేసుకుందాం మళ్ళీ మిగిలిచి పడేయటం ఎందుకు అన్నట్టుగా ఉండేది. ఇంత కష్టపడి పంట పండిస్తున్నాడు రైతు. పసిడి పంటల కార్యక్రమాలు ఇవన్నీ వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటది, వాళ్ళు ఇంత కష్టపడి ఏంటి చంటి పిల్లలా చూసుకోవాలి పంట తయారు చేసి మళ్ళీ తయారైన తర్వాత ఇంటికి వచ్చి దాన్ని మళ్ళీ అమ్ముకునే వరకు
1: పంట చేతికొచ్చి వాళ్ళకి మార్కెట్ వాళ్ళు అనుకున్న రూపాయి వాళ్ళకి వచ్చే వరకు కూడా
0: చాలా కష్టం అండి. చాలా కష్టం రైతాంగం. ఇంకొకటి నేను విషయం చెప్పొచ్చమ్మా, నేను సైనికుల గురించి చెప్తాను. నేను ఏంటంటే సైనికులు మన దేశానికి రక్షణ కింద ఎంతో చేస్తున్నారు సేవ. ఎందుకంటే చైనా వారు వచ్చినప్పుడు కూడా మాకు ₹1 కలెక్ట్ చేయండి అని ఇళ్ళకి పంపించేవాళ్ళు, అట్లా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళతో పోల్చుకుని రైతుతో పోల్చుకుంటే ఇద్దరి జీవితాల్లో రైతు పంట పోయినా వరదలు వచ్చేసి కొట్టుపోయిన దిగాలుగు ఇంటికి వచ్చాడు అనుకోండి, భార్య దిగాలుగున్న భర్తను చూసి కాస్త నిదానంగా చక్కగా సేద తీర్చి అన్నం పెట్టి పర్లేదులే అయ్యా పడుకో, ఈ బంగారం ఏదో అమ్మేసి మళ్ళీ అప్పులు తీర్దాం, పంట పోతే పోయిందిలే ఏముంది మళ్ళీ వచ్చే సంవత్సరం దిగాలుగుండి నీ ఆరోగ్యం పాడు నేనున్నాగా నీకెందుకు అని ధైర్యం చెప్తుంది. పొద్దున్నేళ్ళని రైతు సాయంత్రం ఇంటికి వచ్చి భార్య కుటుంబంతో సేద తీర్తాడు, ఆ సంతోషం తృప్తి ఆయనకుంది. కానీ సైనికుడి విషయంలోకి వచ్చేప్పటికి ఏమీ ఉండదు అతడికి. దూర ప్రాంతాలకు వెళ్తారు, అక్కడ మంచు ఈ కొండల్లోను ప్రాంతాల్లో చిక్కుకున్న అడవులు
1: చలికి ఎండకి కూడా వాళ్ళు
0: ప్రాణాలు ఉండదు. భార్యను వదిలిపెట్టి వృద్ధురాలని తల్లిదండ్రులను వదిలిపెట్టి గర్భిణితో ఉన్న భార్యను వదిలిపెట్టి చంటి పెట్టి కాళ్ళ పారాణి ఆడపోయినా సరే భర్త వెళ్ళిపోవాల్సిందే. అటువంటి జీవితంతో పోల్చుకుంటే కనీసం భార్య దగ్గర సేద తీర్చే ఆశ కూడా లేదు అతనికి దుఃఖం వచ్చినప్పుడు. కానీ సైనికుల్లో ఉండేటువంటి ఐక్యతాభావంతో పోల్చి చెప్తాను, ఎందుకంటే చిన్న తప్పు చేసిన మొత్తం పాడైపోతుంది, ఏమాత్రం లీక్ అయినా మ్యాటర్ మొత్తం బర్స్ట్ అయిపోయి వేరే దేశం వాళ్ళు మన మీద దాడి చేస్తారు. అందుకని వాళ్ళ ఐకమత్యంతో అన్ని చేయాలి. ఆ శ్రద్ధ అంకిత భావం
1: వాళ్ళల్లో ఉండేదంతా కూడా
0: అంకిత భావం చాలా ఎక్కువ. రైతుతో పోల్చుకుంటే సైనికుడు ఇంకా కష్టం అమ్మ. వాళ్ళకి మనం ఏమి చేయలేము. పిల్లలు చెప్పాలంటే ఇది చెప్పాల్సిందే. ఈ రెండు పోల్చి చెప్పాలి. పోల్చి చెప్తే ఆహా ఇలాగుంటుందా అని అనుకుంటారు. మనం ఎంత పోట్లాడుకుంటున్నాం, గొడవలు పెట్టుకుంటున్నాం, ఇంత సుఖంగా ఏసీలు వేసుకుని ఫ్యాన్లు వేసుకుని జీవిస్తున్నాం. వాళ్ళకి ఏమీ ఉండదు కదా.
1: ఎండల్లోనూ వానల్లోనూ
0: వాళ్ళ జీవితం చాలా దుర్భరం అమ్మ. అడవుల్లో తొంగి వెళ్ళిపోతారు, ముళ్ళు గీసుకుని వెళ్తాయి. అసలు ప్రాణం పోతుందేమో అని కూడా తప్పటడుగు వేయటాకు లేదు వాళ్ళ జీవితం అంతా. సో రైతుతో పోల్చుకుంటే, సైనికుడితో పోల్చుకుంటే ఎంత ఇదిగా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కోసం మనం ఏమైనా చేయలేము. ఇవాళ రేడియోలో మన్ కీ బాత్ దీనిలో చెప్తున్నారు మోదీ గారు ఏంటంటే, ఆయన తమిళనాడులో నాగర్కోయిల్ దీనికి వెళ్ళారంట. అక్కడ ఒక మేడం గారు ఎన్నో స్కూల్స్ రన్ చేస్తున్నారంట. ఆమె గురించి చెప్పారన్నమాట. చాలా ఆశ్చర్యం. ఆవిడ ఏంటంట, పిల్లల దగ్గర ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేస్తారంట. అవన్నీ కూడా సైనికులకంట, నెలకో లేకపోతే ఎంతో చాలా కొద్ది మొత్తం వాళ్ళకి అవసరానికి ఉపయోగపడతాను అలా కలెక్ట్ చేసి ఒక చోట పెట్టి ఆవిడ చెక్కు కింద ఇచ్చారంట. ఎంత గొప్ప చూడండి. అటు పిల్లలకి తెలుస్తుంది, ఈ చంటి పిల్లలు మనకి రూపాయి ఇచ్చారని సైనికులు పొంగిపోతారు కదా. అది అసలు పెద్దవాళ్ళు ఇచ్చే బంగారాలు, కిరీటాలు, దేవుళ్ళకి ఇచ్చే ఆభరణాలతో కూడా పోలిస్తే ఏమీ కాదు. ఇది చెప్పారు. నేను పొద్దున్నేనా నిన్నో విన్నాను. నాగర్కోయిల్ నేను వెళ్ళానండి, తమిళనాడు నాగర్కోయిల్ వెళ్ళొచ్చాను. త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలకి అక్కడికి వెళ్ళానండి. అది చాలా అమూల్యం కమ్మా, వెలకట్టలేనిది ఆ రూపాయి కదా. అలా చేశారంట ఆ మేడం గారు. నా రేడియో అలా ఉపయోగపడుతుంది. మరి రేడియోలు వినబట్టే కదా నాగర్కోయిల్ గురించి చెప్తున్నాను. అంటే నా వంతుగా నేనేం చేయలేనా అనిపిస్తుంటుంది. ఇప్పుడు నాకేదో రూపాయి ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, రేడియోలో పాట ద్వారా నాకు ఉద్యోగం ఇప్పించారు, ఇంత రూపాయితో నా కుటుంబాన్ని లాక్కున్నాను, రిటైర్ అయ్యాక కూడా రూపాయి వచ్చింది, దాంతో నేను సంతోషంగా జీవిస్తూ పాటలు వింటూ నలుగురికి వినిపిస్తూ, మంచి పాట వస్తే అందరూ వింటారు పక్కన వాళ్ళు, ఇవాళ మీరు లేరే ఏంటండి ఈ పాటలే లేవు అంటారు, ఆ ఆనందం మిగులుస్తున్నాను. కొన్ని కష్టపడేవాళ్ళు ఎవరంటే పోనీ వినలేకపోతే లోపలికి వెళ్ళిపోతారు. బయట రోడ్డు మీద అందరూ కూడా సంతోషంగా వింటారు, మా హాయిగా ఉంటుందమ్మా తెల్లవారుజామున అంటే. నిద్ర పట్టక చాలా బాధపడేవాళ్ళు ఉన్నారు, వృద్ధులు కానీ యువకులు కానీ. వాళ్ళు తెల్లవారుజామున లేసి కొంచెం అలా వెళ్తుంటారు. మీ సందులోంచి వెళ్తుంటే రేడియో వినపడదు కదండి, మాకెంత హాయిగా ఉంటుందోనండి, అసలు మనసులో కష్టమే ఉండదండి రజని గారు అంటారు. ఒక ఆయన చూసి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి అన్నాను. అంటే మిమ్మల్ని నా కారులో టూర్ ఎక్కించుకెళ్ళాను హైదరాబాద్కి. నేను వచ్చేప్పటికే మీరు గోడ మీద వినాయకుడు ఉన్నారు, అక్కడ దీపాలు పెట్టేశాయి, తర్వాత రేడియో వినబడుతుంది. అబ్బాయి ఎంత క్రమశిక్షణ, ఇవిడికి టైంకి ముందే 5 గంటలకు బయలుదేరిపోవాలి. అంటే నేను ఎంత పని చేయాలి, నేను వాకిలు ఉచ్చి ముగ్గేయటం అన్నీ చేసుకొని స్వామి దగ్గర దీపం పెట్టేసుకొని ఈ లోపల పాటలు వచ్చేస్తాయి. 6కి భక్తిరంజని ఇవన్నీ వచ్చేస్తాయి. భక్తిరంజనిలో ఉన్నట్టు సూక్తి ముక్తాలు నాకు ఎంతో ఇష్టం. నలుగురికి కూడా వినపడుతుంది రోడ్డు మీద. అంటే చిన్న చిన్న లోపాలు ఉన్న వాళ్ళు కూడా సైలెంట్.

0: కరెంట్గా సర్దుకుంటారు జీవితాన్ని,
1: అవునండి.
0: జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. సూక్తి సూద అలా వస్తాయి. అసలు ఎంత బాగుంటుందంటే అది నాకు బాగా నచ్చుతుంది. ఒక పాట ముందు వార్తలు వచ్చేస్తే తర్వాత దేశభక్తి గీతం వస్తుంది. మా సందులో స్కూల్ ఉంది కాబట్టి నాకు ఇంకా మా గేట్లకు జెండాలే తగిలిచ్చి ఉంటాయి, జాతీయ జెండాలు. దేశభక్తి గీతం వస్తే ఒళ్ళు పులకరించిపోతుంది కదా, అంత బాగుంటుంది కదా. రోజుకు ఓ రకం పాట వేస్తారు, అది చాలా గొప్ప. దాని తర్వాత సూక్తి సుధ వస్తుంది, ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. ఒక మాట నలుగురు గుమ్మాలకి వినపడుతుంది, ఆ తట్టి లేపడమే, గుమ్మం తట్టి లేపడమే. తెల్లారింది లేవండోయ్ అని చెప్పి వస్తుంది కదా, కొక్కరోకో మంచాలు ఇంకా దిగండోయ్ కొక్కరోకో. అందుకే మా రేడియో అలాగే ఉంటుంది. సూక్తి ముక్తావళి కూడా గర్వంగా కొంచెం ఇదిగా ఉంటారు చూడండి వాళ్ళు కూడా. అయ్యో ఇలా ఉండకూడదు, మనం మాట చాలా గొప్పది. మాట మాట్లాడేటప్పుడు మన సంస్కారం, మన తల్లిదండ్రులు ఏంటో తెలిసిపోతుంది. పొగరుగా మాట్లాడటం కానీ అలా ఉండకూడదు. ఒక మాట అంటే మనసుకి గాయం లాంటిది. మానవ
1: రేడియో మనిషికి సంస్కారాన్ని
0: నేర్పుతుందండి. అసలు ఇంకా ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య అంటారు చూడండి. చిన్నప్పుడు వెన్నపూస పెట్టేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. అదేంటంటే వేసవకాలంలో వెళ్తే ఇంత వెన్నపూస వచ్చేది, అందులోనూ పొడేసి పెట్టేవాళ్ళు అనమాట. తినని పంచదార కలిపి శుభ్రంగా లేదు తినేసేవాళ్ళు. అందుకే వెన్నతో పెట్టిన విద్యే రేడియోలో మాట అంటే.
1: చాలా సంతోషం రజనీ కుమారి గారు, మీరు రేడియో గురించి, రేడియోతో మీ అనుబంధం గురించి మా శ్రోతలందరికీ తెలియజేశారు. నమస్కారం అండి.
0: చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా కోరిక నెరవేరింది జీవితంలో, ఇది గొప్ప కోరిక. 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
1: నమస్కారం.
0: నమస్కారం అండి.
2: నా జీవిత ప్రయాణంలో ఆకాశవాణితో అనుబంధం శ్రీమతి వట్టూరి రజనీ కుమారి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. It's a sixer. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

కార్యక్రమంలో ఇప్పుడు కే లక్ష్మీ నరసింహ గారు పాడిన ఈ లలిత గీతం సామవేదం షణ్ముఖ శర్మ రచన.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి
3: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం,
2: మన భారతదేశం విన్న తొలి స్వరం
3: ఆకాశవాణి,
2: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
3: కోట్లాది గుండెల చప్పుడుగా,
2: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
3: సమాజ స్వరం
2: మన ఆకాశవాణి,
3: సమాచారాన్ని అందించడమే కాదు
2: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక,
3: 9 దశాబ్దాల విశ్వసనీయత,
2: 90 ఏళ్ల అనుబంధం,
3: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
2: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది,
3: గ్రామం నుంచి నగరం వరకు
2: సమాచారం,
3: వినోదం,
2: విజ్ఞానాన్ని అందిస్తూ
3: సంస్కృతికి అద్దం పట్టింది,
2: మారుతున్న కాలంతో పాటు
3: సరికొత్త సాంకేతికతతో
2: మీ ముందుకు సరికొత్తగా
3: ఆకాశవాణి వినండి,
2: ఆస్వాదించండి.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే లలిత గీతం ఘంటసాల పాడారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో ఇప్పుడు వి శ్రీ మహాలక్ష్మి, పి జానకి, ఎల్ లక్ష్మి, ఎంవి రమణ పాడిన ఈ లలిత గీతం డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ ఈ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మేరే యార్ కీ షాదీ హై ఈ చిత్రం నుంచి సోనూ నిగమ్, అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు.

మీరింతవరకు విన్న ఈ పాట షహెన్షా చిత్రం నుంచి విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఉదిత్ నారాయణ్ కవిత కృష్ణమూర్తి పాడిన మొహరా చిత్రం నుంచి.

టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అల్కా యాజ్ఞిక్, ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్ పాడిన బడే మియా ఛోటే మియా చిత్రం నుంచి

0: పాట కిషోర్ కుమార్ పాడిన డాన్ చిత్రం నుంచి.
1: अरे भंग का रंग जमा हो चकाचक फिर लो पान चबा आहा

కార్యక్రమంలో ఇప్పుడు కవితా కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్, సుఖ్వీందర్ సింగ్, మన్మర్ ఉదాస్ పాడిన సౌదాగర్ చిత్రం నుంచి వినబోయే పాట.

మీరు విన్న ఈ పాట విశాల్ దడ్లాని, హన్సిక అయ్యర్ పాడిన చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రం నుంచి. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించేయండి. మరి మొదలు పెట్టేద్దాం కార్యక్రమాన్ని. మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశంలో నల్లా నీటిని అంటే ట్యాప్ వాటర్ని నేరుగా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? భారతదేశంలో ట్యాప్ వాటర్ని సేఫ్గా డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? మరి మీ సమాధానాన్ని పంపించేయండి 0866-248-8812.

0: మరొక్కసారి, భారతదేశంలో ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? ప్రశ్న ఇది. మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.
1: లేచింది.

యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశంలో నల్లా నీటిని నేరుగా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? ఇది ప్రశ్న. మరి అందరూ సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. మరి ముందుగా అయితే పంపించారు వీరు వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ తాడేపల్లి గూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. కారంచేడు మండలం కుంకుమ గ్రామం, పేర్లు పంపించారండి మీరు, సమాధానం అయితే పంపించలేదు. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలునంక అవనిగడ్డ మండలం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. లలిత

ధర్మవరం నుంచి. రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ప్రశ్న అడుగుతున్నారు, భారతదేశంలో నల్లా నీటిని నేరుగా అంటే ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? మరి పంపించేయండి మీ సమాధానాన్ని 0866-248-8812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమాధానాలు పంపించేయండి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా అశోక్, రమ్య, దినకర్, దేవాంశు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నాగరాజు, ఉమాదేవి, విఘ్నేష్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి వీరు పంపిన ఇది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శ్రీవత్స, శశాంక్, అత్యుత హైదరాబాద్ నుంచి పంపారు. వీరు రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపారు రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేంద్రరెడ్డి, వాస్తు సిద్ధాంతి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష, కార్పెంటర్, బుచ్చిరెడ్డి పాలెం నుంచి. గురుగుంట్ల ముంతన్ నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండార శంకరయ్య వీరంతా రైట్ ఆన్సర్ పంపారండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నాగేంద్రప్ప ఉడెవు మొలకల్పూర్ తాలూకా కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. ఎడవల్లి గ్రామం నుంచి కత్తి నారాయణ, యశస్విని వీరు పంపారు. సారీ అండి, ఇది రాంగ్ ఆన్సర్ మీరు పంపింది. జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. గుండుగొల్ల నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న రైట్ ఆన్సర్ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని రైట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ అండి. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్ కాలనీ నుంచి వీరు త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామమూర్తి, కుంచివానిపేట నుంచి

రైట్ ఆన్సర్ అండి. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ప్రశ్న అడుగుతున్నారా? ఇంకా ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో నల్ల నీటిని నేరుగా తాగగలిగే మొదటి నగరం, ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరంని గుర్తించారు? ఇది ప్రశ్న అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. లతా సుహాస్ హోస్కోట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రముగిలి పద్మారాణి అక్షరకృప రైట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ రైట్ ఆన్సర్ అండి. ఖ్యాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణీరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ అండి. ఇంకా సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. మనోజ్ ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి మీరు, మీరు పంపిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ పంపారు. డి వాణి మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు వీరు. డి వాణి మారుతి టౌన్షిప్ నుంచి పంపారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ వీరు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఎం రామ్మోహన్ రావు సత్యవతి సూర్య తేజ మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి తులసి కౌశిక్ వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళపూరి ప్రకాష్ కాదర్ బాషా భాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ రామకృష్ణయ్య పంపించారు, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ దుర్గాడ్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ మీరు ఆన్సర్ పంపించలేదండి మీరు. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్, ఓ సారీ అండి మీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం

పుణ్యం దేవాంగ పంపించారు. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల అయాన్స్, సియోనగంటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటో చూసేద్దాం. భారతదేశంలో ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం గుర్తించబడింది? ఇంకొకరు కూడా పంపించారు, వీరి పేరు కూడా చూద్దాం. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. మరి సరైన సమాధానం ఏంటంటే పూరి నగరం, ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరాన్ని ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా గుర్తించారు. మన భారతదేశంలో 24 గంటలు నేరుగా కుళాయి నుండి సురక్షితంగా నీటిని తాగగలిగే మన దేశంలోనే మొదటి నగరంగా పూరి నగరాన్ని గుర్తించారు. మరి తర్వాత ప్రశ్న, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథల గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, అందులో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి? ప్రశ్న ఇదండి, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి? మరి పంపించేయండి మీ సమాధానాన్ని 0866248812. ప్రశ్న మరొక్కసారి, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి? మరి మీ సమాధానాలన్నీ వచ్చేలోగా మరొక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలలో ఎన్ని విభాగాలు ఉన్నాయి మొత్తం? ఇది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే నెల్లూరు నుంచి శేషాద్రి, వీరు రైట్ ఆన్సర్ పంపారండి. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, మీరు కూడా రైట్ ఆన్సర్ అండి. తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ పంపారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, వీరు పంపిన ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రైట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ దొంతి, సారీ అండి ఇది రాంగ్ ఆన్సర్ మీరు పంపింది. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్ పంపారు. కారంజేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ రైట్ ఆన్సర్ పంపారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస్ సవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప ఉడెవు, మొలకల్పూర్ తాలూకా, కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి శ్రీదేవి, సృజన, కుమారి, వినయ్ రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. మీ ఆన్సర్ మీరు చక్కగా పంపించారండి. అయితే తర్వాత నెల్లూరు నుంచి ఫణిరాజ్ రైట్ ఆన్సర్ పంపించారు. బిట్ర వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక, అవనిగడ్డ మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ అండి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ అండి. డాక్టర్ కేవి రావు తణుకు నుంచి రైట్ ఆన్సర్ అండి. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ రైట్ ఆన్సర్ అండి. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ రైట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనుజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. నాగరాజు, ఉమాదేవి, విఘ్నేష్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ అండి.
ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. బి విజయకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా గుండుగోళ్ళను నుంచి తంగేళ్లపల్లి ముకుందాచార్యులు శేషుకుమారి రైట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత రైట్ ఆన్సర్ అండి. అశోక్ రమ్య దినకర్ దేవాంశు శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ అండి. కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు వీరంతా రైట్ ఆన్సర్ అండి. చెన్నకేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా రామకృష్ణ శ్రీకాకుళం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న రైట్ ఆన్సర్ అండి. తర్వాత కృష్ణప్రసాద్ తాడేపల్లిగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్ర రెడ్డి వీరంతా పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ హ్యాపీ హోమ్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగ వీరు కూడా రైట్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ రైట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ రైట్ ఆన్సర్ పంపారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుళ్ళ నుంచి రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్ అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్ అండి. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మారాణి, అక్షర, కృప వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి
శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్ అండి. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. ఒందుట్ల గ్రామం బెస్తవారిపేట నుంచి కత్తి గీతాంజలి ఉషా విష్ణుప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ అండి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి వీరంతా రైట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దినేష్ ప్రకాశం ఒంగోలు నుంచి పంపించారు. ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథల్లో మొత్తం 5 విభాగాలు ఉన్నాయి. సరైన సమాధానాన్ని పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న. భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? ఇది ప్రశ్న, మీరు పంపించేయండి. సమాధానాలు 0866284881812. ప్రశ్న మరొక్కసారి, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

0: ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు.
2: ప్రణామ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బైటో విష్ణు. ఆజ్ హమ్ కవి కబీర్ ఔర్ కవివర్ వృందిజీ కే నీత్ నీతి దోహే కే బారే మే పడేంగే. పాఠ కా అంశ హై అమర్ వాణి. పహలే కవి పరిచయ బతాఉంగీ, ధ్యాన్ సే సునో. కబీర్ దాస్ హిందీ సాహిత్య కే నిర్గణ జ్ఞానాశ్రయ శాఖ కే ప్రతినిధి కవి తే. కబీర్ కీ రచనాయే బీజక్ నామక్ గ్రంథ మే సంకలిత్ హై. వే పడే లికే నహీ తే, కింతు కబీర్ దాస్ జ్ఞానీ తే. చూడు, కబీర్ దాసు హిందీ సాహిత్య నిర్గుణ జ్ఞానాశ్రయ శాఖకు చెందిన గొప్ప కవి. వీరి రచనలు బీజక్ అను గ్రంథంలో లభించెను. కవి కబీర్ దాసు చదువుకోలేదు, కానీ గొప్ప జ్ఞానవంతులు. అచ్చా, అబ్ పెహలే కబీర్ కా పెహలా దోహా పడ్తీ హూ, ధ్యాన్ సే సునో.
2: జీ అధ్యాపికా జీ.
3: దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్. అచ్చా, అబ్ తుమ్ పడో.
2: జీ అధ్యాపికా జీ. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్.
3: అబ్ సునో, కబీర్ కేతే హై కి దుఃఖ్ కే సమయ మే సబ్ లోగ్ భగవాన్ కో యాద్ కర్తే హై, లేకిన్ సుఖ్ కే దిన్ మే భగవాన్ కా స్మరణ హీ నహీ కర్తే. యది హమ్ లోగ్ సుఖ్ కే సమయ మే భీ భగవాన్ కా స్మరణ కరే తో దుఃఖ్ కైసే హో సక్తా హై. ఇస్లియే భగవాన్ కా స్మరణ సదా కర్నా చాహియే. కవి కబీరు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని, దుఃఖ సమయంలో అందరూ కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు. అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడా రక్షించు అంటూ భగవంతుని ప్రార్థిస్తారు. కాని సుఖంలో అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా భగవంతుని తలుచుకోరు. కాబట్టి మనము సుఖంలో కూడా భగవంతుని స్మరించుకున్నట్లయితే అసలు మనుషులకు దుఃఖములు ఎందుకు కలుగుతాయి? అందువలన భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా, అబ్ దేకో దూసరా దోహా బతాఉంగి.
2: జీ అధ్యాపికా జీ.
3: సునో, ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలీ సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్. అబ్ తుమ్ పడో.
2: ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలీ సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్.
3: అచ్చా, తుమ్నే టీక్ పడా. కవి కబీర్ దాస్ కహతే హై కి సారే కామ్ ధీరే ధీరే నిచ్చే సమయ పర్ హీ హోతే హై. శీఘ్రతా దిఖానే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. ఫల్ జల్దీ పానే కి అభిలాషా సే మాలీ సౌఘడే పానీ సే పేడ్ సీంచతా హై. తో భీ సమయ సే పహలే పేడ్ సే కోయి ఫల్ నహీ మిల్తా. మౌసమ్ కే ఆనే పర్ హీ పేడ్ సే ఫల్ నికల్తే హై. ఇసీ ప్రకార్ జల్దబాజీ కర్నే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. కవి కబీర్ దాసు ఈ విధంగా చెబుతున్నారు. అన్ని పనులు నెమ్మది నెమ్మదిగా సరి అయిన సమయంలోనే జరుగుతాయి. తొందర పడినంత మాత్రాన ఏ పని జరగదు. ఇప్పుడు పండ్లు త్వరగా పొందాలనే ఆకాంక్షతో తోటమాలి 100 కుండల నీరు చెట్టుకు పోసి తడిపినట్లయితే వెంటనే అంటే కాలం కాని కాలంలో పండ్లు కాయవు. అంటే ఋతువు వచ్చినప్పుడే చెట్లకు పండ్లు కాస్తాయి. కాబట్టి తొందరపడినంత మాత్రాన ఏ పని వెంటనే జరగదు. అబ్ అగ్లా దోహ పడ్తీ హూ, ధ్యాన్ సే సునో.
2: జీ అధ్యాపికా జీ.
3: సాయి ఇత్నా దీజియే జామే కుటుంబ సమాయ్, మే భీ భూకా నా రహూ, సాధు నా భూకా జాయ్. అచ్చా, అబ్ తుమ్ పడో.
2: జీ అధ్యాపికా జీ. సాయి నా ఇతనా దీజియే जामे कुटुंब समाए मैं भी भूखा ना रहूं साधु

0: ना भूखा जाए।
1: कवि कबीर भगवान से इस प्रकार प्रार्थना करते हैं, हे भगवान, कृपा करके मुझे इतनी ही संपत्ति दीजिए जिससे मैं अपने परिवार का पोषण कर सकूं, मेरी भूख भी मिट जाए और मेरे घर आए साधु लोगों की भूख भी मिटा सकूं, अर्थात साधु लोगों का आदर करने का पवित्र काम हो सके। कवि कबीर दासु భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఓ పరమాత్మ, దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోగలిగే ఇంకా నా ఆకలి తీర్చుకుని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని కూడా తీర్చగలిగినంత సంపదనే నాకు ప్రసాదించు అని కబీరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనుష్యులు వారికి సరిపడిన సంపద ఉన్నప్పటికీ దురాశతో ఎక్కువ సంపాదన కోసం అడ్డదారిలో సంపాదించే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తుంటున్నారని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా అబ్ కవివర్ రుందకే దోహకే బారే మే జాన్ లెంగే?
2: జీ అజ్జా పికా జీ.
1: అచ్చా సునో, కవివర్ వృంద్ హిందీ సాహిత్యకే రీతి కాల్ కే సూక్తికార్ కవియో మే ప్రముఖ్ హై. ఇన్కి ప్రసిద్ధి కా ముఖ్య కారణ్ వృంద్ సత్సయీ హై. ఉన్కే దోహే నీతిపరక్ ఔర్ ఉపదేశాత్మక్ హై. కవివర్యులు వృంద్ హిందీ సాహిత్య రీతికాలం సూక్తికారులైన కవులలో ప్రముఖులు. వీరి ప్రసిద్ధికి ముఖ్య కారణం వీరి యొక్క ప్రముఖ రచన వృంద్ సత్సయీ. వీరి యొక్క దోహాలు నీతిని ఉపదేశాన్ని ఇస్తాయి. అచ్చా అబ్ సునో, ఉత్తమ్ జన్కే సంగమే సహజేహి సుఖ్ భాసి జేసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్వాసి. తుమ్ పడో.
2: జీ అధ్యాపికా జీ. ఉత్తమ్ జన్కే సంగమే సహజేహి సుఖ్ భాసి జైసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్వాసి.
1: తుమ్ని టీక్ పడా. అబ్ సునో, వృంద్ కహతే హై కి అచ్చే ఔర్ మహాన్ గుణ వాలోం కే సాంగత్య సే సదా సుఖీ మిల్తా హై. ఇసీ కా ఉదాహరణ వే ఇస్ తరహ దేతే హై. రాజా సభా మే ఇత్ర లేకర్ ఆతే హై తో ఉస్ సుగంధ కా సుఖ్ సభీ సభాసద్ లేతే హై, అర్థాత్ వే ఇతర్ కా అనుభవ కర్తే హై. నీతి కవి వృంద్ ఈ విధంగా చెప్పుచున్నారు, మంచివారు గొప్ప గుణములు కలవారి స్నేహం వలన ఎప్పుడూ సుఖం కలుగుతుంది. దీనికి ఇంకా ఉదాహరణ ఇస్తూ ఇలా అంటున్నారు, రాజు సభకు సుగంధ లేపనం రాసిన దుస్తులు ధరించి వచ్చినప్పుడు దాని సువాసన సుఖాన్ని ఆ సభలోని వారందరూ అనుభవించి సంతోషిస్తారు. అచ్చా అబ్ దూసరా దోహా దేఖ్ లెంగే సునో. కరే బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆకుకో ఆమ్ కహాతే హోయి. అబ్ తుమ్ పడో.
2: జీ అధ్యాపికా జీ. కరై బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆకుకో ఆమ్ కహాతే హోయి.
1: కవివర్ వృంద్ జీ కహతే హై కి కోయి బి బురాయి కర్కే సుఖ్ చాహే తో వహ కైసే మిల్ సక్తా హై. అర్థ హై కి బురా కర్కే సుఖ్ పానా అసంభవ హై. ఉదాహరణ దేతే వృంద్ కహతే హై కి ఆక్ కా పౌదా లగాకర్ ఆమ్ కా ఫల్ ప్రాప్త కర్నా కైసే సంభవ హోతా హై. ఉసీ తరహ భలాయి కర్కే హి సుఖ్ ప్రాప్త కర్నా చాహియే నా కి బురాయి కర్కే. ఎవరైనా చెడు చేసి సంతోషం కోరుకుంటే ఎలా కలుగుతుంది? అంటే కీడు చేసి సుఖం పొందుట ఎలా సాధ్యపడుతుంది? దీనికి కవి వృంద్ ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నారు, జిల్లేడు మొక్క వేసి మామిడి పండు పొందటం ఎలా సాధ్యమవుతుంది? అదేవిధంగా మేలు చేస్తేనే సుఖాన్ని పొందగలం, అంతేగాని కీడు చేసి సుఖాన్ని పొందలేము. అబ్ దూసరా దోహ పడుంగి ధ్యాన్ సే సునో.
2: జీ అధ్యాపికా జీ.
1: కరత్ కరత్ అభ్యాస్తే జడ్మతి హోత్ సుజానా రస్రీ ఆవత్ జాతితే శిల్పర్ పరత్ నిశాన్. అబ్ తుంపడో.
2: కరత్ కరత్ అభ్యాస్తే జడ్మతి హోత్ సుజాన్ రసరి ఆవత్ जात ते सिल पर परत निशान।
1: सुनो कविवर वृंद जी इस दोहे में अभ्यास का महत्व बताते हैं। वे कहते हैं कि अभ्यास से हम सब कुछ प्राप्त कर सकते हैं। इस विषय का उदाहरण वे इस तरह देते हैं। रस्सी की बार बार रगड़ से शिला पर भी निशान पड़ जाता है। इसी तरह अभ्यास करते करते मूर्ख भी ज्ञानी बन सकता है। कविवर्यलु वृंद ఈ దోహాలో సాధన యొక్క గొప్పదనాన్ని వర్ణించారు.
3: మీరింతవరకు అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి సాయి విష్ణు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు బృందం వారు పాడిన జానపద గీతాలు ఇప్పుడు వింటారు.

0: మీరింతవరకు శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు బృందంవారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనిత వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు లేబిల్ ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310, అలానే మరో నంబర్ 0861233312. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా నెల్లూరు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు అందించిన ప్రసంగం మొదటి భాగం వింటారు. సహకారం నరసింహప్రసాద్ భోగ్యం, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు. అనంతరం విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు.

సాయంత్రం 6:30 గ్రామ దర్శన కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా జిల్లా సమాచార వేదిక వింటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు ప్రముఖ ఎండోక్రినాలజీ డాక్టర్ ఎంవి రామ్మోహన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ అభిజిషన్, నిర్వహణ శ్రీ తమ్మన నాగేశ్వరరావు. రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. వేసవి అపరాలలో తెగుళ్ల యాజమాన్యం గురించి శాస్త్రవేత్త షేక్ అసీనా బాను గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. రాత్రి 7:45 చిత్రసీమ సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో బ్రిచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:05 వస్తుంది. వనితవాణి.

0: వంతమని కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: లక్ష్మి
0: లక్ష్మి గారు బెట్రగుంట్ నుంచి. ఓకే, సంతోషం. చెప్పండి, ఏ పాట విందా ఇవాళ?
1: విశ్వమ సినిమాలు రాబోయే సందమాలనే పాట.

0: పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: వంతమని కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: సార్ నమస్తే సార్, నా పేరు వెంకటమ్మ సార్.
0: వెంకటమ్మ గారు రాపూర్ నుంచి. బాగున్నారండి, సంతోషం చెప్పండి. చాలా తర్వాత కాల్ కలిసింది. ఏ పాట విందాం
1: సార్? భక్త కన్నప్ప పాట వినిపిస్తుంది సార్.
0: భక్త కన్నప్ప
1: ఆకాశ దించాలన్న పాట ఉందా? ఆ పాట కావాలి సార్.
0: అట్లనే విందామా మరి అయితే?
1: విన్నాం సార్.
0: మంచిదండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వంతవని కార్యక్రమంలో మహిళ శ్రోతలు లైవ్ లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో హలో ఓకే, కాలర్ లైన్ కట్ అయింది. మరో శ్రోతతో మాట్లాడే ముందుగా ఒక పాట విందాం. సత్యం చిత్ర నుంచి పాట అంటారు.

0: కార్యక్రమంలో చివరిగా మరో శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: నమస్కారం సార్. ఇందాక కూడా కాల్ కట్ చేసేసారు.
0: మీరే కట్ హోల్డ్ లో పెట్టేశారు. చెప్పండి, ఇప్పుడు కలిసింది కదా.
1: మంచి మనసులో శోభన్ బాబు పాట కావాలి సార్.
0: మంచి మనసు
1: మరిచిపోవాలని అన్నిటికి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా మనసు రాక మానుకున్నా. ఆ పాట
0: ఓకే, మంచిగా పాడారు, మంచి పాటనే విందామా. మరి అయితే
1: కోరుకున్నా శ్రోతలు
0: చెప్పండి.
1: కన్నమ్మ, నాగరాజన్న, రషీద్ భాయ్, జరీనా, షాహినా, షకిలా,
0: ఓకే,
1: వీళ్ళందరి కోసం
0: అందరి కోసం విందామా. మరి అయితే
1: విందాం.

0: మీరు ఇంతవరకు వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ దొరకున్న పట్ల విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30 అయింది. యువతరంగం

0: 90 వసంతల ఆకాశవాణి సందర్భంగా నెల్లూరు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు అందించిన ప్రసంగం మొదటి భాగం వింటారు. సాకారం నరసింహప్రసాద్ భోగ్యం, నిర్వహణ శ్రీ తమ్ముడు నాగేశ్వరరావు. అందుకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: సింహపూరి ఎఫ్ఎం కేంద్రం 90వ వసంతాల వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో స్వాతంత్ర్యానంతరం దేశ నిర్మాణంలో ఆకాశవాణి పాత్ర అనే అంశంపై నా ఆలోచనలు మీ ముందు ఉంచడానికి గర్వపడుతున్నాను. ఆకాశవాణి కేవలం ఒక రేడియో కేంద్రం మాత్రమే కాదు, అది కోట్లాది మంది భారతీయుల స్వరం. 1947లో దేశ విభజన స్వాతంత్రం వచ్చిన తరువాత భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడంలో రేడియో కీలక పాత్ర పోషించింది. దేశంలో వివిధ భాషలు సంస్కృతులను ఒకే తాటిపైకి తెచ్చింది. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని దేశభక్తిని ప్రజల్లో సదా సజీవంగా ఉంచింది. కిసాన్ వాణి వ్యవసాయ కార్యక్రమాల ద్వారా రైతులకు ఆధునిక స్వేద్య పద్ధతులను చేరవేసింది. భారతదేశం ఆహార ధాన్యాల కొరత నుంచి స్వయం సమృద్ధి సాధించడంలో రైతులకు అండగా నిలిచింది. గ్రామీణ గిరిజన ప్రాంతాలలోని ప్రజలకు విద్యాపాఠాలను ఆరోగ్య సూత్రాలను అందించింది. మహిళా సాధికారతపై నిరంతరం పోరాడింది. శాస్త్రీయ లలిత సంగీతాలను జానపద కళలను సామాన్యునికి చేరువ చేసింది. నాటకాలు కవి సమ్మేళనాల ద్వారా మాతృభాషల వికాసానికి ఎనలేని సేవ చేసింది. తుఫానులు వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అప్రమత్తం చేయడంలో మొదటి సమాచార వ్యవస్థగా నిలిచింది. కోస్తా తీర ప్రాంత ప్రజలకు ముఖ్యంగా నెల్లూరు లాంటి జిల్లాల్లో ప్రాణరక్షణ కల్పించింది. నేడు 90వ వసంతాల వేడుకల్లో భాగంగా మన కోసం ఈ వక్తృత్వ పోటీని నిర్వహించడమే యువతపై నెల్లూరు ఆకాశవాణికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఎంతోమంది స్థానిక విద్యార్థులను ఆర్జేలుగా రేడియో జోకీస్ కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత మన కేంద్రానిది. సాంకేతికత ఎంత మారినా స్మార్ట్ ఫోన్లు వచ్చిన ఆకాశవాణి విశ్వసనీయత తగ్గలేదు. దేశ నిర్మాణంలో నాడు ఆకాశవాణి చూపిన మార్గంలో నేడు యువత నవభారత నిర్మాణానికి కంకణ బుద్ధులు కావాలి. చివరిగా భారతదేశ చరిత్రను సంస్కృతిని ప్రగతిని ప్రతి ఇంట వినిపించే అక్షర రూపం స్వర రూపం మన ఆకాశవాణి. 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆకాశవాణి రాబోయే రోజుల్లో కూడా దేశ పరోభివృద్ధిలో ఇలాగే భాగస్వామ్యం వహించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆకాశవాణి.
1: Good morning, I am Deepthi. I am studying inter-second year. Today I want to tell about the role of All India Radio in India after independence. India gained independence in 1947. The country faced numerous challenges such as literacy, poverty, lack of communication facilities and social diversions. At the crucial time, the powerful medium emerged as a bridge connecting the nation is All India Radio, popularly known as Akashavani. The word Akashavani means the voice from the sky. True to its name, it becomes the voice of independent India, reaching millions of people across villages, towns, cities. After independence, the voice of independence, India, reaching millions of people across villages, towns and cities. After independence, radio was most accessible means at communication. Many people could not read newspapers, but they could listen the radio through Akashavani. The government informed citizens about national policies, development programs, health awareness and educational initiatives. The contribution of Akashavani to education was equally remarkable. Education broadcasts helped students, farmers and workers gain valuable knowledge. Special programs, agriculture, guided farmers about modern farming techniques, increasing productivity and increases farmers' knowledge. During times of natural disasters, wars and natural awareness, the Akashavani served as a trusted source of information. It provided timely updates and inspired confidence among the citizens. It broadcast during significant national events, strengthened patriotic and civic responsibility. Akashavani also captured India's cultural heritage. It provided a platform for musicians, poets, writers and artists, helping preserve and promote Indian art and culture. Many legendary artists gained recognition through radio broadcast. As AIPG Abdul Kalam once emphasized the importance of communication in development, we can truly say that the Akashavani became the voice that guided a young nation towards growth and unity. If freedom gives India a new beginning, Akashavani gave that beginning a voice. It echoed not just through airways, but through the hearts of millions, helped building the India we proudly call our nation today. Thank you, Jai Hind.
2: From Krishna Chaitanya Junior College from Senior Inter. I am here today because I believe in the power of ideas and ideas. And I am excited to share my thoughts on the role of All India Radio in nation building after independence. August 15, 1947, India became free. But freedom was not just a beginning. The real challenges was how to unite 560 plus princely states, thousands of languages and millions of minds into one India. The answer was All India Radio, our very own Akashvani. Here I have three wonderful things that I wanted to share with you about Akashvani. The first one, unity in diversity. After independence, India needed one voice, air broadcaster in Hindi, English and 22 regional languages including Telugu, Tamil and Bengali, with motto Bahujana Hitaya, Bahujana Sukaya, welfare of all, happiness of all. It reached every home. Pandit Nehru's thrice with density speech was heard by crores of Indians on the same night through AIR. That was nation building in action. Second one, education and awareness. In villages where schools were rare, AIR became a teacher. Programs like Krishi Darshan taught farmers modern agriculture. Campaigns on family planning, polio eradication and cleanliness. Spreadness awareness even to the illiterate. Radio made knowledge democratic. The third one, cultural identity. After independence, there was fear that our culture would be lost. AIR protected it. From Hindustani and Carnatic music to folk songs and dramas, it kept Indian culture away. Vivid Bharati entertained people, while periodic songs built love for the nation. All India Radio, AIR, is the national public radio broadcaster of India, established in 1930. AIR is the part of the Prasar Bharati, the autonomous public service broadcaster of India. And on the conclusion, friends, there was no TV, no internet. Then AIR was the teacher, the leader, and the friend of every Indian. Its voice united us, guided us, and made us proud of being Indian. Even today, when technology has changed, Akashvani remains the thread that ties this nation together. Thank you for giving me this wonderful opportunity. Jai Hind.
3: My name is Vahida. I am representing Krishna Chaitanya College. Today I am deeply honored to stand before you to speak an historical milestone, the 90 glorious years of Akashavani. Celebrating 90 glorious years of Akashavani, All India Radio, means honoring the legendary institution that has served as the true voice and heartbeat of the India since June 8, 1936. Living up to its noble motto, Bahujan Hitaya, Bahujan Sukhaya, for the happiness and welfare of all. Akashavani grew into one of the world's largest broadcasting networks, reaching 99% of our population in 23 major languages and 182 dialects. Long before the digital age, the iconic words, "A Akashavani Hai," stood as the ultimate gold standard of trusted news, guiding the country through wars, natural disasters, and the Green Revolution, while fiercely preserving India's rich classical music and cultural heritage. Today, I am seamlessly stood as the ultimate gold standard of trusted news, guiding the country through the wars, natural disasters, and the Green Revolution, while fiercely preserving India's rich classical music and cultural heritage. and digital streaming. Akashavani proudly bridges its rich historical legacy with the future, remaining an irreplaceable symbol of national unity and shared human connection. Thank you for this opportunity.
4: అందరికి నమస్కారం. నా పేరు మేఘవర్షిణి. నేను కృష్ణ చైతన్య విద్యార్థిని. నేను ఈరోజు ఆకాశవాణి గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నాను. ఆకాశవాణిని మనం ఎఫ్ఎం రేడియోగా కూడా పిలుచుకుంటాము. ఎఫ్ఎం రేడియో అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రేడియో. ఇది ప్రజలకు వార్తలు, పాటలు, విద్యా కార్యక్రమాలు మరియు వినోద కార్యక్రమాలు అందించే సమాచార సాధనం. భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో ఎఫ్ఎం రేడియో ప్రథమ సహనంలో నిలబడింది. ఆ కాలంలో టెలివిజన్, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు లేనందువలన ఏ ముఖ్యమైన సమాచారం మరియు వార్తలు ప్రజలకు ఎఫ్ఎం రేడియో ద్వారా చేరేవి. ముఖ్యంగా స్వాతంత్ర్యకు సంబంధించిన వార్తలు, నాయకులు ఇచ్చే సందేశాలు మరియు దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల ద్వారా ప్రజలకు సమాచారం చేరేది. ముఖ్యంగా 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రం పొందింది. ఆ రోజున ప్రజలందరూ ఎఫ్ఎం రేడియో ద్వారా చారిత్రాత్మక సందేశాలు విన్నారు. ఎఫ్ఎం రేడియో అనేది ప్రజలకు దేశభక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడింది. దేశభక్తి గీతాలు, గేయాలు, ప్రశంసలు మరియు కార్యక్రమాల వల్ల ప్రజల్లో దేశభక్తి పెంచడం వల్ల వారు స్వాతంత్ర్యం కోసం పోరాడడానికి ముందంజలో ఉండేవారు. ఈ రేడియో అనేది గ్రామ ప్రాంతంలో ఉండడం వల్ల కూడా సమాచారం తెలియడం వల్ల వారు అవగాహన కలిగింది. స్వాతంత్ర్య సమయంలో కూడా ఇది ఎఫ్ఎం రేడియో అనేది ముఖ్యమైనదిగా ఉండేవాటినని ప్రజలు అనుకునేవారు. ఎఫ్ఎం రేడియో వల్ల ప్రయోజనాలు ఏంటంటే ప్రజలకు సమాచారం తెలుస్తుంది, అలాగే విద్యా కార్యక్రమాలు తెలుస్తాయి. ప్రయాణ సమయంలో కూడా దీన్ని సులువుగా వినవచ్చు. అందరికీ తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది. సో భారత స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యంగా మనము ఎఫ్ఎం రేడియోని అలాగే ఆకాశవాణిని ఉపయోగిస్తామని తెలియజేస్తున్నాను. ఈ ఆకాశవాణి కార్యక్రమానికి నాకు అనుమతించిన ఆకాశవాణి సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.

0: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా నెల్లూరు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు అందించిన ప్రసంగం మొదటి భాగం విన్నారు. సహకారం శ్రీ నరసింహప్రసాద్ భోగ్యం, నిర్వహణ శ్రీ తమర నాగేశ్వరరావు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువ తరంగం కార్యక్రమంలో తర్వాత విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. నెల్లూరులోని గాంధీనగర్లో ఉన్న ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి సంస్థ మహిళా సాధికారిత కేంద్రం మహిళా ప్రాంగణంలో టైలరింగ్ మగ్గం వర్క్ కోర్సులకు అర్హులైన మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు నకలు, పాస్పోర్టును జత చేసి మహిళా ప్రాంగణంలో అందించాల్సి ఉంటుంది. ఎవరికైనా టైలరింగ్ మగ్గం వర్క్ కోర్సులకు సంబంధించి శిక్షణ కావాల్సి ఉంటే వారు ఈ నెల 12వ తేదీలోపు నెల్లూరులో ఉన్న మహిళా ప్రాంగణంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ కోర్సులో నిరుద్యోగ గిరిజన యువతకు నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని ట్రైనింగ్ సెంటర్లో జరగనున్న ఈ శిక్షణకు సంబంధించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల పరిధిలోని వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. 10వ తరగతి ఆపై చదివిన వారు ఈ శిక్షణకు అర్హులు. ఐటీ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. శిక్షణలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెబుతున్నారు. ఎవరికైనా సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ కోర్సుల్లో ఆసక్తి ఉంటే వారు నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించవచ్చు లేదా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 81 87 99 9 77. నెంబర్ మరోసారి 81 87 89 9 8 77. ఈ నెంబర్ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలానే విద్యా సమాచారం చూద్దాం. నెల్లూరులోని అక్కచెరువుపాడు మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అకలసల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ధ విద్యార్థులు నేరుగా ప్రవేశాల్లో కల్పిస్తున్నట్లు తెలియజేశారు. నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని ఆయా పాఠశాలల ప్రిన్సిపల్ను కలిసి వారు చేరే తరగతిలో పేర్లు నమోదు చేసుకోవచ్చని నెల్లూరు అక్కచెరువుపాడు మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. ఎవరికైనా ఈ పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలు కావాల్సింటే వారు ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు. 8712-62-50-45. అలానే మరో నెంబర్ 9493-38-08-98. ఈ నెంబర్ను సంప్రదించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. యువతరంగం కార్యక్రమంలో చివరిగా పాట విందాం. సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్, రమ్య బెహ్రా అల్పించిన గీతం అంటారు.

మీరింతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. డిఎస్సి నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. భారత పారిశ్రామిక వాడల్లో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేయాలని రష్యా సంస్థను మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద గుంటూరు జిల్లాలో సమృద్ధి కేంద్రం భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. వార్తల వివరాలు. డిఎస్సి నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తప్పులు చేసిన వారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని, నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపింకి గ్రామంలో అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. పెదపింకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో ఉప ముఖ్యమంత్రి అక్కడ సమస్యలపై దృష్టి పెట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం అన్ని సమస్యలకు మూలమని అధికారులు గుర్తించారు. గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ నెల 24న పెదపింకి గ్రామానికి వచ్చి మ్యాజిక్ డ్రైన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా అతిపెద్ద అల్యూమినియం

0: సంస్థల్లో ఒకటైన రూసాల్ సీనియర్ మేనేజ్మెంట్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. భారత పారిశ్రామిక కారిడార్లలో లో కార్బన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఎక్స్క్యూషన్ యూనిట్ నిర్మించాలని ఆయన కోరారు. అలాగే భారతదేశంలోని డీప్ వాటర్ పోర్టుల వద్ద ప్రత్యేకమైన వాటర్ ఫ్రంట్ బెర్తులు, క్రమబద్ధమైన కస్టమ్స్ క్లియరెన్స్లను వినియోగించి కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ, బాక్సైడ్ దిగుమతి హబ్ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం చెన్నై కారిడార్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్లను అనుసంధానం చేస్తూ హై వాల్యూ ఆటోమోటివ్, ఏరోస్పేస్, అలాయ్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కడపలో ఈరోజు జరిగిన రైజింగ్ రాయలసీమ సదస్సులో ఆయన మాట్లాడుతూ, సహజ వనరులు, భౌగోళిక అనుకూలత, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో రాయలసీమకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమను హరిత ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొంటూ,
1: 50 ఎకర్స్ వరకు దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ డైరెక్ట్ గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆర్డర్ పాస్ చేయడం జరిగింది కేబినెట్ లో. కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ కావడం జరిగింది ఇండస్ట్రీస్ అంతా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీరు 2-3 ప్రాజెక్ట్స్ నేను చెప్పగలుగుతారు. ఒకటి గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ అండ్ ఆమ్కా ప్రాజెక్ట్ మననే మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది.
0: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ ఈరోజు దాఖలు చేశారు. అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. రమేష్ నామినేషన్ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద సమృద్ధి గ్రామ ప్రాజెక్ట్ అమలులో భాగంగా గుంటూరు జిల్లా నారాకోడూరు గ్రామంలో సమృద్ధి కేంద్రం భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా గ్రామ ప్రజలకు పలు ప్రభుత్వ, వైద్య, డిజిటల్ సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. కేంద్రం ఒక్కటి, సేవలు అనేకం అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించి ఎందరో నాయకులుగా ఎదిగారని, వారిలో తన తండ్రి రామ్ విలాష్ పాశ్వాన్ కూడా ఒకరని అన్నారు. ఏ దళితుడికి అన్యాయం జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు సుమారు 500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్వర్ణాంధ్ర 2047 సాధనకు అందరూ భాగస్వాములు కావాలని పేర్కొంటూ,
2: ఎంఎస్ఎంఈలో ఎవరైనా ఇండస్ట్రీ పెడితే 1 కోటి రూపాయలు పెట్టుబడికి కనీసం 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే దశ ఉంటుంది. అందుకే ఈ రోజు ఎంఎస్ఎంఈ సెక్టర్ లో కూడా అనేక విధి విధానాలు కూడా ఇస్తారడం జరుగుతుంది. బ్యాంకర్స్ చాలా సింప్లిఫైడ్ గా లోన్ సిస్టమ్ ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలసీస్ కూడా చాలా ఎంఎస్ఎంఈ ప్రోత్సహించేలాగా ఉంది. ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ కూడా గత సంవత్సరంలో కూడా సుమారు 500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకొక 500 కోట్లు కూడా ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కూడా ఇది ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది.
0: రైతుల సంక్షేమం అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని మునక్కాయల వలస గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతులకు భూ హక్కుల భద్రత కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన యోగా మాసం కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా సంయుక్త కలెక్టర్ అహ్మద్ ఖాన్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలో ఉన్న సచివాలయాల పరిధిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సూచించారు. భారత పారిశ్రామిక వాడల్లో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అల్యూమినియం పరిశ్రమని ఏర్పాటు చేయాలని రష్యా సంస్థను మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద గుంటూరు జిల్లాలో సమృద్ధి కేంద్రం భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఆర్థిక పరామర్శ పరిషదః సదస్యైః సహ ఏకస్యాః సభాయాః అధ్యక్షతా కృతా. భారతస్య ఆర్థిక పరివర్తనస్య దీర్ఘకాలిక వికాస ప్రాథమికతానాం విషయేషు చ విస్తృతాః విషయాః చర్చితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య సాయంకాలే నవదిల్ల్యాం నేపాలదేశస్య విదేశమంత్రిణా శిశిర ఖనాల్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. పంజాబరాజ్యే అద్య ప్రాతః ఫిరోజ్పుర ఫాజిల్కా మార్గే వాహన ట్రక్ యానయోః సహ సంఘట్టే న్యూనాతిన్యూనం 9 జనాః మృతాః. CBSE ఇత్యనేన అంకానాం సత్యాపనాయ పునర్మూల్యాంకనాయ చ ఆవేదనపత్రాణాం ప్రస్తుతీకరణస్య అంతిమా తిథిః శ్వః పర్యంతం విస్తారితా. అపి చ క్రికెట్ క్రీడాయాం సూర్యకుమార యాదవస్య స్థాన శ్రేయస అయ్యరః భారతీయ దళస్య నూతనః T20 అంతారాష్ట్రీయ దళస్య నాయకః నియుక్తః. వైభవః సూర్యవంశీ చ ప్రథమం వారం దళే సమావిష్టః. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య ఆర్థిక పరామర్శ పరిషదః సదస్యైః సాకం విహితోపవేశనస్య అధ్యక్షతా విహితా. ఉపవేశనే పరిషదీయ సదస్యాః ప్రధానమంత్రి తథా చ భారతస్య ఆర్థిక వృద్ధి ఉన్నేతుం సదస్యైః సహ విభిన్న విచారాణాం ఉపాయానాం చ విషయే చర్చితాః. జీవనస్తరె వ్యాపారె చ సుగమతాం ఆనేతుం అపి విచార విమర్శః సంజాతః. సదస్యైః పశ్చిమేషియా సంఘర్షే భారత విశ్వే చ పరిలక్షితానాం ప్రభావానాం ఆకలన విషయేపి సంభాషణం విహితం. सामाजिकान्तर्जालीय सन्देशे प्रधानमन्त्रिणा प्रोक्तं यत् भारतीय अर्थव्यवस्थायाः संरचनां दीर्घकालिक विकास प्राथमिकतां सम्बद्ध प्रकरणानां विषये भारतं द्रुतगत्या अग्रेसरति प्रधानमन्त्रिणा विविधेषु विषयेषु स्वविचाराः प्रकटिताः सुगमजीवनम् एव सुगमव्यवसायः इत्येतयोः विषये अपि चर्चा जाता विदेशमन्त्री डॉक्टर एस जयशंकरः अद्य सायंकाले नवदिल्ल्यां नेपालदेशस्य विदेशमन्त्रिणा शिशिरखनाल इत्यनेन सह वार्तालापं करिष्यति नेपालदेशस्य विदेशमन्त्रालयेन उक्तं यत् उपवेशनावधौ उभौ पक्षौ परस्पर हितानां विषयेषु चर्चिष्यतः यस्मिन् व्यापारः निवेशः सम्पर्कः ऊर्जा जनसम्पर्केत्यादिषु प्रमुखेषु क्षेत्रेषु सहकारं वर्धयितुं शक्यते विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जयसवालः अवदत् यत् इयं यात्रा भारत-नेपालदेशयोः विशेष सहभागित्वम् इतोपि सुदृढं करिष्यति सः अवोचत् यत् द्वयोः देशयोः मध्ये चर्चासु विकाससहयोगः जनेषु सम्बन्धः व्यापारः निवेशादि विस्तृताः कार्यक्रमाः सम्मिलिताः सन्ति पंजाबराज्ये अद्य प्रातः फिरोजपुर फाजिलका मार्गे एकस्यैव कुटुम्बस्य सदस्यान् वहन्तं वाहनस्य ट्रकयानेन सह संघट्टे न्यूनातिन्यूनं नवजनाः मृताः द्वाविंशतिजनाश्च व्रणिताः पीडिताः सर्वे एकस्यैव कुटुम्बस्य सदस्याः आसन् ये परिवारे मृतस्य एकस्य जनस्य अस्थिविसर्जनाय व्यासनद्यां गच्छन्तः आसन् तदैव एषा दुर्घटना अभवत् बहवः जनाः घटनास्थले एव मृताः इति कथ्यते अपि च व्रणिताः चिकित्सायै फिरोजपुर सिविल चिकित्सालये फरीदकोट चिकित्सकीय महाविद्यालये च प्रेषिताः आरक्षकाधिकारिणः आकाशवाण्या सह वार्तालापे उक्तवन्तः यत् द्वाविंशतिजनेषु बहवः गभीराः सन्ति घटनायाः अनन्तरं शीघ्रमेव वरिष्ठाः आरक्षकाधिकारिणः दुर्घटनास्थलं सम्प्राप्य स्थानीयनिवासिनां साहाय्येन उद्धारकार्यम् आरब्धवन्तः व्रणिताः निष्कास्य समीपस्थेषु चिकित्सालयेषु प्रवेशिताः प्रियाः श्रोतारः संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति सीबीएसई इति केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा अंकसत्यापनार्थं सहैव पुनर्मूल्यांकनार्थं आवेदन प्रस्तुतेः अंतिमा तिथिः श्वः पर्यन्तं वर्धिता सामाजिकान्तर्जालीय पटले एकेन संदेशेन परिषदा प्रख्यापितं यत् छात्राः इदानीं श्वः मध्यरात्रिं यावत् स्व आवेदनानि प्रस्तोतुं शक्नुवन्ति सीबीएसई इत्यनेन प्रोदीरितं यच्छात्रहितं मनसि निधाय आवेदन प्रक्रियां पूरयितुं छात्रेभ्यः अतिरिक्त समय प्रदानाय एषः निर्णयः स्वीकृतः एतस्मात् पूर्वं आवेदनस्य अन्तिमा तिथिः अस्यैव मासस्य षड् दिनांकं यावतासीत् परिषदा सर्वेभ्यः योग्य छात्रेभ्यः परामृष्टं यत् ते निर्धारित समये एव स्व आवेदन प्रक्रियां सम्पादयन्तु केन्द्रीय युवा कार्य क्रीडा मंत्री मनसुख मांडवीयः अद्य भाषितवान् यत् भारतीय युवजनाः राष्ट्रस्य शक्तयः विद्यन्ते तथा च ते 47-2000 वर्षपर्यन्तं विकसित भारतस्य स्वप्नं प्रत्यक्षीकरणे प्रमुखां भूमिकां निर्वहिष्यन्ति नवदिल्ल्यां समायोजिते विकसित भारताय युवा मम भारतं युवा सम्मेलनम् संबोधयन् असौ उक्तवान् यत् प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना यूनां विचाराणां स्वाभिलाषाणां राष्ट्रनिर्माणाय स्वैच्छिक सेवाभावस्य आदान प्रदानार्थं मम भारतम् इति मञ्चं विनिर्मितम् दिल्ल्यारक्षीबलेन मालवीय नगर अग्निकाण्डस्य सम्बन्धे केशव नेगी नामाख्यं भोजनालयस्य पाचकं निगृहीतम् एषः अग्निकाण्डः अस्य मासस्य तृतीय दिनाङ्के मालवीयनगर स्थिते एकस्मिन् भोजनालये सञ्जातः अस्यां दुर्घटनायाम् एकविंशति जनाः मृताः चत्वारिंशच्च हताः पूर्वमेव आरक्षिदलेन भोजनालयस्य स्वामिम् अयं नरः हत्यायाः अन्येषां सम्बद्ध अपराधानाम् आरोपेषु गृहीतः आसीत् रक्षामंत्री राजनाथ सिंहः उक्तवान् यत् भारतम् अद्यापि विश्वस्य द्रुततमां वर्धमानां प्रमुखार्थव्यवस्थानां मध्ये विशिष्टं स्थानं धारयति साम्प्रतं बहवः देशाः आर्थिक अनिश्चिततां सम्मुखीकुर्वन्तः सन्ति गत प्रवर्तमान वित्तवर्षयोः मध्ये 7.7% सकल गृह्योत्पादन वृद्धेः उल्लेखं कुर्वन् श्री सिंहः अवदत् यत् एषा उपलब्धिः भारतीय अर्थव्यवस्थायाः दृढताम् अथ च अन्तर्निहितं सामर्थ्यं प्रदर्शयति हॉकीति क्रीडायां भारतीय पुरुषदलेन अद्य काकामी गाहारा नगरे आयोजिते निर्णायक स्पर्धायां आतिथेयं जापान दलं 4-1 इत्यंकैः पराजित्य तृतीयं वारं एशिया कप अंडर 18 विजितम् तत्रैव भारतीय महिला दलेनापि दक्षिण कोरिया दलं 3-0 इत्यंकैः पराजित्य कांस्य पदकं विजितम् भारतीय क्रिकेट नियंत्रण मंडलेन BCCI इत्यनेन अद्य इंग्लैंड आयरलैंड देशयोः क्रीडा यात्रायै 16 सदस्यानां 20-20 अंतरराष्ट्रीय दलस्य घोषणा कृता सूर्यकुमार यादवस्य स्थाने श्रेयस अय्यरः भारतस्य नूतन T20 दलस्य नायकत्वेन नियुक्तः अपि च तिलक वर्मा उपनायक रूपेण नामांकितः अस्ति BCCI इत्यनेन प्रथमं वारं वैभव सूर्यवंशी इत्यमुम् अपि दले समाविष्टम् येन गत IPL सत्रे सर्वाधिक धावनांकाः समर्जिताः प्रिंस यादवोपि दले सम्मिलितः अस्ति अद्य मुंबई नगरस्य BCCI मुख्यालये आयरलैंड इंग्लैंड देशयोः यात्रायै जापान देशे एशियन गेम्स क्रीडायाः कृते तथा च भारत अदलस्य श्रीलंका प्रवासस्य बहुदिवसीय क्रीडायाः कृते दलस्य निर्णायार्थं एषा सभा आयोजिता इति वार्ता
4: आकाशवाणी सिंहप्रिय एफएम केंद्रम समयं 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు నెల్లూరులోని స్వర్ణాల చెరువు ఇరుకలలో పరమేశ్వరి అమ్మవారి ఆలయం ట్యాంక్ బండ వద్ద రేపు ఉదయం 6 గంటలకు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలియజేశారు యోగాంధ్ర 2026 కార్యక్రమాల నిర్వహణపై శనివారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు డిఆర్ఓ విజయ్ కుమార్ అన్ని మండలాల ఎంపీడీఓలు తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు అందులో భాగంగా రేపు స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు రేపు నెల్లూరు నగరంలోని DKW కాలేజ్ 11KV ఫీడర్ ట్రాన్స్ఫార్మర్ పనుల కొరకు ప్రశాంతి నగర్ అంబేద్కర్ నగర్ నెల్లూరు క్లబ్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ నెల్లూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం శ్రీధర్ ఒక ప్రకటనలో తెలియజేశారు సంబంధిత ప్రాంతానికి సంబంధించిన వినియోగదారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అత్యవసర విభాగం వారు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు నెల్లూరులోని కొత్తూరులో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 12వ తేదీన ఉదయం 8:30 ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ దొర్సనమ్మ ఒక ప్రకటనలో తెలియజేశారు పీజీటీ హిందీ టీజీటీ ఇంగ్లీష్ సైన్స్ సంస్కృతం పీఆర్టీ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు వారు ఒరిజినల్ ధృవపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆమె సూచిస్తున్నారు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రేపు దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది కొన్ని చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలియజేసింది. ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన ప్రసిద్ధ నవల మట్టి మనిషి ఆధారంగా రూపొందించిన నాటకాన్ని

0: ఈ నెల 7వ తేదీ ఆదివారం సాయంత్రం 5:45 నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఘనంగా ప్రదర్శించనున్నట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. ఈ నాటక ప్రదర్శనను నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక కళా సాహిత్య సంస్థలు, నాటకాభిమానులు ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని, నెల్లూరులో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక మట్టి మనిషి నాటక ప్రదర్శనకు నాటకాభిమానులు, సాహితీ ప్రియులు, ప్రజలు, రైతు సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరుతున్నారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో డిఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న డిఎస్ఆర్ హైస్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. గతంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలను ఆధునిక వసతులతో కూడిన విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే నెల్లూరులోని విఆర్ హైస్కూల్ను సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈరోజు కలిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. సుమారు 120 ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు వ్యక్తులు, వారి వాహనాలను పరిశీలించారు. తనిఖీలో భాగంగా మొత్తం 66 వాహనాలను పరిశీలించగా పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, అలానే 6 ఆటోరిక్షాలను స్వాధీనం చేసుకుని వాటి పత్రాలను పరిశీలిస్తూ తదుపరి విచారణ చేపట్టారు. మీరింతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: संबंध कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ग्राम दर्शन कार्यक्रम तरह डाक्टर गारि सलहालु ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ఎంవి రామ్మోహన్ గారితో పరిచయ కార్యక్రమం అంటారు. సమర్పణ శ్రీ అభిజుసేన్, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, ఈరోజు మనతో పాటు డాక్టర్ రామ్మోహన్ గారు ఉన్నారు. ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్, అలాగే థైరాయిడ్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడి థైరాయిడ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, అలాగే థైరాయిడ్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలపై చర్చిద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం సింహపురి ఎఫ్ఎం శ్రోతలకి నమస్కారం.
2: డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ గ్లాండ్ అని వింటూ ఉంటాం కదా, అసలు థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటి?
3: ముఖ్యంగా ప్రతి ఒక్కరికి గొంతు కింద భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఒక గ్లాండ్ ఉంటుంది, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటారు. మన బాడీలో చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే హార్మోన్స్ని స్రవిస్తాయి. ఇప్పుడు మన థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ని స్రవిస్తుంది. అది రోజుకి ఒక సరైన మోతాదులో వస్తే మన మెటబాలిజం అంతా నార్మల్గా ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతుందంటే ఈ గ్లాండ్ యొక్క పనితనం ఆటో ఇమ్యూనిటీ అనేటువంటి ఒక జబ్బు వల్ల, యాంటీబాడీస్ వల్ల తగ్గిపోయి హైపోథైరాయిడిజం, మనకి 150 థైరాయిడ్ రావాల్సింది 100 వస్తుంది, లేకపోతే 150 రావాల్సింది 75 వస్తుంది, లేకపోతే 150 రావాల్సింది 50 వస్తుంది. ఈ ఎంత తగ్గిందో అది డెఫిషియన్సీగా ఉండి మనకి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. కొంతమందికి ఏమవుతుందంటే 150 రావాల్సిన హార్మోను 250-300కి వెళ్ళిపోయి హైపర్ థైరాయిడిజం అంటారు. ఎక్కువ గ్లాండ్ స్రవించి ఎక్కువ స్రవిస్తుంది. ఈ రెండింటిని కామన్గా హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అని చెప్తారు.
2: రైట్ డాక్టర్ గారు, ఈ గాయిటర్ అని కూడా మనం వింటుంటాం కదా, అసలు ఈ గాయిటర్ అంటే ఏంటి?
3: సో చాలామందికి గొంతు అద్దం ముందు నుంచొని ఇలా తలపైకి కుటుకేస్తే గొంతు కింద వాపులాగా ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ చూడడానికి మనకు కనపడకూడదు అనమాట. మామూలుగా ఎవరికైతే కనపడిందో గ్రంథి వాచినట్టు, అంటే సైజ్ పెరిగినట్టు, డబల్ సైజ్ అయితేనే కనపడుతుంది. ఈ గ్రంథి వాపుని గాయిటర్ అంటాం. ఈ గాయిటర్ అనేది యూనిఫామ్గా ఉందా లేకపోతే నాడ్యూల్స్గా ఉందా అనేది మనం స్కాన్ చేసి చూడటం జరుగుతుంది. ఎవరికైతే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ గొంతు కింద భాగంలో గ్లాండ్ వాచిందో వాళ్ళకి వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది, ప్లస్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి ఏమైనా నాడ్యూల్స్ ఉన్నాయో చూడటం జరుగుతుంది.
2: డాక్టర్ గారు, ఈ వాపు అన్నారు కదా, అసలు ఈ వాపు ఎందుకు వస్తుంది, గాయిటర్ వాపు అనేది?
3: ఈ గాయిటర్ అనేది ముఖ్యంగా థైరాయిడ్ ఫంక్షన్ తగ్గినా సరే పెరిగినా సరే అది గ్లాండ్ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి సైజులో పెంచుతుంది. సో కాబట్టి మనకి ఏంటంటే సిగ్నల్ ఏంటంటే గ్లాండ్ వాచింది చూడడానికంటే సంథింగ్ ఏదో జరుగుతోంది థైరాయిడ్ హార్మోన్లో, బ్యాలెన్స్ తప్పింది అని. వెంటనే మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి మనకి ఎంత ఏమైనా బ్యాలెన్స్ ఎక్కడ తప్పిందో చూస్తున్న జరుగుతుంది.
2: అంటే వన్స్ థైరాయిడ్ వచ్చింది అనుకోండి, ఎవరిని సంప్రదిస్తే బెస్ట్ ట్రీట్మెంట్ లభించేటువంటి అవకాశం ఉంది, అంటే ఏ డాక్టర్ని?
3: సో ఇప్పుడు మనకి ఎలా అయితే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, నరాల డాక్టర్ని న్యూరాలజిస్ట్ అంటారు స్పెషలిస్ట్ని, కిడ్నీ డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ అంటారు, గుండె డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటారు, అలాగే మా డిపార్ట్మెంట్ ఎండోక్రైనాలజీ. ఇది చాలామందికి తెలియదు అనమాట. ఎండోక్రైనాలజీ అనేది డిఎం సూపర్ స్పెషాలిటీ కోర్సు. ఇందులో మనం అన్ని రకాల హార్మోన్స్కి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ డయాబెటీస్కి హైయెస్ట్, థైరాయిడ్కి, ప్లస్ అన్ని రకాల హార్మోన్స్కి, బాడీలో గ్రోత్ హార్మోను, సెక్స్ హార్మోన్స్, తర్వాత స్ట్రెస్ హార్మోన్స్, వీటన్నిటికీ, ఒబిసిటీకి, వీటన్నిటికీ కలిపిన సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ ఎండోక్రైనాలజీ. సో మీకు ఎటువంటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా వెంటనే మీరు ఎండోక్రైనాలజిస్ట్ని కలవటం ద్వారా మీ హార్మోన్ సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది.
2: రైట్ డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఈ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అన్నారు. ముందుగా హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ హైపోథైరాయిడిజం అంటే ఏంటి, ఈ పేషెంట్స్కి వచ్చేటువంటి లక్షణాలు తీసుకుంటే లక్షణాల పరంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
3: సో మనకి ఎప్పుడైతే థైరాయిడ్ మెటబాలిజం తగ్గిందో, అవసరమైన దానికంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతుందో, మన బాడీలో డెఫిషియన్సీ వస్తుంది. దానివల్ల వెయిట్ గెయిన్ అనేది ఫస్ట్ కామన్గా వస్తుంది. రెండోది వచ్చేసి మొహం వాపు, కాళ్ళ వాపులు వస్తాయి, కండరాల నొప్పులు వస్తాయి. కింద కూర్చొని చేయి పెట్టకుండా పైకి లేవలేరు అంటే మజిల్ పెయిన్స్ వచ్చి మయోపతి అంటారు, అలా వస్తుంది. తర్వాత జుట్టు ఊడిపోతుంది సార్ అని, యంగ్ పేషెంట్స్ అయితే, లేడీస్ అయితే జుట్టు ఊడిపోతుంది సార్, ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందని చెప్తారు. తర్వాత స్కిన్ అంతా డ్రైగా అయిపోయి స్కిన్ ర్యాషెస్ కానీ, అర్టికేరియా, అలర్జీలు కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మెన్స్ట్రువల్ ఇబ్బందులు వస్తాయి. యవ్వన దశలో వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కానీ మెన్స్ట్రువల్ ఇబ్బందులు వచ్చి డిలే అవ్వటం కానీ ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం కానీ జరుగుతుంది. తర్వాత పిల్లల్లో అయితే గ్రోత్ సమస్యలు వస్తాయి, హైట్ పెరగకుండా ఒబిసిటీ వచ్చే సమస్యలు జరుగుతాయి. సో ఈ రకమైనటువంటి ఎటువంటి సిగ్నల్స్ ఉన్నా, ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా వెంటనే మనం వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది.
2: ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత టాబ్లెట్స్ విషయానికి వస్తే ఎంతకాలం వాడాలి, ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలి?
3: ముఖ్యంగా ఏంటంటే ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అంటే ఎంత హార్మోన్ లేదో మనం బయట నుంచి హార్మోన్ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టాబ్లెట్ ఉదయాన్నే తెల్లవారుజామున 5 నుంచి మార్నింగ్ 8 లోపల ఏదో ఒక టైంలో గ్లాస్ వాటర్తో వేసుకోమని చెప్తాం. మాత్ర వేసుకున్న 1 అవర్ వరకు పాలు కాఫీ టీ తాగొద్దు, టిఫిన్ తినొద్దని చెప్తాం. ఎందుకంటే ఆ హార్మోన్ మనకు అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి మనకు 1 అవర్ టైం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సోయా కానీ, తర్వాత లేకపోతే ఏమైనా జావలు జ్యూస్ కానీ, యాంటాసిడ్ టాబ్లెట్స్ కానీ, లేకపోతే కాల్షియం టాబ్లెట్స్ కానీ మధ్యాహ్నం రాత్రికి తీసుకోమని చెప్తాము. ఉదయాన్నే థైరాయిడ్ మాత్రతో పాటు వద్దని చెప్తాం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకి థైరాయిడ్ టాబ్లెట్ అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండి మన టీఎస్హెచ్ కంట్రోల్లో ఉంటుంది.
2: రైట్, డాక్టర్ గారు టీఎస్హెచ్ అన్నారు కాబట్టి అసలు ఈ థైరాయిడ్కి టెస్ట్ల విషయం తీసుకుంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి?
3: ముఖ్యంగా థైరాయిడ్ టెస్ట్లు అనేవి చాలా సింపుల్ టెస్ట్, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. కానీ మంచి ల్యాబ్లో మనకి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటే T3, T4, TSH అనేది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో T3, T4 అనే హార్మోన్స్, TSH అనేది మన బ్రెయిన్లోంచి వచ్చే స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫస్ట్లో ఎటువంటి థైరాయిడ్లో మార్పు వచ్చినా సరే హార్మోన్లో ఫస్ట్ TSH అనే వాల్యూ మారుతుంది. అది 0.5 నుంచి 4 మధ్యలో ఉంటే మనం 100% హెల్తీగా ఉన్నట్టు, 4 కంటే అబోవ్ ఉంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గినట్టు, 0.5 కంటే తగ్గితే బాడీలో థైరాయిడ్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇలా ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి ఈ టెస్ట్ చేయటం ద్వారా మనకి సమతుల్యంగా ఉందా లేదా ఈ హార్మోన్ సమతుల్యత లోపించిందా అని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది.
2: అలాగే డాక్టర్ గారు, హైపోథైరాయిడిజం పేషెంట్స్ ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అంటే?
3: సో చాలామంది అపోహ ఏంటంటే పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరూ ఏమంటారంటే, సార్ క్యాబేజీ తినొచ్చా, క్యాలీఫ్లవర్ తినొచ్చా, గడ్డకూరలు తినొచ్చా, లేకపోతే ఫుడ్ ఏమైనా ఆయిల్ మార్చాలా సార్, సోయా తినొచ్చా అని అడుగుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే హైపోథైరాయిడిజంకి ఫుడ్కి సంబంధం లేదు, అది మెటబాలిక్ ప్రాబ్లం. సో కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు. కొంతమందికి పెద్ద గాయిటర్ ఉండి మల్టీనాడులర్ గాయిటర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉడకబెట్టినటువంటి క్యాబేజీ క్యాలీఫ్లవర్ తినొచ్చు అని చెప్తాము, రాగా తినొద్దని చెప్తాం. అదర్వైజ్ 95% ఆఫ్ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేవు, అన్ని తినొచ్చు. సో అన్ని రకాల పప్పు దినుసులు, ప్రోటీన్స్, ఎగ్, మీట్, నాన్ వెజ్ అన్నీ తినొచ్చు. ఉప్పు దగ్గరకు వచ్చేసరికి మాత్రం కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్, పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ తినొద్దని చెప్తాం. ఎందుకంటే దాంట్లో ఐడిన్ ఉండదు కాబట్టి. మన బాడీకి థైరాయిడ్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలంటే ఐడిన్ సమతుల్యంగా ఉండాలి. ఐడిన్ కరెక్ట్గా ఉంటేనే మన థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఎలా అయితే హిమోగ్లోబిన్కి ఐరన్ అవసరమో, థైరాయిడ్ హార్మోన్కి ఐడిన్ అవసరం. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే థైరాయిడ్ జబ్బులు రాకుండా ఉండడానికి ఐడినైజేషన్ ఆఫ్ సాల్ట్ చేస్తుంది. సో మనం ఐడిన్ సాల్ట్ మాత్రమే వాడాలి. మీరు వాడే ప్యాకెట్ మీద, సాల్ట్ ప్యాకెట్ మీద ఐడైజర్ ఉంటేనే వాడండి. మామూలు ఐడిన్ లేని సాల్ట్ మాత్రం వాడద్దు.
2: డాక్టర్ గారు, ఈ వెయిట్ గెయిన్కి థైరాయిడ్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే థైరాయిడ్ వస్తే కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారని చెప్తూ ఉంటారు కాబట్టి వీటికి ఏదైనా సంబంధం ఉందంటారా?
3: ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒబిసిటీ అనేది చాలా పెరిగిపోయింది. ఈ ఊబకాయం వల్ల మనకి షుగర్ ఎర్లీగా రావచ్చు, థైరాయిడ్ కంట్రోల్లో లేకుండా ఉండొచ్చు, ప్లస్ మిగతా నీ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, స్లీప్ యాప్నియా అని చెప్పి గురక రావటం, క్యాన్సర్స్ రావటం, ఇవన్నీ జరుగుతాయి. సో ఎప్పుడైతే మనం ఒబిసిటీని తగ్గించామో మిగతా జబ్బులన్నీ తగ్గుముఖం పడతాయి. హైపోథైరాయిడ్ పేషెంట్స్ టాబ్లెట్లు వేసుకోవట్లేదు, నేను నా టీఎస్హెచ్ 10 కంటే ఎక్కువ ఉంది అంటే కంపల్సరీగా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకు? థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గింది కాబట్టి. ఎప్పుడైతే మన టీఎస్హెచ్ 1 నుంచి 4 మధ్యలో పెట్టుకొని కరెక్ట్గా టాబ్లెట్లు వేసుకుంటున్నామో, వాళ్ళ మెటబాలిజం నార్మల్గా ఉన్నట్టు, వాళ్ళకి వెయిట్ని థైరాయిడ్తో వెయిట్తో సంబంధం లేదు ఇంకా. సో థైరాయిడ్ నార్మల్ అయిపోయింది. సో వేరే కారణాల వల్ల వెయిట్ పెరిగారు కాబట్టి వాళ్ళు మన ఒబిసిటీకి ఎందుకు పెరుగుతున్నాము అని దానికి ట్రీట్మెంట్, దానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషను, మంచి డైట్ తీసుకోవడం జరుగుతుంది, ఎక్సర్సైజ్ చేయడం. కాబట్టి ఎప్పుడైతే హైపోథైరాయిడ్ పేషెంటు వెయిట్ గెయిన్ అవుతున్నారన్నారో వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని మనం థైరాయిడ్ హార్మోన్ బ్యాలెన్స్ని కరెక్ట్గా ఫస్ట్ దాన్ని స్టెప్గా క్లియర్ చేసుకుంటే మిగతా స్టెప్స్కి వెళ్ళి ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇవ్వడం జరుగుతుంది.
2: డాక్టర్ రామ్మోహన్ గారు, హైపర్ థైరాయిడిజం గురించి కూడా మీరు అన్నారు, మరి ఈ హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి?
3: సో చాలా రేర్గా వస్తుంది హైపర్ థైరాయిడిజం అనేది. మన బాడీలో హార్మోన్ 150 ఉండాల్సింది, 300 దాటితే హైపర్ థైరాయిడిజం. వీళ్ళు ఏమవుతారంటే వాళ్ళకి వణుకు, చేతులు వణుకు రావటం, వెయిట్ లాస్ వస్తుంది. దానికి ఆపోజిట్ అనమాట, బాడీలో థైరాయిడ్ ఎక్కువైపోయి నేను పేషెంట్స్కి ఏం చెప్తానంటే కూర సిమ్లో పెట్టకుండా హైలో పెడితే ఏమవుతుందంటే మాడిపోయింది సార్ అని చెప్తారు. సో అలాగే మన బాడీ ఏమవుతుంది, థైరాయిడ్ ఎక్కువగానే మాడిపోతుంది. సో సన్నగా అయిపోయి, బ్లాక్గా అయిపోయి, పిగ్మెంటేషన్ వచ్చేసి నల్లగా అయిపోయి కళ్ళు బయటకు వచ్చేసి మనం వెయిట్ లాస్ వచ్చేసి ట్రిమర్స్ వచ్చేసి 10 kilos వెయిట్ లాస్ వస్తుంది రీసెంట్గా. నిన్న ఒక పేషెంట్ వచ్చింది, యంగ్ పేషెంట్. సో 10 kilos తగ్గాను సార్ వెయిట్, నా కళ్ళు ప్రామినెంట్గానే, గొంతు వాపు వచ్చింది, వణుకు వస్తుందని. టీఎస్హెచ్ చూస్తే 0.001 ఉంది, T3 T4 చాలా హైగా ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే ఆటో యాంటీబాడీస్ అనేటువంటివి తయారవటం వల్ల వాళ్ళకి బై మిస్టేక్ థైరాయిడ్ ప్రొడక్షన్ పెరిగింది. సో దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. వీళ్ళకి ఏం చేస్తామంటే మనం యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని ఉంటాయి, మెథిమెజ్, నియోమెర్కజోల్ అని ఉంటాయి. అవి ఇవ్వడం ద్వారా థైరాయిడ్ ప్రొడక్షన్ని మళ్ళీ కంట్రోల్ తీసుకొస్తాం. 300 ఉన్నదాన్ని మళ్ళీ 150 తీసుకొచ్చామనుకో, నార్మల్ వాళ్ళు 2 నెలల్లో 4 to 5 kilos వెయిట్ పెరుగుతారు, అన్నీ హ్యాపీగా అయిపోతాయి. బట్ ఈ ట్రీట్మెంట్ అనేది 4 to 5 years అబౌవ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి 2 నెలలకి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కంట్రోల్ కాకపోతే రేడియో ఐడిన్ అబ్లేషన్ అని, రేడియేషన్ ఇవ్వటం కానీ లేకపోతే సర్జరీ చేయటం కానీ జరుగుతుంది. సో కాబట్టి హైపర్ థైరాయిడ్ పేషెంట్స్కి మంచి ట్రీట్మెంట్ ఉంది.
2: సో వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా కూడా చెక్ చేసుకోవడం మంచిది
3: కంపల్. ఎవరికైనా సరే వాళ్ళ వెయిట్లో మోర్ దాన్ 5% వెయిట్లో బాడీ మారింది అంటే 80 ఉన్నవాళ్ళు 85కి వచ్చారు లేకపోతే 75కి వచ్చారు అంటే వెంటనే కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ అనేది ఫస్ట్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది.
2: అంటే టెస్ట్ చేయించుకోవడానికి ముందుగా ఏమైనా లక్షణాలు ఉంటాయి? ఇవి కాకుండా వెయిట్ ఒకటేనా, ఇంకేమైనా ఉంటాయి?
3: కామన్గా మనం వెయిట్ పట్టేస్తాము. హైపర్ థైరాయిడ్ పేషెంట్స్కి దడ వస్తుంది, పాల్పిటేషన్స్, గుండె దడ, వణుకు, ట్రిమర్స్, వెయిట్ లాస్ వస్తాయి.
2: రైట్ డాక్టర్ గారు, ఇక పిల్లల్లో తీసుకుంటే పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయా?
3: సో చాలా మంచి క్వశ్చన్. చాలామంది పిల్లల్లో ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ మనం లేట్గా చేయడం జరుగుతుంది, వాళ్ళ జబ్బులు లేట్గా కనుక్కుంటాం. ఎవరైతే పిల్లల్లో ఊబకాయం ఉందో, ఒబిసిటీ ఉందో, చాలా ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ వల్ల కూడా వెయిట్ వస్తున్నారు కాబట్టి, కానీ థైరాయిడ్ కూడా కామన్ కాబట్టి వెయిట్ పెరిగిన వాళ్ళు, గ్రోత్ సరిగా లేని వాళ్ళు, కొద్దిగా తెలివితేటలు తక్కువ ఉన్నవాళ్ళు, ఏమైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు, గుర్తుపెట్టుకోవట్లేదు సార్, సరిగా చెప్పట్లేదు సార్, యాక్టివిటీ తగ్గింది సార్ అన్నవాళ్ళు, యంగ్ పీపుల్ అయితే అంటే 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ మధ్యలో టయానికి వాళ్ళకి యవ్వన దశ అంటే ప్యూబర్టీ రాకపోతే పిల్లల్లో మీసాల గడ్డలు రావడం, పెనిస్ సైజ్ పెరగడం, టెస్టిస్ సైజ్ పెరగడం జరగలేదు, అమ్మాయిలకైతే బ్రెస్ట్ డెవలప్మెంట్ రాలేదు, తర్వాత మెనార్కీ టయానికి అంటే నెలసరి కరెక్ట్గా రాలేదు, ప్యూబర్టీ ఏమైనా డిలే అయిందా, వీళ్ళల్లో అందరికీ థైరాయిడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్స్ సమతుల్యం లోపించినా సరే మిగతా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడి ఇవన్నీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, పిల్లలకి చాలా లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళకి కంపల్సరీ టెస్ట్ చేసి చిన్న ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ నార్మల్ చేయడం జరుగుతుంది.
2: రైట్ డాక్టర్ గారు, థైరాయిడ్ హార్మోన్స్ ఒకసారి థైరాయిడ్ వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్స్ ఎప్పటిదాకా వాడాలి, జీవితాంతం వాడాలా?
3: హైపోథైరాయిడ్ అనేది మనకి మన బాడీలో థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గింది. సో ఐ కాంట్ రిపేర్ ఆ గ్లాండ్ని మన

0: రిపేర్ చేయడం కుదరదు. ఎంత తగ్గిందో ఆ హార్మోన్ మరిటించి రీప్లేస్మెంట్. సో మేము చేసేదాన్ని థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ అంటాం, నేను ట్రీట్మెంట్ అని చెప్పట్లేదు. సో రీప్లేస్మెంట్స్ అనే అన్ని హార్మోన్ రీప్లేస్మెంట్స్ లైఫ్ లాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 1 డయాబెటిక్స్ వచ్చాడు అంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి లేదు, వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వేసుకుంటే 90 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక బాబు వచ్చాడు గ్రోత్ హార్మోన్ లేదు, వాళ్ళకి లైఫ్ లాంగ్ గ్రోత్ హార్మోన్ ఇస్తాం. కార్టిసాల్ అండ్ స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది లేదా అడ్రినల్ గ్లాండ్, వాళ్ళకి లైఫ్ లాంగ్ బయట నుంచి కార్టిసాల్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని హార్మోన్ రీప్లేస్మెంట్స్ లైఫ్ లాంగ్ ఇవ్వాలి, కాబట్టి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ కూడా లైఫ్ లాంగే. హార్మోన్ బయట నుంచి ఇస్తున్నాం కానీ ట్రీట్ చేయట్లేదు కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన బాడీలో ఉండే హార్మోనే మనం బయట నుంచి ఇస్తున్నాం కాబట్టి అది లైఫ్ లాంగ్ వేసుకోవడం ద్వారా మన మెటబాలిజంను మనం నార్మల్గా పెట్టుకునే వాళ్ళు అవుతాం.
1: డాక్టర్ గారు, మరి డయాబెటీస్కి థైరాయిడ్కి ఉండేటువంటి సంబంధం?
0: సో కామన్గా మా డిపార్ట్మెంట్లో వచ్చే నెక్స్ట్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ గెయిన్ వస్తుంది, షుగర్స్ కంట్రోల్లో ఉండవు. మనం మంచి టాబ్లెట్లు ఇస్తున్నాం, ఇన్సులిన్ ఇస్తున్నాం, అయినా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీళ్ళని బ్రిటిల్ డయాబెటీస్ అంటారు. ఈ కామన్గా వచ్చే బ్రిటిల్ డయాబెటీస్లో ఫస్ట్ టెస్ట్ ఏం చేస్తామంటే థైరాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఈ థైరాయిడ్ డయాబెటీస్ అనేది బ్రదర్స్ లాంటివి, పక్క పక్కనే ఉంటాయి, ఒకదాన్ని ఒకటి ఎఫెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఒకదానికి టెస్ట్ ఇంకోటి చేయడం ద్వారా ఈ జబ్బును మనం మిస్ అవ్వకుండా, సో ఈ థైరాయిడ్ టెస్ట్ చేయడం ద్వారా, సింపుల్ టెస్ట్ చేయడం ద్వారా టీఎస్హెచ్ పెరిగింది అనుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకుంటే 90% ఆఫ్ డయాబెటీస్ కూడా కంట్రోల్ అయిపోతుంది. సో కాబట్టి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఇన్సులిన్ మెటబాలిజంని, మజిల్లో గ్లూకోజ్ కంట్రోల్ కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి డయాబెటిక్ పేషెంట్స్కి ఎవ్రీ ఇయర్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది.
1: అంటే డయాబెటీస్ ప్రశ్న వచ్చింది కాబట్టి, డయాబెటీస్ రివర్సల్ అని ఇప్పుడు ఇటీవల కాలంలో వింటూ ఉన్నాము, ఇది సాధ్యమేనా?
0: సో వెరీ గుడ్ క్వశ్చన్. సో డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటంటే, మందులు లేకుండా ఒక డయాబెటిక్ పేషెంట్, మందులు వాడుతున్న పేషెంట్ని మందులు లేకుండా చేసి 1 ఇయర్ పాటు మనం మందులు ఇవ్వకుండా ఉండి నార్మల్ షుగర్స్ ఉంటే దాన్ని డయాబెటిక్ రివర్సల్ అంటారు. డయాబెటీస్ రివర్సల్ రావాలి అంటే ఫస్ట్ 10% వెయిట్ తగ్గితే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ రివర్సల్. 80 కిలోలు ఉన్నవాళ్ళు 8 కిలోలు తగ్గాలి, 100 కిలోలు ఉన్నవాళ్ళు 10 కిలోలు తగ్గితే మన ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి మన బాడీలో ఉన్న మిగిలిన ఇన్సులిన్ మనకి సరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను వెయిట్ తగ్గను సార్, నేను ఎక్సర్సైజ్ చేయను, నేను మందులు ఆపేస్తాను, రివర్స్ రావాలంటే రాదు. సో వెయిట్ తగ్గటం ద్వారా అది కూడా 10 ఇయర్స్ బిలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఎర్లీ డయాబెటీస్ ప్లస్ యంగ్ ఒబీస్ డయాబెటీస్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళుకి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మాత్రం రివర్సల్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నా కింద అరౌండ్ మోర్ దాన్ 50 పేషెంట్స్ డయాబెటీస్ రివర్సల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, కొత్తగా GLP-1 అగునిస్ట్ అని కొత్తగా వెయిట్ లాస్ డ్రగ్స్ వచ్చాయి. వీటిని మనం మొంజారో అంటాము, వెగోవే అంటాము, ఒజంపిక్ అంటాం. కొత్తగా డ్రగ్స్ వచ్చాయి, ప్లస్ ఇండియన్ డ్రగ్స్ కూడా తక్కువ కాస్ట్కి వచ్చేసే జెనరిక్స్. ఈ డ్రగ్స్ వాడటం ద్వారా హెల్తీగా వెయిట్ లాస్ తీసుకొచ్చి, ఇది హార్మోన్ డ్రగ్ అనమాట, ఇవ్వడం ద్వారా, వారానికి ఇంజెక్షన్ చేయడం ద్వారా చాలామంది పేషెంట్స్ 30 కిలోస్ 20 కిలోస్ వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. తగ్గడం ద్వారా డయాబెటిక్ మందులు సగమైపోతాయి, కొంతమందికి అయితే లక్కీగా డయాబెటీస్ రివర్సల్ కూడా అవుతుంది. కాబట్టి వీటిని ఉపయోగించుకోవడం ద్వారా మనం హ్యాపీగా డయాబెటీస్ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఒకసారి థైరాయిడ్ వస్తే టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపవచ్చా?
0: సో చాలామంది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారంటే, అంటే వచ్చి పేషెంట్ సార్ మా అమ్మాయికి థైరాయిడ్ పెట్టారు 16 ఏళ్ళే, లైఫ్ లాంగ్ వేసుకోవాలా, ఎప్పుడైనా టాబ్లెట్ ఆపే ఛాన్స్ ఉందా సార్ అని అడుగుతారు. కామన్ ఏంటంటే, మనం టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నాం? అది టాబ్లెట్ కాదు, అది హార్మోన్ రీప్లేస్మెంట్. ఎవ్రీడే మన బాడీలో హార్మోన్ కావాలి, ఎంత లేదో అంత బయట నుంచి ఇస్తున్నాను. ఆపామనుకో మన బాడీలో హార్మోన్ సరిపోదు, తక్కువే ఉంటుంది. కాబట్టి ఎవరు ఇస్తారు ఆ డెఫిషియన్సీ? కాబట్టి మనం లైఫ్ లాంగ్ థైరాయిడ్ టాబ్లెట్ రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపితే మళ్ళీ హైపోథైరాయిడ్ అయ్యి సిమ్టమ్స్ వస్తాయి. కాబట్టి ఈ రీప్లేస్మెంట్స్ అన్నీ లైఫ్ లాంగ్, క్యూర్ కంటే మనం కంట్రోల్ ముఖ్యం. క్యూర్ అనేది ఇంకా రాలేదు థైరాయిడ్కి, అంటే ఒక్కసారి పవర్ తగ్గి చెడిపోయిన థైరాయిడ్ గ్రంథిని బాగు చేసి తెలివితేటలు సైన్స్లో ఇంకా రాలేదు, ఫ్యూచర్లో వస్తే మంచిదే. ఇప్పుడున్న సైంటిఫిక్ డేటా ప్రకారం మన అదృష్టం ఏంటంటే, మన సైంటిస్టులు, మనం తెలివితేటలతోటి డాక్టర్లు బాడీలో ఉండే హార్మోన్ని మనం బయట కనుక్కున్నాం. అదే హార్మోన్ మనం బయట నుంచి ఇవ్వడం ద్వారా బాడీ ఏమనుకుంటుందని నేనే తయారు చేశాను అనుకుని సమతుల్యంగా మెయింటైన్ చేసుకుంటుంది. కాబట్టి ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థైరాయిడ్ టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వేసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనం 100 ఇయర్స్ హెల్తీగా ఉండవచ్చు. కాబట్టి క్యూర్ కంటే కంట్రోల్ అనేది ముఖ్యం.
1: అంటే ఫుడ్ ద్వారా ఏమైనా రీప్లేస్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందా?
0: డయాబెటీస్ అనుకోండి, మీరు ఫుడ్ తగ్గిస్తే మీ వెయిట్ తగ్గి మీ ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫుడ్. డయాబెటీస్కి ఫుడ్కి రిలేషన్ ఉంది, ఒబిసిటీ ఫుడ్కి రిలేషన్ ఉంది, కానీ థైరాయిడ్కి ఫుడ్కి రిలేషన్ లేదు. ఎందుకంటే ఇది సపరేట్ హార్మోన్, అది సపరేట్ కెమికల్. అది మెటబాలిజంకి సంబంధించిన కెమికల్, మజిల్కి బోన్స్కి సంబంధించిన కెమికల్. సో కాబట్టి ప్రతి కణానికి థైరాయిడ్ హార్మోన్ కావాలి కాబట్టి, సో డైట్తో థైరాయిడ్కి సంబంధం లేదు.
1: థైరాయిడ్ క్యాన్సర్ అని కూడా వింటూ ఉంటాం, ఈ థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఏ సందర్భంలో వస్తాం?
0: చాలామంది పేషెంట్స్కి థైరాయిడ్ నాడ్యూల్స్ వస్తాయి, గొంతు కింద భాగంలో నాడ్యూల్స్ వాయడం జరుగుతుంది. మల్టీ నాడ్యులర్ గైటర్ కానీ థైరాయిడ్ నాడ్యూల్ సింగిల్ నాడ్యూల్ అని అంటాం. ఈ నాడ్యూల్ అనేది ఇక్కడ ఉండటం ద్వారా ఏమవుతుందంటే అది క్యాన్సర్ గడ్డగా మారే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ టెస్ట్, నీడిల్ టెస్ట్ చేయడం ద్వారా అది మంచి గడ్డ చెడ్డగడ్డ అని చూస్తాం. చెడ్డగడ్డలను థైరాయిడ్ క్యాన్సర్స్ అంటారు, మంచి గడ్డలని బినైన్ నాడ్యూల్స్ అంటారు, కొల్లాయిడ్ నాడ్యూల్స్ అంటారు. మంచి గడ్డల్ని ఎవ్రీ ఇయర్ స్కానింగ్ చేసుకుని నీడిల్ టెస్ట్ చేసుకొని ఫాలో అప్ పెట్టుకుంటాం. చెడ్డగడ్డలను మాత్రం వెంటనే మనం ఎండోక్రైన్ సర్జన్కి కానీ థైరాయిడ్ సర్జన్కి పంపించి దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఉన్న క్యాన్సర్లోకెల్లా రిస్క్ లేని కంప్లీట్కి క్యూరబుల్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్. ఎందుకంటే ఇది గొంతు కింద భాగంలో ఉంటుంది, మనకు కనపడుతూ ఉంటుంది, ఏమైనా మార్పులు వస్తే వెంటనే మనం గ్రహించవచ్చు, ఈజీ టు ట్రీట్.
1: రైట్ డాక్టర్ గారు, ఒకసారి థైరాయిడ్ వస్తే ఆపరేషన్ విషయం తీసుకుంటే ఏ సందర్భంలో చేయించుకోవాలి?
0: ముఖ్యంగా థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్నా సరే, నాడ్యూల్ సైజ్ 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండి క్యాన్సర్ చేంజెస్ ఉన్నాయి అని మనకు కానీ టెస్ట్లో తెలిస్తే వాళ్ళకి వెంటనే టోటల్ థైరాయిడెక్టమీ కానీ హెమీ థైరాయిడెక్టమీ హాఫ్ కానీ ఫుల్ కానీ ఆ డెసిషన్ బట్టి తీసుకోవడం జరుగుతుంది. స్కాన్ రిపోర్ట్ని బట్టి ఓన్లీ సైజు పెద్దగా ఉండి నాకు చూడడానికి బాగాలేదు సార్, ఐ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ రిస్క్ క్యాన్సర్ రిస్క్ ఉందన్నప్పుడు మాత్రమే సర్జరీ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ ఫాలోఅప్లో పెట్టుకుంటాం. హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎవరికి ఆపరేషన్ అవసరం లేదు.
1: రైట్ డాక్టర్ గారు, పురుషులతో కంపేర్ చేస్తే మహిళలకు థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? మహిళల నెలసరికి థైరాయిడ్కి ఉండేటువంటి సంబంధం ఏంటి?
0: సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ జీన్స్ ప్రకారం ఏంటంటే మగవాళ్ళలో 40% థైరాయిడ్ సమస్యలు వస్తే లేడీస్లో 60% వస్తాయి. అంటే కొద్దిగా ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ జీన్స్లోనే ఆ బిల్డ్ ఉందన్నమాట థైరాయిడ్కి. సో కాబట్టి ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మగ లేడీస్లో ఎవరైనా వెయిట్ పెరిగినా సరే, నేను చెప్పిన సింప్టమ్స్ ఉన్నా సరే వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి మెన్స్ట్రువేషన్ పీరియడ్లో 14 ఏళ్ళ నుంచి 45 ఏళ్ల మధ్యలో ఎప్పుడు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ వచ్చినా అది హార్మోన్ ప్రాబ్లం కాబట్టి థైరాయిడ్ అనేది కామనెస్ట్ హార్మోన్ అనమాట. పక్క హార్మోన్ డిస్టర్బ్ చేయడానికి ఇది రెడీగా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ ఈజీగా చేయడం ద్వారా ఇదేమన్నా ఆ లేడీస్ హార్మోన్స్ని వాళ్ళ ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ని డిస్టర్బ్ చేస్తుందో తెలియటం ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తే అవి కంట్రోల్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎవరికి వచ్చినా గైనకాలజిస్ట్ ఏం చెప్తారంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోపోవని చెప్పి మా దగ్గరికి పంపిస్తారు. కాబట్టి ఈజీ టు ట్రీట్ థైరాయిడ్ అనమాట.
1: అప్పుడే పుట్టిన పిల్లల విషయం తీసుకుంటే వాళ్ళకు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయిస్తే మంచిదా?
0: సి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పుట్టిన పిల్లలు, నవజాత శిశువు కానీ న్యూ బార్న్ బేబీకి కంపల్సరీ థైరాయిడ్ స్క్రీనింగ్ చేయించాలి. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మన బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంటెలిజెన్స్కి థైరాయిడ్ హార్మోన్ బ్రెయిన్కి అవసరం. ఎవరైతే థైరాయిడ్ హార్మోన్ లేదో వీళ్ళకి మెంటల్ రిటార్డేషన్ వచ్చి లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్ పుట్టిన పిల్లలకి థైరాయిడ్ టెస్ట్ చేయించడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉందనుకోండి 100% హ్యాపీ. ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవటం. కాబట్టి మనం ఏంటంటే ప్రతి పీడియాట్రిషియన్ ఏం చేస్తారంటే పుట్టిన పిల్లలకి 1 వీక్లో థైరాయిడ్ టెస్ట్ చేయడం ద్వారా ఆ హార్మోన్ నార్మల్గా ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది.
1: అంటే ఇది జన్యుపరంగా వచ్చేటువంటి డిసీజ్?
0: కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనేది జన్యుపరంగా వస్తుంది.
1: ఓకే, రైట్ డాక్టర్ గారు. ఇక సోషల్ మీడియాలో రకరకాల మందులు ఉన్నాయని వస్తూ ఉన్నాయి, మరి వీటి వల్ల థైరాయిడ్ తగ్గుతుంది అనేటువంటి ప్రకటనలు కూడా చూస్తున్నాం, ఈ ప్రకటనలు నమ్మవచ్చా?
0: ఆల్టర్నేటివ్ మెడిసిన్, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఆయుర్వేదిక్ హోమియోలో థైరాయిడ్కి మందులు లేవు. నేను కూడా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, ఓన్లీ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం. ఎవరైనా మీకు నీ థైరాయిడ్ ట్యాబ్లెట్ థైరాక్సిన్ కాకుండా వేరేది ఇచ్చి మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ డైరెక్ట్గా మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టే. ఎందుకు? డైరెక్ట్గా మన బాడీకి హార్మోన్ కావాలి, లేని హార్మోన్ మనం బయట నుంచి ఇస్తున్నాం. అది కాకుండా ప్రపంచంలో ఎవరు థైరాయిడ్కి ఇవి తప్ప వేరే మందు లేదు. నేను వేరేది ఇస్తాను సార్, మీ థైరాయిడ్ని రిపేర్ చేస్తాను, మీకు మందు లేకుండా చేస్తున్నాను అన్నారంటే చేస్తామంటే డైరెక్ట్ చీటింగ్ కింద లెక్కది. సో ప్రపంచంలో మన సైన్స్ చాలా డెవలప్ అయింది, మనం 2026లో ఉన్నాం, ఇప్పుడు సైన్స్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం లేని హార్మోన్ బయట నుంచి ఇస్తున్నాం. సో కాబట్టి అక్కడ రిపేర్ అనేది లేదు. సో కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మా దగ్గరికి వచ్చి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు నార్మల్ థైరాయిడ్ రిపోర్ట్ ఉందనుకోండి, ట్యాబ్లెట్ లేకుండా మేము ఎందుకు ఇస్తాం మందులు? నేను నెలకి 20 మందికి బార్డర్లో థైరాయిడ్ వాళ్ళకి యాంటీబాడీస్ చేసి నేనే మందులు ఆపేస్తుంటాను. సో కాబట్టి సే సింపుల్ అనమాట, యాంటీబాడీస్ థైరాయిడ్ యాంటీబాడీస్ చూసుకుంటాం, థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకుంటాం, ఏ రేంజ్లో ఉందో చూసుకొని అవసరమైతేనే మాత్రలు వేసుకుంటాం.
1: రైట్ డాక్టర్ గారు, మరి ఆధునిక పద్ధతులు చాలానే ఉన్నాయి. సో అత్యాధునిక వైద్య సేవలు కానీ క్లినికల్ ట్రయల్స్ కానీ ఏమన్నా థైరాయిడ్ మీద జరుగుతున్నాయా?
0: ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఏంటంటే మనకేంటంటే జెనెటిక్ టెస్ట్లు కూడా కొత్తగా వచ్చాయన్నమాట. సో యాంటీబాడీ టెస్ట్ అని వచ్చాయి. హైపర్ థైరాయిడిజంకి, హైపో థైరాయిడిజం కూడా యాంటీబాడీ టెస్ట్. ఇప్పుడు 1000 రూపాయలకి 2000కి యాంటీబాడీ, టీపీఓ యాంటీబాడీస్, ట్రాబ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఈ అడ్వాన్స్డ్ టెస్ట్లు అందరికీ చేయక్కర్లేదు. సో డబ్బులు వేస్ట్ చేయగలరు. కాబట్టి పేషెంట్ని చూసి అవసరమైతే మేము కూడా చేయించడం జరుగుతుంది. సో కాబట్టి థైరాయిడ్ అనేది చిన్న గ్రంథి అయినా చాలా ఎక్కువ ఇంపాక్ట్ బాడీ మీద ఉంటుంది. మీరు కంపల్సరీగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎండోక్రైనాలజిస్ట్ మాత్రమే కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, క్లారిటీ ఉంటుంది, కాంప్రహెన్సివ్ కేర్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీ డౌట్స్ అన్ని తీర్చుకో.
1: సో డాక్టర్ గారు, చివరిగా మా శ్రోతలకు మీరేమన్నా చెప్పదలిచారా?
0: అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా థైరాయిడ్ అనేది చాలా సింపుల్ అభిద్ది గారు, చిన్న గ్లాండు పెద్ద ఇంపాక్టు. మన అవేర్నెస్ పెంచడం ద్వారా ప్రజల్లో ఈ చిన్న చిన్న అపోహలన్నీ నివృత్తి చేయడం ద్వారా అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మే అంతా వరల్డ్ థైరాయిడ్ అవేర్నెస్ వీక్ మంత్ అంటారు. ఈ మంత్లో మనం థైరాయిడ్ గురించి మనం చెప్పడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళకున్న అపోహలను తొలగించి వాళ్ళ లైఫ్ని మనం హ్యాపీగా ఉంచడానికి కృషి చేయాలి.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు, ఈరోజు స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు థైరాయిడ్ గురించి అవగాహన కల్పించినందుకు. ఇది ఇవాళ కార్యక్రమం.
0: థ్యాంక్
1: కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.
0: థ్యాంక్ యూ.
1: నమస్కారం.
0: థ్యాంక్ యూ. సింహపురి ఎఫ్ఎం శ్రోతలకి నమస్కారం.
2: మీరింతవరకు డాక్టర్ గారి సలహాలు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ఎంవి రామ్మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ అభిదుసేన్, నిర్వహణ శ్రీ తమరావు నాగేశ్వరరావు.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలుగు రాష్ట్రాల నుండి
5: 300కి 300 మార్కులు సాధించిన
6: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
7: మన శ్రీ చైతన్య విద్యార్థి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: ఆకాశవాణి సింహప్రియ కేంద్రం, సమయం 7 గంటలైంది. అలనాటి మధుర గీతం వింటారు. గులేబ కావలి కథా చిత్రం కోసం ఘంటసాల సుశీల్ అల్పించిన గీతం.

0: గులేబా కవలకథ చిత్ర నుంచి ఘంటసాల సుశీల ఆల్పించిన అలనాటి మధుర గీతం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహప్రియపు కేంద్రం, సమయం 7:05 కు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన ప్రతిఫలిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు ప్రకటించింది. భారత అండర్18 పురుషుల హాకీ జట్టు 3వ ఏషియా కప్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్త స్థిరతల మధ్య భారత ఆర్థిక వృద్ధిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు భారత్ ప్రపంచంపై చూపే ప్రభావం గురించి కూడా సభ్యులు తమ అంచనాలను ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS6 ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు తిప్పికొట్టారు. ప్రజారోగ్యం అనేది రాజకీయ వాదోపవాదాలకు వాడుకునేంత చిన్న విషయం కాదని నడ్డా సోషల్ మీడియాలో అన్నారు. కేవలం తమకు నచ్చిన విషయాలను మాత్రమే చదవడం రాజకీయాలకు పనికొస్తుందేమో కానీ వాస్తవాలు మాత్రమే దేశానికి ఉపయోగపడతాయని ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను NFHS6 గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. NFHS3తో NFHS6 డేటాతో పోలుస్తూ గర్భధారణ మొదటి త్రైమాసికంలోనే ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే యాంటీనాటల్ రిజిస్ట్రేషన్ల శాతం 43.9% నుంచి 76.2% పెరిగిందని నడ్డా చెప్పారు. అలాగే ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 38.7% నుంచి 90.6% పెరిగాయని, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు

0: చివరి వ్యక్తి వరకు సేవలను అందించడంపై నిరంతరాయంగా చేసిన పెట్టుబడుల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 డేటా మాత్రం మెరుగైన వైద్య సదుపాయాలు, బలమైన మాతా శిశు సంరక్షణ సేవలు, విస్తృతమైన సామాజిక రక్షణ కీలక సూచీల్లో స్పష్టమైన ప్రగతితో ఒక భిన్నమైన వాస్తవాన్ని చూపుతోందని నడ్డా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్, రజనీష్ అగర్వాల్ ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భోపాల్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్, మంత్రి కైలాష్ విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మందస్సార్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. యువత దేశానికి అతిపెద్ద బలమని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. చట్టపరమైన కొలతలు, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం వంట నూనెల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన కొత్త ప్యాకింగ్ సైజులు ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం పామాయిల్, పమోలిన్, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెలతో సహా ప్రధాన వంట నూనెలన్నిటికీ ప్రామాణికమైన ప్యాక్ పరిమాణాలు నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ప్యాక్ పరిమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి శిషిర్ ఖానాల్తో చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధనం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన భారత నేపాల్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
1: With Nepal, we have an expansive agenda from the development cooperation to people-to-people ties to trade and investment. So all these ties together will be discussed when the two foreign ministers meet. But on our side, we are keen to further strengthen this multifaceted partnership that we have with Nepal.
0: తమ దేశంతో పాటు కువైట్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించిందని, అయితే వాటిని మధ్యలోనే అడ్డుకున్నానని బహ్రెయిన్ తెలియజేసింది. ఈ దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ కోరింది. ఈ దాడులు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే చర్యలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభివర్ణించింది. హోర్ముజ్ జలసంధి గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించిన కొన్ని గంటలకే బహ్రెయిన్, కువైట్ ఈ ప్రకటన చేశాయి. పంజాబ్లో ఈ ఉదయం ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారిపై ఒక వాహనం ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కనీసం 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని. మరణించిన తమ బంధువు అస్థికలను బ్యాస్ నదిలో నిమజ్జనం చేయడానికి బ్యాస్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. ప్రమాదం తీవ్రతకు పలువురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫిరోజ్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

0: మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెరు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రెషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. భారత పురుషుల జట్టు అండర్-18 హాకీ ఏషియా కప్ ను 3వ సారి కైవసం చేసుకుంది. ఈ రోజు కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జపాన్ 4-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరఫున ఆశీష్ పూర్తి హ్యాట్రిక్ గోల్స్ తో రాణించగా కెప్టెన్ కేతన్ కుష్వాహా విజేత జట్టు తరఫున మరొక గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. న్యూ చండీగఢ్ లో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో ఆతిథ్య జట్టును బలమైన స్థితిలో నిలిపారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి త్రుటిలో తన తొలి టెస్ట్ సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాట్అవుట్ గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం 2 వికెట్లు తీసుకున్నారు. జియాపూర్ 1 వికెట్ తీసుకున్నారు. విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రామాణికమైన ప్యాకేజింగ్ నిబంధనలను ప్రకటించింది. భారత్ అండర్-18 పురుషుల హాకీ జట్టు 3వ సారి జపాన్ ఓడించి ఏషియా కప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. పాడి పంటలు

0: వేసవి అపరాల సాగులో తెగుళ్ల యాజమాన్యం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త షేక్ హసీనా బాను గారి ప్రసంగం వింటారు. అంతకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రైతు సోదరి సోదరి మనులకు నమస్కారం. నా పేరు ఎస్కే హసీనా బాను. నేను వ్యవసాయ పరిశోధన స్థానం పొదలకూరులో శాస్త్రవేత్తగా తెగుళ్ల విభాగంలో పనిచేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశము వేసవి అపరాలలో తెగుళ్ల యాజమాన్య పద్ధతులను గురించి మనం మాట్లాడుకుందాము. సో వేసవి కాలంలో వరి కోత తర్వాత మినుములు మరియు పెసలు సాగు రైతులకు అదనపు ఆదాయం అందించే ముఖ్యమైన తక్కువ వ్యవధి పంటలు. అయితే అధిక ఉష్ణోగ్రతలు, తెల్లదోమల వంటి వాటి వల్ల మనకి కొన్ని వైరస్ తెగుళ్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కాకపోతే మనము సమగ్ర వ్యాధి నిర్వహణ పద్ధతులను పాటించడము అత్యవసరము. సో ఈ సమగ్ర నిర్వహణ పద్ధతులను పాటించి మనం ఈ తెగుళ్ల నుంచి మన పంటని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనకి వేసవిలో వచ్చే తెగుళ్లలో మనం చెప్పుకోవాల్సింది పల్లాకు తెగులు. సో ఈ పల్లాకు తెగులు జెమిని వైరస్ వలన కలుగుతుంది. ఈ తెగులును కలుగుజేయు వైరస్ కలుపు మొక్కలు మరియు తెగులు సోకిన ఇతర పంట మొక్కల నుండి తెల్లదోమల ద్వారా మినుము మరియు పెసర పంటలకు వ్యాప్తి చెంది

0: అధిక నష్టం కలుగజేస్తుంది. తెగులు సోకిన మొక్కలలోని ఆకులపై పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కనబడతాయి. అందువలనే దీనికి మొజాయిక్ అనే పేరొచ్చింది. తొలి దశలోనే ఈ తెగులు ఆశించినట్లయితే పైరంతా పసుపు రంగుకు మారిపోయి పూత మరియు పిందె ఏర్పడక అత్యధిక నష్టం కలుగుతుంది. పూత మరియు పిందె దశలో ఈ తెగులు ఆశించినట్లయితే పిందెలు కాయలు పసుపు రంగులోకి మారి వంకరలు తిరిగి తాలుకాయలుగా మారిపోతాయి. కాయ దశలో ఈ తెగులు ఆశించినట్లయితే దిగుబడిలో పెద్దగా నష్టం కలుగునప్పటికీ గింజలు పసుపు రంగుకు మారి నాణ్యత తగ్గడానికి అవకాశముంది. తరువాత పల్లాకు తెగులు తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన మరొక వైరస్ తెగులు ఏంటంటే ఆకుమాడు లేదా తలమాడు తెగులు అంటారు, లేదా ఈ తెగులని మువ్వకొళ్ళు తెగులు అని కూడా పిలుస్తారు. ఈ వైరస్ తెగులు ఉధృతి వర్షాభావ పరిస్థితులలో ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరే మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల అంచులు వెనుకకి ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారిపోతాయి. ఆకుల అడుగు భాగంలోని ఈనెలు రక్తవర్ణంను పోలి ఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడిపోయి గిరసబారి మొక్కలు ఎండిపోతాయి. పైరు ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి తలలు మాడిపోయి అతి తక్కువ కాపు ఉంటుంది. తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన తామర పురుగులను నివారించుకుంటే గనుక మనం ఈ తెగులని కొంతవరకు నివారించవచ్చు. అలాగే ఈ ఆకుముడత తెగులు తర్వాత మరొక తెగులు కూడా మన పెసర మరియు మినుమని మీద దాడి చేస్తాయి. అసలు ఆ తెగులు సీతాఫలం తెగులు. ఈ తెగులుకి ఇంకొక పేరు కూడా ఉంది, అది బొబ్బర తెగులు. ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా ఒక మొక్క నుండి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల కాడలు మరియు ఆకులు పెద్దవిగా అయ్యి ఆకుపై ఉబ్బెత్తుగా అయ్యి ముడతలు పడి సీతాఫలం కాయలాగా కనబడుతుంది. మరియు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారుతాయి. ఈ తెగులు సోకిన మొక్కలలో పూత పిందె అభివృద్ధి చెందక కాయలు ఏర్పడవు. ఈ తెగులు 70% వరకు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కనుక తెగులు సోకని పంట నుండి విత్తనం సేకరించుకోవాలి. అలాగే తెగులు వ్యాప్తికి కారణమైన పేనుబంక పురుగులను నివారించుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి రైతు సోదరుల పొలాల్లో కనిపించే వైరస్ తెగులలో ముఖ్యంగా మనకి బొబ్బర తెగులు కనబడుతుంది. ఈ మధ్య కాలంలో రైతులందరూ కూడా చాలా వరకు వ్యాధి నిరోధక రకాలనే వాడుతున్నారు. అందువలన ఏమవుతుందంటే మనకి ఎక్కువగా పల్లాకు తెగులు అంత కనిపించట్లేదు, కానీ ఇప్పుడు ఈ కాలంలో ఈ సీతాఫలం తెగులే నష్టాన్ని కలుగు చేస్తుంది. సో ఎప్పుడైనా కూడా వైరస్ తెగుళ్ళని మనం కంట్రోల్ చేయడానికి ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఈ వైరస్ తెగుల్ని మనం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనం సమగ్ర యాజమాన్య పద్ధతులని అవలంబించాలి. సో ఈ వైరస్ తెగుళ్ళు తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగుల ద్వారా, అలాగే కలుపు మొక్కల నుండి పంట మొక్కలకు, పంటలో ఒక మొక్క నుండి ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ల నిర్మూలనకు ఎలాంటి క్రిమిసంహారక మందులు లేవు కాబట్టి తెగులు వ్యాప్తి చెందే కారకాలైనటువంటి తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగులను అరికట్టడం ద్వారా మాత్రమే ఈ తెగుళ్లను నివారించగలము. మొదటగా మనం చేయవలసింది ఏవైతే ఈ వైరస్ తెగుళ్లు ఉన్నాయో ఆ తెగుళ్లను తట్టుకునే రకాలను మనం సాగు కోసం ఎంపిక చేసుకోవాలి. పెసర గనక మనం సాగు చేసుకునే పని అయితే ఈ LGG 460, LGG 407, IPM 2-14 మరియు WGG 42, అలాగే మనం ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని లామ్ పరిశోధనా స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాలను విడుదల చేస్తూ ఉంటారు. ఈ పల్లాకు తెగులను తట్టుకునే రకాలను అక్కడి నుంచి సమాచారాన్ని పొంది కూడా మీరు కొత్త రకాలను కూడా సాగు చేయొచ్చు. అలాగే మినుమలో కనుక అయితే LBG 752, PU 31, TBG 104, T9 మరియు GBG 1 రకాలను సాగు చేసుకోవాలి. మరియు ఇంకా కొత్త రకాలు కూడా లామ్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనవి, అక్కడ సమాచారాన్ని తెలుసుకొని కొత్త వెరైటీస్ ని మనం సాగు చేసుకోవచ్చు. పల్లాకు తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకున్న తరువాత మనం చేయవలసిన పని విత్తన శుద్ధి. పంట విత్తుకునే 24 నుంచి 43 గంటల ముందుగా 1 కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనగా 1 కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ 70 WS మందును లేదా 2.5 గ్రాముల కార్బండిజం లేదా మ్యాంకోజబ్ ని 1 కేజీ విత్తనానికి కలిపి పట్టించి మనం గనుక విత్తన శుద్ధి చేసినట్లయితే తొలి దశలో వైరస్ తెగుళ్లను వ్యాపింపజేయు, రసం పీల్చు పురుగులు మరియు వేరుకుళ్ళు తెగుళ్ల బారి నుండి పంటను కాపాడవచ్చు. వైరస్ తెగుళ్ల నివారణకు అయితే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అలాగే తరువాత మనం పంట విత్తుకునే సమయంలో పొలం చుట్టూ 4 వరుసలలో మనకి ఏది కుదిరితే అదే అండి, మొక్కజొన్న లేకపోతే జొన్న లేకపోతే సజ్జ, ఈ 3 పంటలను కన విత్తుకున్నట్లయితే పంట చుట్టూ విత్తుకున్నట్లయితే గనుక పక్క పొలాల నుంచి వచ్చే తెల్లదోమలు, తామర పురుగులు లేదా పేనుబంక పురుగులను మన పొలంలోకి రాకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే మనం ఇందాకే చెప్పుకున్నాము, కలుపు మొక్కలు గాన ఈ వ్యాధికి గురి అయితే ఆ మొక్క నుంచి మన పంట మొక్కలకి వస్తాయి అనుకున్నాం కాబట్టి, సో పొలంలోనూ గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. గట్ల మీద కలుపు మొక్కలను, ఇతర రకాల పంట మొక్కలను గమనిస్తూ వైరస్ తెగుళ్లు సోకిన కలుపు మొక్కలను లేదా పిల్లి పెసర వంటి ఇతర మొక్కలు ఏదన్నా ఉంటే వాటిని మనం పీకే తగలబెట్టడం చాలా ఉత్తమమైన పని. అలాగే పొలంలో తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి మనం నాశనం చేయాలి. తర్వాత మనం తీసుకోవాల్సిన చర్య ఏంటంటే 1 ఎకరాలో అక్కడక్కడా తెల్లదోమకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు లేదా రేకులను గాని లేదా పల్లాలను గాని, తామర పురుగులకైతే 20 నీలిరంగు జిగురు అట్టలను ఉంచడం ద్వారా ఆయా పురుగుల ఉనికిని మరియు ఉధృతిని మనం అంచనా వేసుకోవచ్చు. అంతేగాక తెల్లదోమ మరియు తామర పురుగులు అట్టలకు అంటుకోవడం ద్వారా కొంతవరకు నివారించబడతాయి. కానీ పల్లాకు తెగులు వ్యాప్తికి 1 లేక 2 తెల్లదోమలున్నా సరిపోతుంది కాబట్టి తెల్లదోమ కనిపించిన వెంటనే పురుగు మందులు పిచికారీ చేసినట్లయితే పల్లాకు తెగులు బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. అలాగే విత్తిన 15 లేదా 20 రోజులకు ఒకసారి 1 లీటర్ నీటికి 5 ml వేప నూనెను కలిపి లేదా వేపగింజల కషాయం గాని మనం పిచికారీ చేసుకున్నట్లయితే పంటను రసం పీల్చే పురుగులు ఆశించకుండా కాపాడుకోవచ్చు. అంతేగాక అప్పటికే పంటలో ఉన్న రసం పీల్చే పురుగుల గుడ్లను మరియు పిల్ల పురుగులను కూడా నాశనం చేసినట్లు అవుతుంది. సో వేప నూనె మనం స్ప్రే చేసుకోవడం వల్ల మనకి 3 రకాలైన ఉపయోగాలున్నాయి. అలాగే ఈ తెల్లదోమ నివారణకు ఈ కీటకనాశుల్ని కూడా మనం స్ప్రే చేయొచ్చు. సో ముఖ్యంగా ట్రయాజోఫాస్ 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్లు లేక అసిఫేట్ 1 గ్రాము లేక ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేక అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేక థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేక మోనోక్రోటోఫాస్ 1.6 ml 1 లీటర్ నీటికి లేదా డైమిథోయేట్ 2 ml 1 లీటర్ నీటికి లేదా మిథైల్ డైమిటాన్ 2 ml 1 లీటర్ నీటికి వీటిలో ఏదైనా ఒక దానిని కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా తెల్లదోమ ఉధృతిని బట్టి మందును మార్చి మార్చి 10 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. అలాగే తామర పులుగుల నివారణకైతే అసిఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి తామర పురుగుల ఉధృతిని బట్టి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. పైరు పూత దశలో ఉన్నప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ అనే మందును 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తామర పురుగులతో పాటు మారుకా మచ్చల పురుగును కూడా నివారించుకోవచ్చు. అలాగే పేనుబంక పురుగు నివారణకు అసిఫేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పేనుబంక ఉధృతిని బట్టి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. ఈ విధంగా మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా వైరస్ తెగుళ్లను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎప్పుడు కూడా నేను రైతు సోదరులకి చేసుకుంటున్న విన్నపం ఏమిటంటే, మనము పురుగు గాని తెగులు గాని కనిపించిన వెంటనే కీటకనాశనుల జోలికి వెళ్లకుండా వీటిని మనం ఇతర పద్ధతుల ద్వారా ఎలా నివారించుకోవచ్చు అనే వాటి మీద కూడా మనం దృష్టి సారించాలి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనం ఏ విధంగా అనారోగ్యం పాలవుతున్నాము అంటే దానికి ముఖ్య కారణం మనం పంటలలో వాడే ఈ క్రిమి కీటక నాశకాలు మరియు అధిక మోతాదుల్లో వాడుతున్న ఏవైతే ఎరువులు ఉన్నాయో వీటి వలన మనం మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. కాబట్టి మనం తినే ఫుడ్ లో క్వాలిటీ ఉండాలి అని అంటే మనం ఎక్కువగా కీటకనాశులనే కాకుండా ఇతర పద్ధతులని కూడా మనము అవలంబించుకుంటే మన పంటలో నాణ్యత అలాగే మన ఆరోగ్య నాణ్యతను కూడా మనం పెంచుకోవచ్చు. వేసవిలో వచ్చే ముఖ్యంగా వచ్చే వైరస్ తెగుళ్లు మరియు వాటి యాజమాన్య పద్ధతులు, మామూలుగా వరి మాగాణులలో అయితే బంగారు తీగ అనేది కూడా మనకి ముఖ్యంగా వస్తూ ఉంటుంది. ఇదేంటంటే బంగారు రంగు గల సన్నని తీగ పైరుపై వ్యాపించి మొక్కల నుండి రసం పీలుస్తుంది. దీని వలన పైరు ఎదగక క్షీణించిపోతుంది. బంగారు తీగ మొలవకుండా ఎకరానికి 1 లీటరు పెండి మెతాలిన్ను 20 నుంచి 20 కేజీల ఇసుకలో కలిపి పనులు తీసిన రోజున పొలంలో చల్లి 200 లీటర్ల నీటిని ఎకరానికి సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల 70% వరకు బంగారు తీగ మొలవకుండా చేసుకోవచ్చు. ఈ తీగ పైరుపై కనిపించిన వెంటనే తీగ వ్యాపించిన మొక్కతో పాటు పీకి కాల్చేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉన్న చోట పైరు 20 రోజులప్పుడు ఇమాజితాపేర్ ఇది మీకు పర్ష్యూట్ అనే దొరుకుతుంది. ఈ కలుపు మందును ఎకరాకు 200 ml చొప్పున పిచికారీ చేసి 5 నుంచి 7 రోజులు లోపల పైరుపై 1% యూరియాను పిచికారీ చేస్తే గనుక బంగారు తీగను మనం కంట్రోల్ చేయొచ్చు. మనం కొంచెం అశ్రద్ధ చేస్తే మాత్రం ఇది పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి సంవత్సరం పొలంలో కనిపించి పైరుని నష్టపరుస్తుంది. కావున మనం దీన్ని అశ్రద్ధ చేయకుండా ముందుగానే జాగ్రత్త పడి ఈ బంగారు తీగని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. బంగారు తీగ అన్ని దగ్గర రాదు. ఎక్కడైతే వరి మాగాణుల్లో మనం సాగు చేస్తామో అక్కడ ఈ సమస్యని మనం ఎదుర్కొంటున్నాము. వీటితో పాటు కొన్ని కొన్ని సార్లు మనకి ఎండు తెగులు అనే తెగులు కూడా వేసవిలో సాగు చేసే అపరాల్లో మనం గమనిస్తూ ఉంటాము. ఈ తెగులు ఆశించిన మొక్కలు అనేటివి వడలిపోయి ఎండిపోతాయి. దీనివల్ల పంటకు అధికంగా నష్టం కలుగుతుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. కనుక పైరుపై మందులను వాడి నివారించుట లాభసాటి కాదు. ఎక్కువగా మనం బుట్ట మినుము, LBG 402, LBG 611, LBG 22, LBG 648, LBG 685, LBG 752, LBG 787 ఈ రకాలకు ఈ తెగుళ్లను తట్టుకునే శక్తి ఉంటుంది. ఒకే పైరు సంవత్సరాల తరబడి ఒకే పొలంలో వేస్తే గనక మనకి ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పొలంలో నీరు నిల్వ ఉంటే కూడా ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం నివారించుకోవాలంటే ఎండాకాలంలో లోతు దుక్కుల్ని గాన చేయడం వల్ల ఏవైతే భూమిలో శిలీంధ్ర సిద్ధ బీజాలు ఉన్నాయో అవి నశించిపోతాయి. అలాగే పైరు విత్తుకునే ముందు తప్పనిసరిగా మనం కార్బండిజం గాని మ్యాంకోజెబ్ గాని పట్టించుకోవాలి. లేదా కీటకనాశనం వద్దు లేదా శిలీంధ్ర నాశనం వద్దు అనుకుంటే గనక మన అందరికీ ట్రైకోడర్మా విరిడే వినే ఉంటారు కాబట్టి ట్రైకోడర్మాతో కూడా మనం విత్తన శుద్ధిని చేసుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా మందుని 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ తెగుల్ని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఈ ట్రైకోడర్మా విరిడేని 80 కేజీల చివికిన పశువుల ఎరువు ప్లస్ 20 కిలోల వేప పిండితో కాన కలిపి ట్రైకోడర్మా విరిడి శిలీంధ్రాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఇలా అభివృద్ధి పరచుకున్న ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని మనము విత్తే సమయంలో భూమిలో గన కలియదున్నితే ఈ వెండి తెగులను మనం సమర్థవంతంగా నివారించవచ్చు. సో ఇది ఎలా అంటే మరొకసారి మీకు చెప్తున్నానండి, 20 కేజీలు చివికిన పశువుల ఎరువు మరియు 20 కేజీల వేపపిండి, 80 కిలోల చివికిన పశువుల ఎరువు మరియు 2 కిలోల ట్రైకోడెర్మా విరిడే జీవ శిలీంద్రాన్ని కలుపుకొని దాంట్లో మనం అభివృద్ధి పరుచుకోవాలి. ఇది కలుపుకున్నప్పుడు తేమ అంటే నీడగా ఉన్న ప్రదేశంలోనే మనం దీన్ని అభివృద్ధి పరచాలి, ఎండ ఉన్న తగిలే ప్రదేశంలో ఉంచకూడదు పశువుల ఎరువుని. అలాగే మనం వాటి మీద గోతం పట్టలు కప్పేసి వాటర్ చల్లుతూ ఉంటే గనుక ఆ శిలీంద్రం అనేది ఆ పశువుల ఎరువులో అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందిన శిలీంద్రాన్ని పొలంలో వేసుకున్నట్లయితే గనుక ఈ ఎండు తెగులు భూమి ద్వారా వచ్చే ఆ శిలీంద్రాల ద్వారా కలిగే తెగుళ్ళని మనం తగ్గించుకోవచ్చు. సో ఇవే కాక మనకి ఈ అపరాలలో ముఖ్యంగా మినుము పెసరలో బూడిద తెగులు, సెర్కోస్పొర ఆకుమచ్చ తెగులు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, అలాగే కొరినోస్పొర ఆకుమచ్చ తెగులు, ఇవి కూడా శిలీంద్రాల వల్ల కలిగే తెగుళ్ళు మనకి వస్తుంటాయి. కానీ ఇవి ఎక్కువ వేసవిలో మనకి అంత నష్టాన్ని కలుగజేయవు అండ్ మనకి కనబడవు కూడా. ఇవి ఎక్కువగా మనకి రబీ సాగులో నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి కోసం మనం ఏవైతే మనం వాడుతున్నామో లైక్ రెగ్యులర్ ఫంగిసైడ్స్ కార్బండిజం గాని, ప్రొపికొనజోల్ గాని, కెరాథేన్ గాని ఇలాంటి మందుల్ని మనము స్ప్రే చేసి వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి ఏవైతే ఈ బూడిద తెగులు, ఈ సెక్కోస్పొర ఆకుమచ్చ తెగులు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, కొరినోస్పొర ఆకుమచ్చ తెగులు ఉన్నాయో మనకి వేసవిలో వచ్చే అపరాలలో అంత ప్రమాదాన్ని ఏం కలిగించవు అండ్ ఇవి మనకి వేసవి అపరాలలో కనబడవు కూడా. సో మనమైతే ఏదైతే చెప్పుకున్నామో సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి వేసవిలో వచ్చే మీ పంటని రక్షించుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.
1: మీరింతవరకు వేసవి అపరాల సాగులో తెగుల యాజమాన్యం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త షేక్ హసీనా బాను గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: పాడి పంటల కార్యక్రమంలో చివరగా పొలం కౌలు ఉంటారు.
4: నేల సారాన్ని పెంచే బయోచార్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నూతన సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా పంటల సాగులో అనేక రకాల కలుపు మందులు, సస్యరక్షణ మందులు విచక్షణారహితంగా చల్లడం వల్ల పర్యావరణం కలుషితమవుతుంది. ఈ విషపూరిత రసాయనాలు మట్టిలో కలిసిపోయి నేల నిస్సారమవుతుంది. రసాయనిక మందులు పంటలపై చల్లినప్పుడు కొంతవరకే పురుగులు, తెగుళ్లు, కలుపు నివారణకు ఉపయోగపడి మిగిలినవి నేలలో, గాలిలో, నీటితో కలిసి మానవాళి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రియ మార్గంపై మన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేంద్రియ పద్ధతులను పాటించి వ్యవసాయం గనక చేసినట్లయితే నేలను, మట్టిని సుసంపన్నం చేసుకుని సంరక్షించుకుని భావితరాలకు అందించవచ్చు. ప్రకృతి వ్యవసాయం అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంచగవ్య వంటివి మాత్రమే కాదు. ప్రకృతి నుంచి లభించే వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ పద్ధతుల్లో పోషకాలు అందించేలా మార్చుకోవాలి. నేలలో ఉండే సూక్ష్మ స్థూల పోషకాలను మొక్కకు సరఫరా చేయడంలో, నేలకు అవసరమైన మేలు చేసే సూక్ష్మ జీవులు పెంపుదలలో, వేస్ట్ టు వెల్త్ లో భాగంగా మనం బయోచార్ ను ఉపయోగించి నేలను సంరక్షించుకోవచ్చు. అసలు ఈ బయోచార్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, బయోచార్ అనేది అనేక వ్యవసాయ ప్రక్రియలలో ఉపయోగించే బొగ్గు మట్టి పదార్థం. దీనిని వ్యవసాయ వ్యర్థాల నుంచి బొగ్గును తయారు చేసుకుని తిరిగి మళ్లీ పొలంలో వెదజల్లుకోవాలి. తక్కువ ఖర్చుతో భూసారాన్ని పెంచుకోవడానికి ఇది ఒక చవకైన మార్గం. బయోచార్ను పంట భూములకు అందించడం వల్ల ఎక్కువ పోషకాలను మట్టిలోనే ఉంచి భూగర్భ జలాల కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. అధిక కార్బన్ కలిగిన ఘన వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసుకున్న బయోచార్ ఉత్తమ బల్కింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. ఇది పశువుల ఎరువుల్లో ఉండే నైట్రైన్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సాయపడుతుంది. బయోచార్ను వాణిజ్యపరంగా అనేక ఆధునిక పద్ధతుల ద్వారా తయారు చేస్తున్నారు. కానీ రైతులు తమ పొలంలోనే వ్యవసాయ వ్యర్థాలు, పంట కోతల తర్వాత వచ్చే వ్యర్థాలైన అరటి కాండాలు, ఎండిపోయిన కొమ్మలు, కత్తిరింపులు చేసినప్పుడు వచ్చే వ్యర్థాలు, రాలిన ఆకులు వంటివి ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతోనే బయోచార్ను తయారు చేసుకోవచ్చు. బయోచార్ను తయారు చేసుకునే ముందు కొన్ని సూత్రాలను అనుసరించాలి. మొదటిగా, నీడ ఉండే ప్రాంతంలో 4-6 అడుగుల లోతు, 4-6 అడుగుల పొడవు వెడల్పు గల గుంతలను త్రవ్వుకోవాలి. తరువాత దగ్గరలో నీటి సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. గుంతకు పై భాగంలో కప్పడానికి రేకును ఏర్పాటు చేసుకోవాలి. బయోచార్ను నిల్వ ఉంచడానికి గోనె సంచులను ఉపయోగించాలి. పెద్దగా ఉండే వ్యర్థ పదార్థాలను అనుకూలమైనంత ముక్కలుగా కత్తిరించుకోవాలి. బయోచార్ను తయారు చేసే విషయానికి వస్తే, ముందుగా ఏర్పాటు చేసుకున్న గుంతలో అడుగు భాగంలో ఒక మందపాటి రేకును అమర్చుకోవాలి. దానిపై సేకరించిన వ్యర్థాలను సుమారుగా ఒకే పొడవు వెడల్పు కలిగిన వాటిని ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి. చివరిగా పై భాగంలో మందపాటి అంటే 6 అడుగు మందంలో ఎండుటాకులను లేదా ఎండుగడ్డిని పరచాలి. చివరిగా అక్కడక్కడ పై భాగంలో మంట వెలిగించి రేకుతో కప్పుకోవాలి. రేకుకు ఒక భాగంలో పొగ పోవడానికి రంధ్రం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా 1-2 గంటల పాటు మండించిన తర్వాత నీటితో మంటలను ఆర్పివేయాలి. చల్లబడిన బయోచార్ను గోనె సంచుల్లో నింపుకొని నీడ ఉండే ప్రాంతంలో నిల్వ చేసుకోవాలి. 2 రోజులకు ఒకసారి నిల్వ చేసుకున్న బయోచార్పై నీటిని చల్లుకోవాలి. బయోచార్ను ఎరువులు కలిపే ముందు చిన్న చిన్న ముక్కలుగా లేదా పొడిగా తయారు చేసుకుని దానికి బెల్లం, మొలాసిస్ లేదా చక్కెర వంటి పదార్థాలను కలుపుకోవాలి. బయోచార్ను తయారు చేసుకోవడానికి సుమారుగా 10-15 రోజుల వ్యవధి అవసరమవుతుంది. బయోచార్ ఎరువు తయారీకి బయోచార్ 48%, పశువుల ఎరువు 48%, పుట్ట మన్ను 3-4% భాగాలుగా కలుపుకోవాలి. కలిపిన మిశ్రమానికి తగినంత తేమ శాతాన్ని చేర్చడానికి 100 లీటర్ల నీటిలో 1 కిలో బెల్లం వేసి కలుపుకుని మిశ్రమంపై చల్లుకోవాలి. ప్రతి 1000 కిలోల బయోచార్ ఎరువు తయారీకి దాదాపు 1 కిలో బెల్లం అవసరమవుతుంది. బెల్లం గనక అందుబాటులో లేకపోయినట్లయితే మొలాసిస్ లేదా చక్కెర వంటి పులియబెట్టిన పదార్థాలను ఉపయోగించవచ్చు. ఈ పదార్థాలను కలపడం వల్ల బయోచార్ ఎరువుల్లో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధికి సహాయపడతాయి. బయోచార్ ఎరువు ఉష్ణోగ్రతను 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంచేందుకు తరచుగా నీటిని చల్లడం లేదా మందపాటి గోనె సంచులను ఎండుగడ్డిని కప్పడం వంటివి చేయాలి. బయోచార్ సామర్థ్యాన్ని పరీక్షించే విషయానికి వస్తే, బయోచార్ ఎరువు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ముందుగా తయారు చేసుకున్న బయోచార్ను కొంత తీసుకుని 1 గ్లాసు నీటిలో వేసి 2 గంటల పాటు పరీక్షగా గమనించాలి. 95% కంటే ఎక్కువ భాగం నీటిలో గనక మునిగినట్లయితే ఆ బయోచార్ ఎరువు మిశ్రమం మంచి సామర్థ్యం కలిగిందని చెప్పవచ్చు. ఇటీవల వాణిజ్యపరంగా బయోచార్ ఎరువుతో పాటు బయో ఏజెంట్లైన రైజోబియం, అజటోబాక్టర్, మైకోరైజా, ట్రైకోడెర్మా, సూడోమోనాసిస్, బాసిల్లస్ వంటి ఉపయోగకరమైన సూక్ష్మజీవులను కలుపుతున్నారు. బయోచార్ ఉపయోగించడం వల్ల నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల నుంచి పంట మొక్కలను రక్షించుకోవచ్చని ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది. బయోచార్ ఉపయోగాల విషయానికి వస్తే, బయోచార్ అనేది ఒక సేంద్రియ ఎరువు. ఇది నేలలోని పోషకాలను మెరుగుపరచడమే కాకుండా పోషకాలు నేల లోపలి పొరల్లోకి వెళ్లి నష్టపోవడాన్ని అంటే లీచింగ్ను నిరోధిస్తుంది. నేలలో కలిగే పోషకాలను నిలుపుకుని నీటి కాలుష్యాన్ని, నేల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి బయోచార్ ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగిస్తే ఒకసారి అందించిన ఎరువులు 8 నెలల పాటు పోషకాలు మొక్కలకు అందిస్తుంది. భారీ లోహాల కాలుష్యంతో నిస్సారమవుతున్న భూములను బాగు చేయడానికి బయోచార్ను తరచుగా ఉపయోగించుకోవాలి. బయోచార్ పంట ఉత్పత్తికి ఆటంకం కలిగించే నేల ఆమ్లాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బయోచార్ దాని పోరస్ స్వభావం కారణంగా నీటిని నిలుపుకుని మట్టిలో నివసించే ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు పోషకాలను, తేమను అందిస్తుంది. నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను కూడా నివారించడంలో బయోచార్ తోడ్పడుతుంది. నీడ కలిగిన ప్రదేశాల్లో మాత్రమే బయోచార్ను నిల్వ చేసుకోవాలి. పొలంలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంటలకు దీన్ని అందించాలి. బయోచార్ను మన దేశంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. అలాగే బయోచార్తో పాటు కొన్ని రకాల ఉత్పత్తులు, వర్మి కంపోస్ట్ ప్లస్ బయోచార్, ఎరువులు ప్లస్ బయోచార్, మైకోరైజా ప్లస్ బయోచార్ వంటివి తయారు చేస్తున్నారు. వీటి ధర తక్కువగా ఉండడం వల్ల పంట ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది.

అందువల్ల రైతులు తమ పొలం వద్దనే వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసుకోవాలి. దీనిని 1 కిలో నుంచి 2 కిలోల వరకు పండ్ల మొక్కలకు అందించవచ్చు. 2 నుంచి 4 టన్నుల బయోచార్ ఎరువును 1 ఎకరాకు అందించవచ్చు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపుర యుఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45 అయింది. చిత్రసీమ స్నేహితుల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆల్పించిన గీతం. అంతకన్నా ముందు ఓ ప్రకటన ఉంటారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత వింటారు అల్లుడు గారు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిగితలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలైంది. హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. చాలామంది శ్రోతలు వారికి నచ్చిన పాటలు కోరుతూ ఉన్నారు. ఓకే, ముందుగా మెసేజ్ ఎక్కడి నుంచి అంటే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకటభవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ రేవతి, నిత్య కౌశిక్, అలానే మా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం పుష్పక విమానం చిత్త నుంచి పాటను కోరుతున్నారు. ఓకే, ఈ చిత్రం మన దగ్గర అందుబాటులో లేదు కాబట్టి అనుమయ్య చిత్త నుంచి పాటను వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో అభిరుచి కార్యక్రమంలో మరో మెసేజ్ చూద్దాం. కోవూరు నుంచి ఇస్మాయిల్, ఎస్ఎంఎస్ సర్దార్, జాకీర్ భాయ్ అలానే వీరి మిత్ర బృందంతా కోరుతున్నారు మాకోసం ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు.

హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో తర్వాత మరో మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలింపోలయ్య. వీరు కోరుతున్నారు ఈరోజు రాక్షసుడు చిత్తు నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించినట్టు మెసేజ్ చేశారు. అలానే మా స్నేహితులందరి కోసం కూడా ఈ పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు.

కార్యక్రమంలో మరో మెసేజ్ చూద్దాం. దేశోద్ధారకుడు చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత.

కార్యక్రమంలో చివరిగా మరో పాట విందాం. గుంటూరు జిల్లా దాసరపల్లి నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవ్ రెడ్డి, రిషికేష్ రెడ్డి, సావిత్రి, అలానే వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. పసివాడి ప్రాణం చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. అయితే ఈ పాట వినే ముందుగా మరికొంతమంది శ్రోతలు కూడా మెసేజ్ చేసి ఉన్నారు, కానీ సమయభావం వల్ల వీరు కోరిన పాటలు వినిపించలేకపోతున్నాం. ఒకసారి ఎవరెవరు ఏ పాటలు కోరారు చూద్దాం. నువ్వు నాకు నచ్చావు చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. అలానే కరీంనగర్ జిల్లా అమర్ గుర్తు నుంచి బొమ్మిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్, శ్రీనివాస్, పున్న, వెంకటేశం వీరంతా కోరుతున్నారు. అన్నాల రాముడు చిత్త నుంచి పాట కావాలంటూ. ఓకే, మరో మెసేజ్ అక్కడి నుంచి పుట్టపాకు నుంచి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ వీరు కోరుతున్నారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ. అలానే తెలంగాణ కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, మహమ్మద్ ఇష్రతుల్లా, మహమ్మద్ ఇబాదతుల్లా వీరంతా కోరుతున్నారు మా కోసం ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. అలానే గులేబాగ్ కావలకతా చిత్త నుంచి ఓకే ఈ పాట కోరారు, వినిపించినందుకు ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే జరిపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి కోరుతున్నారు స్నేహానికి సంబంధించి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించిన అంటూ. అలానే పుట్టపాకు నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాలు, చంద్రశేఖర్, శ్రీకాంత్ వీరు మెసేజ్ చేశారు. అడవి రాముడు చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. తర్వాత గుడ్ ఈవినింగ్ మా కోసం వసంతం చిత్ర నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు హైదరాబాద్ బిఎన్రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. వర్షం చిత్ర నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు లక్ష్మీ, విశాల్ వీరు విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. అలానే మూసాపేట మహమూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనరసింహ, సక్కుబాయ్, యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా వీరంతా కోరుతున్నారు జమిని చిత్త నుంచి పాట కావాలంటూ. ఓకే, మరో మెసేజ్ వచ్చింది, ఇది ఎక్కడి నుంచి అంటే సోగ్గాడు చిత్త నుంచి పాటను కోరుతున్నారు. వీరు ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సీఎన, నాగటి పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, అభిజాన్, అవియా. తర్వాత మెసేజ్ వచ్చింది బ్రహ్మయ్య కర్నూలు నుంచి కోరుతున్నారు తల్ల పెళ్ళమ్మ చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విషయపట్నం నుంచి మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి నెల్లూరు జిల్లా సంగమంలో జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప, వెంకట కుమార్, మస్తానయ్య, కుమారి, సంపూర్ణమ్మ, వెంకటవనమ్మ, మౌనిక, అంజీ వీరంతా కోరుతున్నారు భర్త మహాశీలకు విజ్ఞప్తి చిత్త నుంచి పాట కావాలంటూ. ఓకే, మరో మెసేజ్ ఎక్కడి నుంచి అంటే అల్లరి రాముడు చిత్త నుంచి పాటను వినిపించడం ఏంటో కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ్ నుంచి మహమ్మద్ జనుద్దీన్, స్నేహబాను జనుద్దీన్, ఆబేదాయేష. అలానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెదాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు తిరుమూర్తుల గుప్త, గొల్లపూడు నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడు సూర్యభార్గ వీరంతా కోరుతున్నారు ఈ చిత్రం అంటే నువ్వు లేక నేను లేను ఈ చిత్రం నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. తర్వాత మరో మెసేజ్ అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీనాథ్, రవలి, రామకృష్ణ, విహాష్, విద్వాన్ వీరంతా మెహబూబ్ నగర్ నుంచి కోరుతున్నారు. ఓకే, మరో మెసేజ్ కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా నల్గొండ నుంచి సందీప్, మమత, అక్షయ వీరు మా కోసం ఏదో ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. ఓకే, మరో మెసేజ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవిందరావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మోతీబాయ్ వీరంతా కోరుతున్నారు పోక్రి చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేస్తున్నారు. అయితే సమయభావం వల్ల వీరు కొన్ని పాటలు వినిపించలేకపోతున్నాం. చివరిగా పసివాడి ప్రాణం చిత్త నుంచి పాటను పెట్టారు.

0: நிதை கதவுல அண்டித்தனை
1: சின்ன குத்தேனை கை கசி கசி கவிந்த

మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 నిమిషాలకు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో వార్తలు, విజయవాడ కేంద్రం చర్యలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్ నేపాల్ అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు విస్తరణ వేగంగా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి PMEAC సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన వివిధ వ్యూహాలు, చర్యలపై ఈ భేటీలో చర్చించారు. దీంతోపాటు దేశంలో వ్యాపార సానుకూల వాతావరణాన్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన పలు సంస్కరణలపై చర్చించారు. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు పడుతుందనే అంశంపై సలహా మండలి సభ్యులు తమ అంచనాలను ప్రధానికి వివరించారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ దేశ ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాధాన్యతలకు సంబంధించిన విస్తృతమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిశ్చితి, అస్థిరత ఎదుర్కొంటున్న వేళ భారత్ మాత్రం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% స్థూల దేశీయోత్పత్తి GDP వృద్ధి రేటును నమోదు చేయడం విశేషమన్నారు. గత 12 ఏళ్లుగా దేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేసేందుకు తీసుకున్న పటిష్ట చర్యల వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థ అంతర్గత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వృద్ధితో పాటు స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, పర్యావరణ హిత ప్రగతి, అంతర్జాతీయ విశ్వసనీయతలను అందిపుంచుకుందని కొనియాడారు. సుదీర్ఘమైన, విశేషమైన అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్ నేపాల్ దేశాలు అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. కష్ట సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు. 3 రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్తో జైశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నేపాల్ ప్రభుత్వ ఆకాంక్షలకు భారతదేశం తన పొరుగు దేశాల ప్రయోజనాల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఎంతో సారూప్యత ఉందని అన్నారు.
1: India and Nepal, we of course share a very special relationship, one which is built on a strong foundation of vibrant people-to-people ties, cross-border connect and shared cultural and religious traditions. It is anchored by shared trust, goodwill and mutual benefit, and our bilateral ties have steadily developed in areas like trade, commerce, investments, energy, development cooperation, education, disaster response and culture. In newer domains like startups, AI, information technology, renewable energy and others.
0: నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ, నేపాల్కు భారతదేశమే అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, తమ దేశ దౌత్య విధానాల్లో భారత్కు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE మార్కుల ధృవీకరణ, రీఎవాల్యుయేషన్ కోసం దరఖాస్తులను సమర్పించే గడువును రేపటి వరకు పొడిగించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా CBSE ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆదివారం అర్ధరాత్రి వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చని బోర్డు స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు 2027 ప్రతిపాదనలు సమర్పించేందుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 15న ప్రారంభమైన ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. అర్హులైన వారి వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా మాత్రమే పంపాలని సూచించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల వారు సంతాపం ప్రకటించారు. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు తన ఓదార్పును తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 12 ఏళ్లలో భారత సౌరశక్తి సామర్థ్యం 2.8 గిగావాట్ నుంచి 155 గిగావాట్ వరకు పెరిగిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రగతిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఇళ్లు సౌరశక్తితో వెలుగులు అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ సామర్థ్యం రెట్టింపు కావడం పర్యావరణ పరిరక్షణతో కూడిన దేశ ప్రగతికి సజీవ సాక్ష్యమని కొనియాడారు. దేశ మార్కెట్లో లభించే వంట నూనెల ప్యాకెట్ల పరిమాణంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. మార్కెట్లో మరింత పారదర్శకత, ఏకరూపతను తీసుకువచ్చే లక్ష్యంతో లీగల్ మెట్రాలజీ నిబంధనల పరిధిలో వంట నూనెలకు నిర్దేశిత ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను కేంద్రం తప్పనిసరి చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్యాకింగ్ పరిమాణాలు 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ఉన్నాయి. నూతన నిబంధనలు దేశంలోని అన్ని ప్రధాన వంట నూనెలకు వర్తిస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. చండీగఢ్లో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ శతకాలు చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆధిపత్యం లభించింది. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈరోజు ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు 16 మంది సభ్యుల టీ20 అంతర్జాతీయ భారత జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్కు కొత్త టీ20 కెప్టెన్గా, తిలక్ వర్మకు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. ఈ జట్టులో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తొలిసారి చోటు దక్కించుకున్నాడు. దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కేరళం రాష్ట్రానికి అత్యంత భారీ వర్ష సూచనతో కూడిన రెడ్ అలర్ట్ జారీ చేయగా ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో రానున్న రోజుల్లోనూ వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు, ఎఫ్పిఐ పెట్టుబడులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక మార్పులను ప్రకటించింది. విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేయడంతో పాటు నిబంధనల ప్రక్రియను సరళీకరించడమే లక్ష్యంగా ఈ కొత్త నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చింది. నూతన నిబంధనల ప్రకారం సాధారణ మార్గం ద్వారా పెట్టుబడులు పెట్టే ఎఫ్పిఐలు ఇకపై స్వల్పకాలిక పెట్టుబడి పరిమితులు, సెక్యూరిటీల వారీగా పరిమితులు, కేంద్రీకృత పరిమితుల నుంచి మినహాయింపు లభించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్, నేపాల్ అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిస్థితి ఎదుర్కొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

మీరింత వరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బాబీ ఈ చిత్రం నుంచి శైలేంద్ర సింగ్ లతా మంగేష్కర్ పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా చెన్నై ఎక్స్ప్రెస్ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జోనిత్ గాంధీ పాడిన పాట. I say, throw your hands up and touch the

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి